శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శాక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 2వ తేదీ ఈరోజు మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 4 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ.
1: వాంగ్మయ తపస్సు. అనుద్వేగకరం వాక్యం. సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వేదాంతంలో తపస్సు గొప్పదని చెప్తారు. తపస్సు అంటే మనం గడ్డాలు మీసాలు పెంచుకొని అడవుల్లో చెట్టు కింద ముక్కు మూసుకొని ఏదో మంత్రం జపించాలని అనుకుంటాం. నిజానికి అది తపస్సు కాదు. తప సంతాపే, తప ఆలోచనే అంటూ శరీరాన్ని తపింపచేయడం లేదా ఆలోచింపచేయడం తపస్సు అంటారు. ఇంద్రియాలన్నిటినీ ముందుగా కట్టిపెట్టాలి. ఇంద్రియాలను కట్టిపెట్టడం పెద్ద సమస్య కాదు. మరి కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలని మనస్సు ద్వారా అదుపు చేయాలంటారు. ఓ కన్ను తెరుచుకో, ఓ చెయ్యి ఈ పని చెయ్యి, ఓ పాదమా నిలబడు అంటే ఆగుతాయా? వింటాయా? మరి నోరుగారు చెప్పినా అవి వాటిని అనుసరించవు. ఎవరో మన లోపల చెప్పేవాడు చెప్తే భలే వింటాయి. అదే మనస్సు. ఆ మనస్సును స్వాధీనపరుచుకోవాలి. లేదంటే నీకు శారీరక మానసిక వాంగ్మయ తపస్సులు సాధ్యం కాదు అంటూ శ్రీమద్ భగవద్గీత ఈ తపస్సులు చేసే విధానం కూడా చెప్పబడింది. వాటిలో వాంగ్మయ తపస్సు గురించి తెలుసుకుందాం. ముందుగా అనుద్వేగకరం వాక్యం అన్నారు, అది పలకాలి అని అనుకుంటున్నాం. ఏ మాట పలికితే ఎదుటవారు భయభ్రాంతులు కారో, ఏ మాట వింటే వణికిపోతారో, ఏ మాట వింటే ఆవేశాలకు లోనైపోతారో, ఏ మాట వింటే విచక్షణ ఆలోచన శక్తి కోల్పోయి పశువులా ప్రవర్తిస్తారో, అది ఉద్వేగవాక్యం అంటారు. అలా ఉద్వేగపూరితం కాకుండా మెల్లగా ప్రసన్నంగా చిరుమందహాసంతో మాట్లాడుతూ కార్యోన్ముఖునిగా మార్చగలరో వారి మాటనే అనుద్వేగకరమైన వాక్యము అని అంటారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా, సజ్జనుండు పలుకు చల్లగాను అని వేమన్నగారి మాట ఉంది కదా. లోకంలో చాలామంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ, అరే నాకు కోపం వస్తే మనిషిని కాను అని తనకు తానే చెప్తాడు. నిజమే. కాబట్టి ఎంతటి వార్తనైనా ఎట్టి మాటలనైనా చాలా సంయమంగానే చెప్పాలి. ఉద్వేగాలు కల్పిస్తూ ద్వేషాన్ని పుట్టిస్తూ పగ ప్రతీకారాలకు నిలయంగా మన నోటి నుండి మాటలు రాకూడదండి. అమంగళంగా మాట్లాడామంటే తథాస్తు దేవతలు ఉండనే ఉన్నారు. ఇలా మాట్లాడడం ఎలా అంటారేమో. సజ్జన సాంగత్యం చేస్తే ఉద్వేగం లేకుండా సున్నితంగా సందర్భోచితంగా మాట్లాడడం అలవాటైపోతుంది. చూడండి, పెద్ద పెద్ద సభల్లో చాలామంది ఉద్వేగంతో ఏవేవో మాట్లాడి సభల నుండి బహిష్కరింపబడుతున్నారు. నువ్వు అలా అంటే నేను ఇలా అన్నాను అని వాదాలు పెరుగుతాయి. ఇలా ఉండకూడదనే సభా మర్యాదలు ఏర్పాటు చేశారు. మాట తిన్నగా రావాలి అంటే ఎంత కష్టమో కదా. అందుకనే వాంగ్మయ తపస్సులో ఇది ఇంత ప్రాధాన్యత సంపాదించుకుంది. ఇక వాంగ్మయ తపస్సులో రెండో నియమం ఏమిటంటే సత్యం చాలా ముఖ్యమైనది. మేము సున్నితంగా మాట్లాడుతున్నాం అంటూ అబద్ధం అసత్యాలు మాట్లాడకూడదు. అలా మాట్లాడుతుంటే ఒకసారి కాకుండా మరోసారి ఎదుటివారు గమనించి, ఆహా చెప్పావులేవయ్యా అన్ని అబద్ధాలు, తేనె పూసిన కత్తిగాడు వీడు అని చేదరించుకుంటారు. కాబట్టి రెండో నియమం సత్యం మాట్లాడాలి. ఇక మూడోది అది ప్రియంగానూ మాట్లాడాలి. సందర్భానికి తగినట్లు మధుర మధుర తేట తెల్లంగా మాట్లాడి చక్కని భాషను వాడి అందరి చేత సెహభాష్ అనిపించుకోవాలి. ఇది ప్రియంగా మాట్లాడే పద్ధతి. మరి నాలుగవ నియమం హితంగా కూడా ఉండాలి. అంటే ఒక్కొక్కసారి వినడానికి నచ్చకపోయినా మృదువుగా లేకున్నా హితమే పలకాలి. చాలామంది ప్రియవాక్యాలు ప్రశంసలు కోరుకుంటారు. అలా అని అసత్యాలు ప్రియంగా చెప్పి తప్పులు చేస్తున్నా ఆ పర్వాలేదు ఆ పర్వాలేదు అని బుజ్జగించకూడదు. కాబట్టి మనం మన పిల్లలకు చిన్నతనం నుండి మంచి మాటలు వాంగ్మయ తపస్సుగా నేర్పుదాం.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ ఎంటి ఆల్వార్. సమయం 6:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani, the news read by Subhadra Ramachandran. Prime Minister Narendra Modi and President of Myanmar U Min Aung Hlaing held detailed talks on the entire gamut of bilateral issues in New Delhi. The discussions covered trade, defence, border management, culture, among other areas of interest. Briefing media after the talks yesterday, Foreign Secretary Vikram Misri said both sides expressed interest in forging closer cooperation, particularly in the areas of trade and investment, development cooperation, health, education and energy. Mr. Misri said that both sides underscored the importance of preventing the misuse of territory for activities inimical to their security interests.
3: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
2: BJP National President Nitin Naveen held a meeting with senior party office bearers and workers in New Delhi yesterday. Talking to media, party MP and spokesperson Dr. Sambit Patra shared key details highlighting discussions on the Narendra Modi government's 12 years of service, organizational expansion and future initiatives aimed at broadening the party's outreach across various sections of society. He said that the government is completing 12 years in office and everyone has witnessed how India has progressed under the leadership of Prime Minister Narendra Modi, with advancement taking place across every sector. Mr. Patra said, today the Bharatiya Janata Party and the NDA have been given the opportunity to serve in government in 22 states. Uttar Pradesh government has constituted two separate high-level inquiry committees to investigate the collapse of the segmental span of the under-construction bridge over the Bethwa River in Hamirpur district. The committees under the district administration and the Uttar Pradesh Bridge Corporation have begun a comprehensive investigation into the incident, which took six lives. District Magistrate Hamirpur Abhishek Goyal said that the three-member inquiry committee constituted by the district administration, headed by the Additional District Magistrate Namami Gange, is conducting a detailed examination of all administrative, technical and procedural aspects related to the incident. The Central Bureau of Investigation has arrested the top executive of Reliance Communication Group, Amitabh Jhunjhunwala, in a bank fraud case. The agency said that he was the group managing director of Reliance Communications Group and was controlling the affairs of important functions like corporate finance, banking and utilization of funds. It is alleged that due to misutilization of loan funds, the banks suffered wrongful losses. The Enforcement Directorate has provisionally attached 14 immovable properties belonging to Gyan Sagar Educational and Charitable Trust worth around 1,600 crore rupees located at Ramnagar in Punjab under the provisions of the Prevention of Money Laundering Act. US President Donald Trump has said that Israel and Hezbollah have agreed to dial back fighting after he held talks with Israeli Prime Minister Benjamin Netanyahu and communicated with the Lebanon militant group through mediators. Trump announced the development in a social media post following his call with Netanyahu. US President said there will be no troops going to Beirut and any troops that are on their way have already been turned back. He said that Hezbollah had agreed that all shooting will stop, that Israel will not attack them and they will not attack Israel. In hockey, India registered a commanding 4-1 victory over Korea in their third Pool A match of the Men's Under-18 Asia Cup in Kakamigahara, Japan yesterday. With the win, India moved level on 6 points with Korea and Japan in Pool A. The top two teams for each pool will advance to the semifinals. India will take on Chinese Taipei in their final pool match tomorrow. In Uttarakhand, UNESCO World Heritage Site Valley of Flowers, located in Chamoli district, has been opened to tourists. Forest Department has appealed to visitors to cooperate in the conservation of the valley's rich biodiversity and rare plant species. And that is the end of this news bulletin.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు భక్తి రంజని కార్యక్రమంలో బొర్రా సూరమాంబ కీర్తనలు వింటారు.

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు బొర్రాస్ సూరమాంబ కీర్తనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

గ్లాడియోలస్ పూల సాగు గురించి తెలుసుకుందాం. గ్లాడియోలస్ పూలను కట్ ఫ్లవర్స్గా ఉపయోగిస్తారు. గ్లాడియోలస్లో రకాలు అన్ని రంగుల్లోనూ లభిస్తాయి. గ్లాడియోలస్ పూలు పొడవైన పూల గుచ్చాల మీద 15 నుండి 20 వరకు ఉండి ఏకకాలంలో 5 నుండి 6 వరకు విచ్చుకుని అలరిస్తాయి. బయట ప్రదేశాల్లో పెంచే కట్ ఫ్లవర్ పూల మొక్కల్లో దుంపజాతి గ్లాడియోలస్ ముఖ్యమైనది. గ్లాడియోలస్లో పూలు దుంపల అమ్మకాల ద్వారా కూడా రాబడి పొందొచ్చు. గ్లాడియోలస్ పూలను కట్ ఫ్లవర్స్గాను అందమైన పూగుచ్చాలు తయారు చేయడంలోనూ విరివిగా ఉపయోగిస్తారు. దీనిని కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఉద్యానవనాల్లో, పూల మళ్ళలో, బార్డర్స్లోనూ తోట అందాన్ని పెంచడానికి వాడుతూ ఉంటారు. ఇక గ్లాడియోలస్ పూల సాగుకు అనుకూలమైన వాతావరణము, అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్లయితే నైరుతి ఋతుపవనాలు ఆగిన తర్వాత అంటే అక్టోబర్ మొదటి వారం నుండి జనవరి వరకు కూడా నాటుకోవచ్చు. పగటి ఉష్ణోగ్రత 15 నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ గల వాతావరణంలో పూలు బాగా పూస్తాయి. కోస్తా జిల్లాల్లో నవంబర్ నెల నుండి జనవరి వరకు నాటుకుని మంచి పూలు దుంపల దిగుబడి పొందొచ్చు. దుంప నాటిన 75 నుండి 105 రోజులకు పూలు కొతకొస్తాయి. కాబట్టి మార్కెట్లో గిరాకీని బట్టి దుంపలు నాటుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. గ్లాడియోలస్ సాగుకు నీరు ఇంకే స్వభావము, కనీసం 30 సెంటీమీటర్ల లోతు గల భూములు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 5.5 నుండి 6.5 మధ్య ఉండాలి. ఎక్కువ సేంద్రియ పదార్థం కలిగిన గుళ్ళ భూముల్లో దిగుబడి బాగా ఉంటుంది. గ్లాడియోలస్లో రకాల విషయానికి వచ్చినట్లయితే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో నుంచి అర్చన, బసంత్ బహార్, ఇంద్రాణి, కాలిమ, కోహేరా, మనీష, మోహిని, పీతాంబర్, ప్రియదర్శిని, సదాబహార్, త్రిలోకి, రష్మి రకాలు విడుదలయ్యాయి. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ బెంగళూరు నుంచి ఆర్తి, అప్సర, ఆదర్శ్, ధీరజ్, కుంకుమ, మీరా, నజ్రానా, బెంగళూరు, పూనం, సాగర్, శక్తి, శోభ, సింధూర్, తిలక్ రకాలు విడుదలయ్యాయి. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లుధియానా నుంచి పంజాబ్ మార్నింగ్ గ్లాడియోలస్ రకాలు విడుదలయ్యాయి. ఇక గ్లాడియోలస్ పూల సాగుకు పొలం తయారీ విధానాన్ని గనక మనం చూసుకుంటే, పొలాన్ని ఎన్నుకున్న తర్వాత ఎకరానికి 15 నుండి 20 టన్నుల పశువుల ఎరువులు, 60 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఆఖరి దుక్కి రోటావేటర్తో చేయడం వల్ల భూమి బాగా గుల్లగా ఉండి దుంపలు వృద్ధి చెందడానికి వీలవుతుంది. పొలాన్ని మీటర్ వెడల్పు, అనుకూలమైన పొడవు బెడ్స్ తయారు చేసుకుని బెడ్కు 3 డ్రిప్ పైపులు అడుగు దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇన్లైన్ డ్రిప్ పైపులు ఏర్పరిచి 30 సెంటీమీటర్ల దూరంలో గంటకు 1.3 లీటర్ల నీరు వచ్చే విధంగా సౌకర్యం కలిగించాలి. బెడ్కు 45 సెంటీమీటర్ల కాలిబాటని ఏర్పాటు చేసుకోవాలి. గ్లాడియోలస్ను తల్లిదుంపలు, పిల్లదుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ దుంపలు బయటికి తీసిన 3 నెలల వరకు నిద్రావస్థలో ఉంటాయి. ఈ సమయంలో ఇవి మొలకెత్తవు. మొలక తీసిన దుంపల్ని ఈ 3 నెలలు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవాలి. నాటడానికి 4 సెంటీమీటర్ల వ్యాసం గల దుంపల్ని ఎన్నుకోవడం వల్ల మంచి నాణ్యమైన పుష్పగుచ్చాలు ఏర్పడతాయి. ఒక ఎకర పొలంలో నాటేందుకు 50,000 నుంచి 75,000 దుంపలు అవసరమవుతాయి. ఈ దుంపలు ఖర్చుతో కూడి ఉన్నందువల్ల పిల్లదుంపల్ని 6 నెలల ముందుగా నాటుకుని వృద్ధి చెందిన తర్వాత తల్లిదుంపల్ని నాటుకుంటే ఖర్చు 40% వరకు మనం తగ్గించుకోవచ్చు. దుంపలు చిన్నగా ఉంటే పూల కడలు చిన్నగా వస్తాయి. సంవత్సరంలో 6 నుండి 7 నెలల పాటు రోజు పూలని మార్కెట్కు పంపాలనుకున్నవారు 4 నుండి 5 రకాలను ఎన్నుకొని ప్రతి 15 నుండి 30 రోజులకి ఒకసారి 4,000 నుండి 5,000 దుంపల్ని నాటుకోవాలి. దుంపల్ని నాటుకునే ముందు పైన ఉండే పులుసులను తొలగించి 0.2% కార్బనిజం మందులో 15 నుండి 20 నిమిషాలు ఉంచి నాటుకోవాలి. తేలిక నేలల్లో 6 నుండి 7 సెంటీమీటర్లు, అలాగే బరువు నేలల్లో 4 నుండి 5 సెంటీమీటర్ల లోతులో డ్రిప్పర్ దగ్గర నాటుకోవాలి. ఇక గ్లాడియోలస్లో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, నేల తయారీ సమయంలోనే ఎకరానికి 20 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వేసి భూమిలో కలయదున్నాలి. అధిక దిగుబడి పొందడానికి ఎకరానికి 160 కిలోల నత్రజని ఎరువు వాడుకోవాలి.
ఈ మొత్తాన్ని 4 సమభాగాలుగా చేసి 40 కిలోల చొప్పున భూమి తయారీ సమయంలోనూ, 2 నుండి 3 ఆకులు ఏర్పడినప్పుడు, పూగుచ్చం ఏర్పడే సమయంలోనూ, పూత ఏర్పడిన 2 వారాల తర్వాత వేసుకోవాలి. అలాగే 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ని ఇచ్చే రసాయన ఎరువుల్ని భూమిని తయారు చేసే సమయంలోనే వేసుకోవాలి. గ్లాడియోలస్ ఎక్కువగా జింక్ ఐరన్ లోపాలకి గురవుతూ ఉంటుంది. దీని నివారణ కోసం మనం ఐరన్ జింక్ ఈడిడిఎలని 0.5 నుండి 1% కలిపి మొక్కలు 4, 6, 8 ఆకులు తొడిగే దశల్లో పిచికారీ చేసుకోవాలి. దుంప నాటిన దగ్గర నుండి పూలను కోసేంత వరకు కూడా 4 నుండి 5 సార్లు చేతితో కలుపు నివారణ చేపట్టాలి. లేకపోతే పంట బాగా దెబ్బతింటుంది. మల్చింగ్ ఎండుగడ్డి, వరిగడ్డిని మొక్కల మధ్య కప్పి దుంపల దగ్గర తడి ఆరకుండా చూసుకోవాలి. పూగుచ్చాలు ఏర్పడే సమయంలో మొక్కకు సరైన ఆధారాన్ని కల్పించాలి. లేదంటే పూల కాడలు బరువు వల్ల ఒరిగి నేలపై పడిపోతాయి. సక్రమంగా నీటిని అందించడం వల్ల పంటలో మంచి నాణ్యత కలిగిన పూల కాడల్ని మనం పొందొచ్చు. డ్రిప్ ద్వారా 2 నుండి 3 రోజులకి ఒకసారి 1 గంట పాటు నీరు ఇస్తే సరిపోతుంది. పూల కాడలు వచ్చే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. దుంపలు నాటిన 75 నుంచి 105 రోజుల్లో మొక్కలు పూతకొస్తాయి. కింద నుండి మొదటి 2 పూలు విచ్చుకున్న వెంటనే పూల కాడను 4వ జత ఆకు వరకు కత్తిరించి కాడ మొదలును నీటిలో పెట్టుకోవాలి. పూల కాడల్ని కత్తిరించిన తర్వాత మొక్కకు 4 జతల ఆకులు వదిలితే దుంపలు బాగా వృద్ధి చెందుతాయి. గ్లాడియోలస్ దుంపల్ని పూల కోత అయిపోయిన 6 నుండి 8 వారాల తర్వాత భూమిని తవ్వి వెలికితీయాలి. దీనికి 2 నుండి 3 వారాల ముందు నీరు పెట్టడాన్ని నిలిపేయాలి. ఆకులు పండబారి గోధుమ రంగుగా మారినప్పుడు దుంపకు ఎలాంటి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా మట్టిని తవ్వి దుంపలని, పిల్ల దుంపల్ని తీయాలి. ఆయా రకాన్ని బట్టి ఒక్కో మొక్క నుంచి 15 నుండి 60 కార్మెల్స్ పొందొచ్చు. బయటికి తవ్వి తీసిన దుంపల్ని శుభ్రపరిచి వారం రోజుల పాటు నీడలో ఆరబెట్టి క్యూరింగ్ చేయాలి. తర్వాత వెలుతురు, గాలి బాగా సోకే గదుల్లో లేదా శీతల గిడ్డంగుల్లో 4 నుండి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 80 నుండి 90% ఆర్ద్రత వద్ద నిల్వ చేయడం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యగర్ చేయాలి, అందరు ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతో అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైనారు. మళ్ళీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. అన్ని గూడాలల్లో పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు.

0: ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందని మంత్రి పేర్కొంటూ,
1: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడాని కోసం ఇంట్రెస్ట్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథూర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు

నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी। अथ वार्ताः। प्रधानमन्त्री नरेन्द्रमोदी म्यान्मारदेशस्य राष्ट्रपतिः यू मिन् आङ्ग् लैङ्ग् इत्येषश्च ह्यः नवदिल्ल्यां द्विपक्षीयोपवेशनं कृतवन्तौ। उभयोः मध्ये ऐतिहासिकसभ्यतागतसम्बन्धान् इतोपि सुदृढीकर्तुं वार्ता अभवत्। संवादे म्यान्मारभारतदेशयोः मिथः सुरक्षां सम्पर्कं च समेत्य देशद्वयोः सम्बन्धानां समेऽपि पक्षाः चर्चिताः। उपवेशनस्यानन्तरं विदेशसचिवः विक्रम मिसरी अवोचत् यत् देशद्वयेन विदेशव्यवहारविकासशिक्षा स्वास्थ्यादिविषयेषु कार्याचरणाय साहमत्यं प्रकटितम्।
1: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया। कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है।
0: राष्ट्रपतिः द्रौपदी मुर्मुः अवदत् यत् भारतस्य नेबरहुड फर्स्ट, एक्ट ईस्ट, महासागरादि नीतिषु म्यान्मारदेशः महत्वपूर्णः सहभागी अस्ति। ह्यः राष्ट्रपतिभवने म्यान्मारदेशस्य राष्ट्रपत्युः यू मिन् आङ्ग् लैङ्ग् वर्यस्य स्वागतं कुर्वन्ती राष्ट्रपतिः मुर्मुः अवदत् यत् उभयोः देशयोः मध्ये पुरातनाः सम्बन्धाः सन्ति। राष्ट्रपतिः अवदत् यत् म्यान्मारदेशः भारतस्य दक्षिणपूर्व एशियादेशस्य प्रवेशद्वारः अस्ति, अपि च एकमात्रः आसियानदेशः अस्ति यस्य भूसीमा भारतेन सह संलग्नास्ति। भारत ओमान व्यापकार्थिक सहभागिता सन्धिः CEPA इति ह्यः क्रियान्वितः अभवत्। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः अवोचत् यत् अयं सन्धिः देशद्वयोः आर्थिक रणनीतिक संबंधान् दृढयिष्यति। वार्ताहरान् संबोधयन् श्री गोयलः अवोचत् यत् अयं सन्धिः नूतनापणम् उद्घाटयिष्यति। अनेन निर्याते वृद्धिः भविष्यति, निवेशः अपि वृद्धिं यास्यति। व्यापकार्थिक सहभागिता सन्धेः अन्तर्गतं भारतीय निर्यातकेभ्यः ओमाने उत्पादसमूहेषु विपणौ प्रतिशत 98 मिता शुल्कमुक्त कार्यानुमतिः भविष्यति। श्रीगोयलेन उक्तं यत् अनेन आजीविका संवर्धनाय विद्यार्थिभ्यः, श्रमिकेभ्यः, महिलाभ्यः, कृषकेभ्यः, मत्स्यजीविभ्यः, सूक्ष्म लघु मध्यमोद्यमेभ्यः च महत्वपूर्णरूपेण लाभो भविष्यति।
2: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा। पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा। व्यापक आर्थिक साझेदारी समझौता CEPA हमारे साझा भविष्य की रूपरेखा है।
0: भारत ऑस्ट्रेलिया देशयोः रक्षामन्त्रिणोः द्वितीय संवादोपवेशनं ह्यः नवदिल्ल्याम् अभवत्। रक्षामन्त्री राजनाथ सिंहः अथ च ऑस्ट्रेलिया देशस्य उपप्रधानमन्त्री रक्षामन्त्रिश्च रिचर्ड माल्सः उपवेशनस्य अध्यक्षतां कृतवन्तौ। श्रीसिंहेन प्रोक्तं यत् उपवेशनावधौ भारत ऑस्ट्रेलिया देशयोर्मध्ये सुरक्षा सम्बन्धः सुदृढः अभवत्। श्री माल्स अवादीत यत् ऑस्ट्रेलिया भारत देशौ रक्षा सहभागितां सुदृढः अकुरुताम्। देशद्वयं सामुद्रिक क्षेत्रे मिलित्वा कार्यं करिष्यतः। वार्तायां द्विपक्षीय रक्षा सहयोग विषये प्रगतिः समीक्षिता, यया सहभागितायाः नूतन मार्गस्य अन्वेषणं भविष्यति। भाजपेति दलस्य राष्ट्रियाध्यक्षः नितिन नवीनः ह्यः नवदिल्ल्यां दलस्य वरिष्ठैः पदाधिकारिभिः, कार्यकर्तृभिः च सह उपवेशनं कृतवान्। प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् दलस्य सांसदः, प्रवक्ता च डॉक्टर संवितपात्रावर्यः नरेन्द्रमोदीप्रशासनस्य 12 वर्षाणां सेवायाः विषये, सङ्घटनात्मकविस्तारस्य विषये तथा च समाजस्य विभिन्नेषु वर्गेषु दलस्य प्रसारस्य विषये विवरणानि विनिमयीकृतवान् इति वार्ताः।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:05 తెలుగులో వార్తా ప్రసారం వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణ, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. వెను వెంటనే ఆలోచనం సమర్పణ శ్రీమతి కేవి సుమలత. తర్వాత స్థూలకాయ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ అంశం గురించి శ్రీమతి బొబ్బ చౌదరాణి గారి ప్రసంగం వింటారు. చివరిగా చర్మ సమస్యలకు హోమియో చికిత్స, డాక్టర్ సిహెచ్వి కిషోర్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో చిత్రగీతాలు వింటారు. 9:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో జంపన మాధవరావు గారి నాగస్వరం వింటారు. 9:30 నమస్తే అమరావతి చిత్రగీతాలు వింటారు. 10:00 ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తు బిజ్లీ యోజన ఈ అంశం గురించి అతిథి జే నానిబాబు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. వెను వెంటనే రాబోయే అతిథి. పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తెలుగులో చిత్రగీతాలు వింటారు. 12:10 లాహిర్ లాహిర్లో, 12:40 జీవనలహరి కార్యక్రమంలో అలుపెరగని ప్రయాణం శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం వింటారు. 1:10 ఫిల్మ్ సాంగ్స్, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సంతాన లేమికి గల కారణాలు అవగాహన గురించి డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయం ఉంటారు. వెను వెంటనే లలితగీతం, చివరిగా విశేషాలు. 2:30 కొన్ని లలిత గీతాలు వింటారు. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 హిందీ పాఠం, 4:45 లైవ్ విన్యాసంలో ఏ అంకరాజు డోలు వాయిద్యం వింటారు. ఐదు 5:00 చిత్రగీతాలు. 6:30 పల్లె సీమలు కార్యక్రమంలో బాలవిహార్ వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వంగ పంట సాగు గురించి వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో ఖరీఫ్ వరి సాగుకు నేల తయారీ అనుకూల రకాలు డాక్టర్ ఎన్ నాగేంద్రబాబు గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపదం, చివరిగా నేలలో సేంద్రియ కర్బనం యాజమాన్యం వింటారు. 7:40 తెలుగు ప్రసంగం కార్యక్రమంలో శ్రీమతి పి కృష్ణవేణి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 తెలుగు చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 నుండి విజయవాడ ఏ మీటర్లపై నుండి ప్రసారాలు వింటారు. 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రామ్స్ రిలే వింటారు. ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు.

0: సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు. హైదరాబాద్ నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్టపతి భవన్లో మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రాష్టపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్టపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్దంగా ఉందని రాష్టపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ది, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరుదేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ది, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్దత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 1 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛభారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత మూడేళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2 బిలియన్ డాలర్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండీ పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సీబీటీ మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు 7 జూలైకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్టపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి 92.2 MHz.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 29వ శ్లోకం.
2: బుద్ధేర్భేదౌ ధృతేశ్చైవ గుణతస్త్రివిధౌ శృణు

ధనంజయ. ఓ అర్జున, పృథక్త్వేన వేరువేరుగాను, అశేషేణ సంపూర్ణంగాను, ప్రోచ్యమానం నాచేత చెప్పబడుతున్నట్టి, బుద్ధేహే బుద్ధి యొక్క, చ ఏవ మరియు, ధృతేహే ధృతి యొక్క, గుణతః గుణాలను బట్టి, త్రివిధం మూడు రకాలైన, భేదం శృణు భేదాన్ని గురించి విను. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు.

అర్జున, త్రిగుణాలను బట్టి బుద్ధి, ధృతి అనేవి కూడా మూడు రకాలుగా ఉంటాయి. వీటి గురించి విడివిడిగా సంపూర్ణంగా వివరిస్తాను, విను. అర్జునుడికి త్యాగ సన్యాసాలను గుణపరంగా విభజించి సమన్వయించుకోవడం చేతకాలేదని గుర్తించిన భగవానుడు ఆ రకమైన వివరణ ఇవ్వడం కోసమే ఈ సింహావలోకనాధ్యాయాన్ని ప్రారంభించాడని అధ్యాయ అవతారికలోనే మనం చెప్పుకున్నాం. బుద్ధిని సాత్విక కర్తృత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి ముఖ్య సాధనమని, తాను ప్రస్తావించిన ధృతిని, సర్వమానవులు నిత్యం కోరుకునే సుఖాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఇక్కడ బుద్ధి, ధృతి, సుఖాల వివరణ మేధావులకు అక్కర్లేదు, సామాన్యులకు కావాలి. భగవానుడు సర్వజన పక్షపాతి కనుక, ఓ మేధావి ధనంజయ, నీకు అక్కర్లేకపోయినా ఇతరుల కోసం ఈ వివరణ చేస్తున్నాను, నువ్వు కూడా జాగ్రత్తగా విను అంటున్నాడు. అందుకే ధనంజయ అనే సంబోధన.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇప్పుడు స్థూలకాయ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగ ఇప్పుడు స్థూలకాయ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం వింటారు.
1: ఈ నెల జూన్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అందరము. ఈ సందర్భంగా ఈరోజు యోగా గురించి, యోగా స్థూలకాయమును నియంత్రించడంలో ఎలా పనికొస్తుందో మనము తెలుసుకుందాం. యోగా అనగానే గుర్తుకు వచ్చేది పతంజలి మహర్షి. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం యోగాభ్యాసాన్ని ఈ ప్రపంచానికి అందించారు. ప్రాచీన భారతీయ సాంప్రదాయం నుండి వచ్చిన ఒక అమూల్యమైన కానుక యోగము. యోగా అంటే యూనియన్, అదే కలయిక. శరీరము, మనసు, శ్వాస మరియు ఆత్మ ఒక కలయికలో ఉండడం, అప్పుడే అది యోగం అవుతుంది. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం కాదు. యోగా అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించే ఒక సంపూర్ణ అభ్యాసం. యోగాలో ఆసనాలు ఒక భాగం మాత్రమే. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యానము మరియు సమాధి స్థితులను సంపూర్ణ యోగా అంటారు. ఇప్పుడు మనం ఒబేసిటీ, అదే ఊబకాయము లేదా స్థూలకాయం అంటాం కదా, దాని గురించి తెలుసుకుంటూ మనకి యోగా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వేధిస్తున్న ముఖ్యమైన సమస్య ఊబకాయము లేదా స్థూలకాయం అని కూడా అంటారు. ఇది శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోయి అనారోగ్య పరిస్థితికి దారితీస్తుంది. అధిక బరువు వలన గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్ర పట్టకపోవడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు రావచ్చు. ఊబకాయం రావడానికి పలు రకాల కారణాలు ఉండవచ్చు. వాటిలో ముఖ్యమైన చూద్దాం. సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వలన అధికమైన బరువును పెరుగుతారు. కాబట్టి ఆహారంలో పోషకాలు ఉండేలా మాంసకృత్తులు మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అనగా ఒంటిపొట్టు బియ్యము, దాన్నే మనం దంపుడు బియ్యం అని కూడా అంటాము, అలాగే చిరుధాన్యాలు మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. దానితో పాటు రోజు కొంత కొవ్వు పదార్థం అంటే నెయ్యి లాంటివి కూడా మనము ఖచ్చితంగా మన ఆహారంలో క్రమం తప్పకుండా వాడాలి. అలాగే తగినంత నీరు కూడా మన శరీరానికి చాలా అవసరం. భోజనానికి 20 నిమిషాలు లోపు నీరు తాగరాదు. అలాగే భోజనం అయిన వెంటనే కూడా నీరు తాగరాదు. నిద్రలేమి వలన కూడా మన శరీరంలో జీర్ణక్రియ తగ్గుతుంది. దాని వలన కూడా మనము అధిక బరువును పెరుగుతాం. మానసికమైన ఒత్తిడి వలన కూడా ఊబకాయం వస్తుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే అభద్రతాభావము వలన శరీరము కొవ్వును అక్యుములేట్ చేసుకుంటుంది. దాని వలన కూడా మనము బరువు పెరుగుతాం. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా అధిక బరువు పెరుగుతారు. దానికి ఎగ్జాంపులే హైపోథైరాయిడిజం. యోగా ద్వారా మనం పైన పేర్కొన్న అన్నిటినీ మనము అడ్రస్ చేయవచ్చు. యోగా చేయడం ద్వారా శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎలా అంటే మెటబాలిజం రేట్ అంటాం అదే దాన్ని. ఎప్పుడైతే అది తగ్గిపోతుందో శరీరం యొక్క బరువు పెరుగుతుంది. యోగా చేయడం ద్వారా మనము జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల జీర్ణక్రియ తగ్గుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు కంపల్సరిగా యోగా లేదా వాకింగ్ లాంటివి ఒక అరగంట పాటు చేయాలి. మానసికమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. సో మనసు ఎప్పుడైతే ఆందోళనకు గురి అవుతుందో అప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ తింటాము. దాన్ని బింజ్ ఈటింగ్ అంటాం. అందువలన కూడా బరువు పెరుగుతారు. మనము ముందుగా చెప్పుకున్న విధముగా యోగా శరీరాన్ని ఫిట్గా ఉంచడమే కాదు, మనసుని ప్రశాంతంగా స్థిరంగా ఉంచే ఆధ్యాత్మిక మార్గం. యోగాసనాలు ఎన్నో రకాలు. ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తుంది. అలాగే కొన్ని ప్రాణాయామాలు కూడా అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. ధ్యానము మనసుకు ప్రశాంతంగా ఉండేలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బరువు నియంత్రించే ఆసనాలు కొన్ని చూద్దాం. వాటిలో సూర్య నమస్కారాలు రోజు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని చూడవచ్చు. రోజు ఎన్ని చేయాలి? 12 సెట్లు చేయాలి. పొత్తికడుపులోని కొవ్వు కరగడానికి పవనముక్త ఆసనం చాలా ఉపయోగపడుతుంది. వజ్రాసనము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనము భోజనం చేసిన తర్వాత ఆసనాల్లో ఒకే ఒక ఆసనము వజ్రాసనము. అలాగే అబ్డామినల్ స్ట్రెచెస్ వలన అబ్డామిన్ అంటే పొత్తికడుపులో ఉన్న కొవ్వు కరుగుతుంది. అలాగే శ్వాసక్రియలలో కపాలభాతి కొవ్వు కరగడంలో అద్భుతంగా పనిచేస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా మనము అధిక బరువును నియంత్రించవచ్చు. రోజు 1 గంట యోగా చేయాలి. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి.
0: ఇంతవరకు మీరు స్థూలకాయ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం విన్నారు.
2: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ శ్రీమతి కేవి సుమలత.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
4: రేపటి నుండి ఫైనల్ పరీక్షలు మొదలవుతున్నాయి. టెన్సులు గ్రామర్ నియమాలు రాజు తలకి ఎక్కడం లేదు. నేనెంత చదివినా అర్థం కాదు. అరుణ్ ఎప్పుడూ మొదటి ర్యాంకులో పాస్ అవుతాడు. అతడెలా చదువుతున్నాడు? ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం పుటలు తిప్పుతూ ఆలోచిస్తున్నాడు రాజు. చదవబుద్ధి కాకపోవడంతో పుస్తకం మూసి అరుణ్ వాళ్ల ఇంటికి బయలుదేరాడు. రాజు, ఏంటిలా వచ్చావు అని అడిగాడు అరుణ్. నీకు మార్కులు ఎక్కువగా వస్తాయి, నువ్వెలా చదువుతున్నావో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు రాజు. అది ఒక గొప్ప ఐడియా. మార్కెట్లో కొత్తగా వచ్చిన స్పైరల్ నోట్బుక్ ట్యాబ్లెట్ క్యాప్సుల ఆకారంలో వచ్చింది. దానిలో ముఖ్యమైన ఫార్ములాలు నియమాలు రాసుకోవచ్చు. అది మన చేతిలో ఉన్నా ఎవరికీ తెలియదు. ఇదే నా మార్కుల రహస్యం. రహస్యంగా అన్నాడు అరుణ్. ఆ మాటలకు రాజు హృదయం వేగంగా కొట్టుకుంది. ఇది మోసం కదా అన్నాడు వెంటనే. మన క్లాస్లో సగం మంది విద్యార్థులు ఇలాగే చేస్తారని నీకు తెలియదా? కాపీ చేయడం కూడా తెలివిగా చేస్తాను కాబట్టే నాకు మొదటి ర్యాంకు మార్కులు వస్తాయి అన్నాడు అరుణ్. రాజు మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు. ఇదిగో నా దగ్గర మరో ట్యాబ్లెట్ ఉంది. ఇది తీసుకువెళ్ళి పరీక్షలు బాగా రాయి, నీకు మార్కులు బాగా వస్తాయి అని రాజు చేతిలో పెట్టాడు అరుణ్. రాజు ముందు తడబడినా అతడిలోని ఆశ ట్యాబ్లెట్ తీసుకునేలా చేసింది. అరుణ్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పరీక్ష హాలులో టీచర్ ప్రశ్నాపత్రాలు పంపిణీ చేసినప్పుడు రాజు భయం వల్ల చెమటలతో తడిచిపోయాడు. యూనిఫారం ప్యాకెట్లో ఉన్న చిన్న స్పైరల్ నోట్బుక్ను మళ్లీ మళ్లీ తడుముకున్నాడు. అరుణ్ అతని ప్రక్క బెంచీలో కూర్చొని పెన్సిల్ తిప్పుతూ రాజువైపు చూసి నవ్వాడు. రాజు, జీవితంలో నిజాయితీ అనేది నీకు నువ్వు ఇచ్చుకునే బహుమతి. దాన్ని ఎప్పుడూ కాపాడుకో. అది ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అకస్మాత్తుగా రాజుకు తండ్రి ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు రాజుకు ప్యాకెట్లో ఉన్న నోట్బుక్ బరువుగా అనిపించింది. తల వంచి నిజాయితీగా తనకు వచ్చింది రాయడం ప్రారంభించాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోయినా వదిలేశాడు. 1 వారం తర్వాత ఫలితాలు వచ్చాయి. అరుణ్కి అన్ని సబ్జెక్టులలో 198 మార్కులు వచ్చాయి. రాజుకు 160 మార్కులు వచ్చాయి. అదేంటి రాజు, నీకు ట్యాబ్లెట్ ఇచ్చినా వ్రాయలేకపోయావు ఆశ్చర్యంగా అన్నాడు అరుణ్. చదువులో కేవలం మార్కులు ముఖ్యం కావు, అవి ఎలా సాధించామో ముఖ్యం. నిజాయితీగా సాధించిన మార్కులు మోసంతో సాధించిన మార్కుల కంటే ఎంతో విలువైనవి నవ్వుతూ అన్నాడు రాజు. అరుణ్ ముఖంలో రంగులు మారాయి. వక్ర మార్గాల వల్ల తాత్కాలికంగా సులభంగా అనిపించినా నిజమైన విజయం నిజాయితీ మార్గంలోనే ఉంటుంది. జీవితంలో కొన్ని విలువలు అవసరమని మా డాడీ చెప్పారు. నువ్వు కూడా మంచి మార్గంలో నడవాలని నా కోరిక అరుణ్ చేయి పట్టుకుని అన్నాడు రాజు. అరుణ్ అంగీకారం తెలుపుతూ రాజు చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. కథలోని నీతి: నిజాయితీ మనిషికి విలువైన ఆభరణం.
2: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం మీరింతవరకు విన్నారు సమర్పణ శ్రీమతి కేవి సుమలత.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ. విజయవాడలో 60 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యాసంస్థ కేబిఎన్ కాలేజ్ ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ అత్యుత్తమ ఫలితాల కోసం ఒకే ఒక ఎంపిక నాకే డబుల్ ప్లస్ గుర్తింపుతో కృష్ణా యూనివర్సిటీలో అగ్రగామి సంస్థ కేబిఎన్ కాలేజ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9182907747.
5: కార్యక్రమం ఇప్పుడు చర్మ సమస్యలకు హోమియో చికిత్స అంశం గురించి డాక్టర్ సిహెచ్వి కిషోర్ కుమార్ గారితో పరిచయం కార్యక్రమం వింటారు.
6: నమస్కారం డాక్టర్ సిహెచ్వి కిషోర్ కుమార్ గారు.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, మీరు హోమియో వైద్యులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా, ప్రధానంగా ఈ దీర్ఘకాలిక చర్మ వ్యాధులు అని అంటుంటారు, వేటేటిని మనం దీర్ఘకాలిక చర్మ వ్యాధులుగా చెప్పుకుంటామండి?
7: ఎక్కువ కాలం వస్తూ పోతున్న చర్మ వ్యాధుల్ని దీర్ఘకాలమైన చర్మ వ్యాధులు అంటాము. ఇందులో ముఖ్యంగా సోరియాసిస్, బొల్లి, తామర, దద్దుర్లు, కొన్ని పులిపురికాయలు, అలాగే ఆనలు మొదలైనవి ఎన్నో దీర్ఘవ్యాధులు చర్మం ద్వారా వస్తూ ఉంటాయి.
6: అయితే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి చాలామంది బాధపడుతూ ఉంటారు డాక్టర్ గారు, ఏదైనా కానీ వీటికి గల ప్రధాన కారణాలు ఏమిటి అసలు?
7: ముందుగా సోరియాసిస్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. అది ఒక్కసారి వచ్చిందంటే దీర్ఘకాలంగా ఉండిపోయే జబ్బుల్లో సోరియాసిస్ ఒకటి. ఈ సోరియాసిస్ గుర్తుపెట్టేది ఎట్లాగంటే, ముందు చర్మం మీద ఒక ఎర్రటి మచ్చలాగా తయారయ్యిద్ది, ఆ ఎర్రటి మచ్చ మీద తెల్లటి పొరలుగా తయారయ్యి మనము దాన్ని తీసినప్పుడు కింద బ్లీడింగ్ సార్లు కూడా కనపడుతూ ఉంటాయి. దురద అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక చాట వచ్చిందంటే రెండో చాట కూడా అదే ప్రదేశంలో వస్తూ ఉంటాయి. ఇది దీర్ఘకాలంగా ఉండే కంప్లైంటు. ఎక్కువగా సోరియాసిస్ రావడానికి కారణము హెరిడిటరీ డిసీజ్. మన ఫ్యామిలీలో రన్ అవుతున్న వాళ్ళకి ఎక్కువగా ఈ సోరియాసిస్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఏదైనా మెడిసిన్స్ వాడినా, ఏదైనా ఎండలో ఎక్కువ ఎఫెక్ట్ అయినా, ఇలాంటి కారణాలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాము.
6: ప్రధానంగా మీరు ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నారు, అదేవిధంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధిగా కూడా చెబుతున్నారు. ఎన్నో రకాల వైద్యం తీసుకుంటూ ఉంటుంటారు, కానీ ఎక్కడ చూపించినా ఇది మందులు వాడుతున్నంతసేపు తగ్గుతుంది, తగ్గిందండి అని అంటారు, మళ్ళీ తిరగబెడుతుంది అని చెప్పి చెబుతూ ఉంటారండి. అందుకే ఆటోఇమ్యూన్ డిసీజ్ అని ఉంటారేమో. మరి దానికి ఏమన్నా శాశ్వతంగా పరిష్కారం ఏం లేదంటారా? ఎట్లా?
7: ఎక్కువ సోరియోసిస్ ఏంటంటే కారణాల కన్నా జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే తగ్గినా కూడా మళ్ళీ రికవర్ అవ్వటానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల వల్ల, వాళ్ళ స్ట్రెస్ వల్ల అవన్నీ బయటపడుతూ ఉంటాయి. ఒకసారి తగ్గినట్టే తగ్గిపోతాయి, మళ్ళీ బయటపడుతూ ఉంటాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువ వాళ్ళు తినకుండా పదార్థాలు తినటం. ముఖ్యంగా ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ వెరైటీస్ చేపలు, రొయ్యలు, పీతలు అవి తినకుండా ఉండటం, అలాగే చామదుంప, అరటికాయ, అలాగే మష్రూమ్స్ కొన్ని పదార్థాలకి దూరంగా ఉంటూ మందులు వాడుకుంటే పర్మనెంట్ రిజల్ట్ వస్తుందండి. అలాగే ఈ వ్యాధి చలికాలంలో ఉధృతంగా తయారైద్ది, కాబట్టి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్గా వాడుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటే, తినే పదార్థాలు అవన్నీ జాగ్రత్త తీసుకుంటే ఈ సోరియాసిస్ కూడా చాలా వరకు నయం చేసుకోవచ్చు.
6: మీరు అంటే ఈ ఆహారపు అలవాట్ల పరంగా కొన్ని చెప్పారు, ఇవి తీసుకుంటే కొంచెం అవి ఎలర్జీ అవుతాయో లేకపోతే వీటి ఉధృతం ఎక్కువ అవుతుంది అనేటువంటి చెబుతున్నారు, బాగానే ఉంది. ఒక మాట చెప్పారు మీరు, స్ట్రెస్ ఉన్నా కూడా కొంచెం ఇది ఉధృతంగానే ఉంటుందండి, అంటే మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ సోరియాసిస్ అనేటువంటిది కొంచెం తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుందా?
7: అవకాశం ఉందండి, ఎందుకంటే స్ట్రెస్ అనేది మెయిన్ రోలు. ఈ స్ట్రెస్ వల్ల కూడా ఆ పొరలు బాగా మందంగా తయారైపోవటము, మళ్ళీ అవి గోకినప్పుడల్లా బయటికి రావటం జరుగుతూ ఉంటాయి. అందులో సోరియాసిస్లో కూడా రకరకాలు ఉన్నాయి, 5-6 రకాలు ఉంటాయి సోరియాసిస్లో. కొన్ని సోరియాసిస్లు పర్మనెంట్ రిలీఫ్ ఉంటాయి, కొన్ని సోరియాసిస్లు కొంచెం సంకలో వచ్చే సోరియాసిస్ ఉంది, దాని ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు, అవి చాలా కష్టం. అలాగే పుస్టులార్ సోరియాసిస్ అంటే చీమ్పొక్కులతో తయారయ్యే సోరియాసిస్ ఉంటుంది, జ్వరాలు వస్తాయి, ట్రీట్మెంట్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎక్కువ సోరియాసిస్లో గట్టేటు సోరియాసిస్ అని, అలాగే ప్లేక్ సోరియాసిస్, ఆ రెండు సోరియాసిస్లు కరెక్ట్ హోమియోపతి చికిత్స చేస్తే 100% క్యూరబుల్ కేసెసేనండి.
6: డాక్టర్ కిషోర్ కుమార్ గారు, ఈ సోరియాసిస్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా హార్ట్ డిజీజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? స్టడీస్ ఉన్నాయా హోమియోలో?
7: సోరియాసిస్ వల్ల ఎక్కువగా హార్ట్ డిసీజెస్ రావు కానివ్వండి, సోరియాసిస్లో ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఒకటి, దాన్నే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు 10 ఇయర్స్ తర్వాత మోకాలు నొప్పి రావటము, చేతులు జాయింట్స్ పెయిన్స్ రావటం జరుగుతూ ఉంటాయి. అలాగే సోరియాటిక్ నీల్స్ కూడా దెబ్బతింటాయి. ఈ నేల్స్ చూస్తే మన పైన బోను కూడా బయటికి రావటము, నొప్పి రావటము, నొక్కుతుంటే రసి కారటము, ఈ రెండు రకాలే తప్ప హార్ట్కి స్ప్రెడ్ అయ్యేది అనేది మటుకు ఎక్కడా లేదండి.
6: తామర, గజ్జి ఇలా అని కూడా చెబుతుంటారు కదా, వీటిలో ఏమన్నా తామర లాంటి వాటిలో రకాలు ఉంటాయా?
7: అంటే తామర, గజ్జి వచ్చేసేమో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయండి. సోరియాసిస్ ఎట్లాగా ఆటోఇమ్యూన్ అనుకున్నాము, ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. అంటే మనకి బూజు ఎలా పట్టిద్దో సరైన అలవాట్లు లేకపోతే వేసిన డ్రెస్సులు వేసుకోవటము, మురికి చేతులతో ఏమైనా పట్టుకోవటాలు, ఈ పడితే అవి పట్టుకోవటం వల్ల ఈ తామరలు, గజ్జలు వస్తాయండి. ఎక్కువ ఈ తామర అనేది ఈ స్కూల్ పిల్లల్లో, కాలేజీ పిల్లల్లో ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఈ బట్టలు ఉతుక్కోకుండా రెగ్యులర్గా అయ్యే వేసుకోవటం వల్ల ఈ నడుముకి అలా తయారవుతూ ఉంటాయి.
6: హైజీన్,
7: అన్హైజీన్ కండిషన్స్ వల్ల ఈ తామర ఫంగస్, థర్మోఫైట్స్ అనే ఫంగస్ వల్ల ఈ తామర అనేది వస్తూ ఉంటాయి. ఈ తామర కూడా కొన్ని తల మీద వస్తాయి, దాన్ని టీనియా క్యాపిటిస్ అంటాము. అలాగే వేల మధ్యలో కూడా వస్తాయి, మన కాలవేల మధ్యలో కూడా టీనియా పిడిస్ అంటారు, అక్కడ బొక్క కూడా పడిపోతాయి ఈ తామర అనేది. అలాగే రెగ్యులర్గా వచ్చేది తామర వచ్చి టీనియర్ సిర్సినేటస్ అంటాం, హర్పెస్ సిర్సినేటస్ అంటాం. అంటే రింగ్ షా, రింగ్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని రింగ్ వామ్ అంటాం. అవి ఎక్కువ పొట్ట మీద వచ్చేదాన్ని మనము తామర అంటాం.
6: ఇందులోనే హెర్పిస్ అని ఒక వ్యాధి ఉంటుంది కదా, సెల్లి అని తెలుగులో ఏదో అంటుంటారు, అది కూడా చర్మవ్యాధి అనుకోవచ్చా?
7: ఇది చర్మవ్యాధే, కానీ హెర్పిస్ అనేది జోస్టర్, షింగిల్స్ అంటారు సర్పి. అదేంటంటే తరుణ వ్యాధి, అంటే వచ్చి తగ్గిపోద్ది. తామరలాగా చాలా సంవత్సరాలు ఉండిపోవు. తామర కూడా కొంతమందికి వెంటనే తగ్గిపోద్ది, కానీ కొంతమందికి రెండు మూడు ఏళ్ళు జీవితాంతం కూడా ఉండే తామరలు ఉంటాయి. ఈ సర్పి మటుకు కరెక్ట్ ట్రీట్మెంట్ పడితే 10 రోజుల్లో తగ్గిపోద్ది. కాబట్టి ఇది దీర్ఘవ్యాధి కాదండి, కానీ బాధ ఎక్కువ ఉంటుంది. వెంటనే ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే సర్పి ఈజీగా తగ్గిపోద్ది.
6: తర్వాత డాక్టర్ గారు, ఈ సోరియాసిస్ ఎట్లాగైతే దీర్ఘకాలిక మొండి వ్యాధిగా చెప్పుకుంటాము, ఇంకొకటి చెబుతుంటారండి ఎగ్జిమా అని అంటుంటారండి, అది కూడా చాలా చాలా మొండిది, చాలా ఇబ్బంది పెడుతుంది, ఎన్ని మందులు వేసినా తగ్గదు అనేది చాలామంది చెబుతూ ఉండగా వింటుంటాం డాక్టర్ గారు. రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని కూడా ఏమైనా మనం వైద్యము తీసుకునే జాగ్రత్తల పరంగా నయం చేసుకోవచ్చా?
7: ఎక్కువ మందిలో సఫర్ అయ్యే ప్రాబ్లంలో ఎగ్జిమా అండి, దీన్నే డెర్మటైటిస్ అంటాం. చిన్నప్పటి నుంచి ప్రతి వయసు వాళ్ళకి ఈ ఎగ్జిమా అనేది ఏదో ఒక టైంలో ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు. ఎక్కువగా ఈ ఎగ్జిమా అనేది ఎక్కువ కెమికల్స్ చేతితో పట్టుకునేటప్పుడు కానివ్వండి, లేడీస్ ఎక్కువగా మాకు వస్తూ ఉంటారు. ఈ డిటర్జెంట్స్ వాడటం వల్ల వాడుతుంటే హ్యాండ్ ఎగ్జిమా వస్తూ ఉంటాయి. ఈ ఎగ్జిమా అనేది మనం ఎలా గుర్తుపడతామంటే, ముందు ఎర్రటి చర్మంగా వస్తుంది, అదంతా డ్రై స్కిన్గా ఉంటాయి. గోకీ గోకీ ఏం జరుగుతాయంటే అక్కడ క్రాక్స్ ఏర్పడతాయి, పగుళ్ళు ఏర్పడతాయి. ఆడల్లో ఎక్కువ చూస్తాం, చేతులు కానీ, అరికాలు అరిచేతులు కానీ పొడిగా ఉండి క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇది హ్యాండ్ ఎగ్జిమా అంటారు. అలాగే ఇంకో ఎగ్జిమా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కాంటాక్ట్ ఎగ్జిమా అంటారు. కాంటాక్ట్ ఎగ్జిమా అంటే ఏదైనా డిటర్జెంట్స్ సబ్బు పట్టుకుంటే రావటం కానివ్వండి, ఏదైనా గోల్డ్ సిల్వర్ చైన్స్ పెట్టుకుంటారు మెడ దగ్గర ఎగ్జిమా రావటం కానీ, కొంతమంది బొట్టు పడదు ఆ బొట్టు దగ్గర నల్లటి మచ్చబడి ఎగ్జిమా రావటం కానివ్వండి, రకరకాల అన్ని ఇరిటేటెడ్ వాళ్ళకి ఆ పదార్థం ఇరిటెంట్, దానివల్ల వచ్చే ఎగ్జిమాని కాంటాక్ట్ ఎగ్జిమా అంటామండి.
6: ఇంకొక డాక్టర్ గారు, బొల్లి వ్యాధి అని కూడా చెప్తుంటారు, చాలామందిలో రకరకాల అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అవి వంశపారంపర్యంగా కూడా వస్తుందని కొందరు, అట్లా ఏం ఉండదని కొందరు, అసలు ఇది ఒకసారి వచ్చిందంటే పోదని కొందరు, ఇది ఎక్కడైనా పైన ఏ ముక్కు దగ్గర పెదవి దగ్గర ఉంటే పైకి పెదవి దగ్గర కనిపిస్తుంది, శరీరంలో చాలా భాగాల్లో ఇది లోపల ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. తల్లిదండ్రులకుంటే బిడ్డలకు కూడా వస్తుంది అని కూడా చెప్పుకుంటూ ఉంటారు, దీని గురించి కొంచెం చెప్పండి.
7: బొల్లి అంటే వెటిలుగా అండి. ఈ బొల్లి కూడా ఆటోఇమ్యూన్ డిసీజే, ఇది కూడా వంశపరంగానే ఎక్కువ వస్తాయి. కానీ ఓన్లీ ఆటోఇమ్యూన్ డిసీజే కాకుండా చాలా కారణాల వల్ల కూడా మనకి వైట్ స్పాట్స్ని బొల్లి అంటాం. ఆ వైట్ స్పాట్స్ ఎందుకు అంటే మన స్కిన్లో ఉండే మెలనోసైట్స్ చనిపోవటం కానీ వృద్ధి చెందకపోవటం వల్ల అక్కడ పరుకు తెల్లటి మచ్చగా తయారయ్యేదాన్ని బొల్లి అంటాం. దానికి కారణం వంశపారంతో పాటు థైరాయిడ్ వ్యాధి ఉన్నా కూడా తెల్లటి మచ్చలు ఏర్పడతాయి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తెల్లటి మచ్చలు, అలాగే విటమిన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇవి తయారవుతాయి. కాబట్టి కారణం బట్టి కొన్ని బొల్లి కేసులు తగ్గిపోతాయి. థైరాయిడ్ కంట్రోల్ చేస్తే బొల్లి తగ్గిపోద్ది, విటమిన్ డిఫిషియన్సీతో విటమిన్ టాబ్లెట్స్ ఇస్తే బొల్లి తగ్గిపోద్ది, షుగర్ కంట్రోల్లో ఉంటే బొల్లి తగ్గిపోతాయి. కొన్ని బొల్లిలు మటుకు చిన్నప్పటి నుంచి ఉండే మటుకు దీర్ఘకాలంగా ఉంటాయి, తగ్గించడం కూడా ఓపిక్గా ఉంటే నిదానంగా అయినా తగ్గిపోతాయి. కానీ ఒకటి రెండు కొంచెం మచ్చలు హోమియోపతి చికిత్సలో పెరగకుండా చేయొచ్చు, ఉన్నదాన్ని అట్లాగే స్టాగ్నేట్ చేయొచ్చు, నిదానంగా తగ్గిపోతాయండి.
6: ఇంకొక డాక్టర్ గారు, మామూలుగా పేను కొరుకుడు అంటుంటారు, అంటే మగవాళ్ళల్లో ఎక్కువగా మీసాల దగ్గర గడ్డాల దగ్గర తలలో కూడా కొందరికి ఈ పెయిన్ కొరకుడు అనేటువంటిది చెప్తుంటే ఇది కూడా చర్మ వ్యాధేనా? మరి దీన్ని కూడా ఏమైనా నయం చేయొచ్చా హోమియో వైద్యంలో?
7: పెయిన్ కొరకుడు లేదా ఎలోపేషియా ఏరియాటా అంటారండి, అంటే ప్యాచ్గా హెయిర్ లాస్ అవుతూ ఉంటాయి ఎక్కువగా మనం మీసాలు గడ్డాల్లో ఆడవాళ్ళకి పిల్లలకి అయితే తల మీద వస్తూ ఉంటాయి. ఒక స్పాట్ అంతా హెయిర్స్ అన్ని పోయి ఖాళీ ప్రదేశం ఏర్పడిద్ది, దాన్ని ఎలోపేషియా ఏరియాటా అంటాము. దీనికి హోమియోపతిలో చక్కటి చికిత్స ఉంది, 100% క్యూరబుల్ కేసెస్.
6: డాక్టర్ గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని కొన్ని రకాల చర్మ వ్యాధులు ఏదైనా సోరియాసిస్ కానివ్వండి, ఎగ్జిమా కానీ ఇలాంటి దీర్ఘకాలిక మొండి చర్మ వ్యాధులు మన ముఖ్య భాగాలు ఉంటాయి శరీరంలో, అంటే గుండె, కిడ్నీ, అలాగే కాలేయము, మెదడు, వీటి పనితీరులో తేడాలు వచ్చేటువంటి చర్మపరమైనటువంటి వ్యాధులు ఏదన్నా, అంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం, రిస్క్ ఏమైనా ఉంటుందా చర్మ వ్యాధులకిన్ను ఇప్పుడు చెప్పినటువంటి వాస్కులైటిస్ డిజీజెస్, అంటే ఈ గుండె, కిడ్నీ, లివరు, అలాగే బ్రెయిను, వీటికి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా అశ్రద్ధ అజాగ్రత్త కనుక చేస్తే? ఇప్పుడు సొరియాసిస్, ఎగ్జిమా ఇవి కాకపోయినా ఇంకేమైనా చర్మ సంబంధ వ్యాధులు ఏదైనా?
7: ఎక్కువగా చర్మ వ్యాధుల వల్ల ఆ పార్ట్ వరకే ఇబ్బంది వస్తుంది, కానీ గుండె జబ్బులకి పాకటం అనేది జరగదండి. కానీ ఇప్పుడు వాడే మందులు బట్టి పైన పోతలు స్టెరాయిడ్స్ వాడతారు, ఆ స్టెరాయిడ్స్ నిమిషానికి తగ్గించుకుంటూ తగ్గించుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల ఏమైనా గుండె జబ్బులు రావటము అలా జరుగుతాయి తప్ప ఈ జబ్బులన్నీ హార్ట్కి వెళ్తాయి అనేది మటుకు లేదండి.
6: ఈ చర్మ సంబంధ కొన్ని వ్యాధులు ఇబ్బందులు తలెత్తకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళం?
7: ముఖ్యంగా ఈ ఆటోమియన్ డిజీస్లో సోరియాసిస్, వెటిలుగోనండి, ఈ రెండిటికి పర్మనెంట్ రిజల్ట్ లేకపోయినా మనం ఆ వ్యాధిని అరెస్ట్ చేయొచ్చు.
6: నియంత్రణలో
7: అయితే 100% హోమియోపతి చికిత్స ద్వారా నియంత్రణ చేయొచ్చు. ఒక చిన్న స్పాట్ని హోమియో చికిత్సలో మటుకు ఆ స్పాట్ అలాగే ఉండటం కానీ లేదా ఆ తగ్గడం కానీ జరుగుతాయండి. అలాగే సోరియాసిస్ కూడా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము, ఆ సోరియాసిస్ కూడా ఇక అసలు ఒక స్పాట్లో ఉందంటే ఆ స్పాట్లో ఉంటుంది లేదా తగ్గిపోవటమే తప్ప పెరగటం ఉండదు. అలాగే ఈ గజ్జి కానీ, తామర కానీ, ఈ అట్టికేరియా కానీ, ఈ కాలు పగుళ్ళు కానీ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల చాలా వరకు 100% క్యూరబుల్గా ఉంటాయండి. కాబట్టి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా పడని పదార్థం ఏంటో గమనించి దాన్ని దూరంగా ఉంచాలి. ఇప్పుడు కొంతమందికి చేపలు తింటే దద్దుర్లు వచ్చేస్తాయి, అది ఆపేయాలి. కొంతమందికి నాన్ వెజ్ తినే కానీ సోరియాసిస్ ఇంక్రీజ్ అయిపోద్ది, దానికి దూరంగా ఉండాలి. అలాగే కొన్ని పదార్థాలకి దూరంగా ఉంటూ చక్కటి ఉతికిన కాటన్ వస్తువుల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ చక్కటి ఆహారం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఈ దద్దుర్లు కానీ అన్నిటికీ కారణం కూడా ఈ జంక్ ఫుడ్స్, ఈ కూల్ డ్రింక్స్, కేక్స్ అవన్నిటికి దూరదాం. ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ ఈ దద్దుర్లు కనపడుతూ ఉంటాయండి. ఆ పదార్థాలని దూరంగా చేసుకుంటే మనం చర్మ వ్యాధులకి చాలా వరకు దూరంగా ఉండొచ్చు.
6: నమస్కారం డాక్టర్ కిషోర్ కుమార్ గారు, ధన్యవాదాలు.
7: ధన్యవాదాలు, నమస్కారం అండి.
5: మీరు ఇంతవరకు చర్మ సమస్యలకు హోమియో చికిత్స అంశం గురించి డాక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: ఉదయ రేకుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం మరి కొద్ది క్షణాల్లో వింటారు.
1: जमाने में हुकुम सिंह को घर वाले कुड़कुड़दास बुलाते थे क्योंकि लाइट पंखे चालू देखते ही वो सब पर चिल्लाने लगते थे,
2: अरे रमुआ ये पंखा क्यों खुला छोड़ा, बिजली का बिल क्या तेरा बापू भरेगा।
1: पर आज उन्हें सब प्यारे लाल बुलाते हैं क्योंकि जब से उन्होंने सोलर पैनल लगवाया है तब से मीटर की सुई भी चैन से सोती है और हुकुम सिंह भी। पीएम सूर्य घर मुफ्त बिजली योजना आज ही रजिस्टर करें pmsuryaghar.gov.in पर।
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा। मुख्य समाचार। म्यांमार के राष्ट्रपति ऊ मिन आउं लाइन ने कहा म्यांमार भारत के सुरक्षा हितों के खिलाफ अपनी धरती का इस्तेमाल नहीं होने देगा। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा भारत और अमेरिका ने व्यापार समझौते के पहले चरण के अधिकांश बिंदुओं को अंतिम रूप दिया। उत्तराखंड का यूनेस्को विश्व धरोहर स्थल फूलों की घाटी पर्यटकों के लिए खुला। एशियाई खेल 2026 से पहले टॉप समूह में 22 नौका चालक शामिल और हॉकी में अंडर 18 एशिया कप में भारत ने कोरिया को 4-1 से हराया। और अब समाचार विस्तार से। म्यांमार के राष्ट्रपति ऊ मिन आउं लाइन ने प्रधानमंत्री नरेंद्र मोदी को आश्वासन दिया है कि भारत के खिलाफ म्यांमार की जमीन का इस्तेमाल नहीं होने दिया जाएगा। दोनों नेताओं के बीच कल नई दिल्ली में रक्षा, व्यापार, ऊर्जा और संपर्क बढ़ाने के उपायों पर विचार विमर्श हुआ। प्रधानमंत्री नरेंद्र मोदी ने म्यांमार की संप्रभुता और क्षेत्रीय अखंडता के प्रति भारत का समर्थन दोहराया। प्रधानमंत्री ने म्यांमार से पूर्वोत्तर में संचालित आतंकी गुटों का मुद्दा भी उठाया। विदेश सचिव विक्रम मिश्री ने बताया कि म्यांमार के राष्ट्रपति ने भरोसा दिलाया कि भारत के सुरक्षा हितों के खिलाफ म्यांमार की धरती का इस्तेमाल नहीं होगा।
4: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया। कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है।
3: दोनों देशों के बीच मुख्य रूप से व्यापार और आर्थिक संबंध, रक्षा और सुरक्षा, सीमा प्रबंधन, विकास सहयोग और क्षेत्रीय स्थिति पर बातचीत हुई। म्यांमार भारत का रणनीतिक पड़ोसी देश है और इसकी 1640 किलोमीटर लंबी सीमा नागालैंड और मणिपुर सहित भारत के कई पूर्वोत्तर राज्यों से लगी है। राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोभाल ने भी श्री आउं लाइन से मुलाकात की और विभिन्न मुद्दों पर विचार विमर्श किया। 5 दिन की भारत यात्रा पर आए राष्ट्रपति आउं लाइन व्यापार और उद्योग जगत से बातचीत के लिए आज मुंबई जाएंगे। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा है कि भारत और अमरीका के बीच व्यापार समझौते के पहले चरण के अधिकांश बिंदुओं पर सहमति बन गई है, अब समझौते को अंतिम रूप दिया जा रहा है। अमरीकी दल बातचीत के लिए 4 जून तक दिल्ली में है। भारत की ओर से वाणिज्य विभाग में अपर सचिव दर्पण जैन मुख्य वार्ताकार हैं और अमरीका का नेतृत्व ब्रेंडन लिंच कर रहे हैं। दोनों पक्षों ने 3 फरवरी को समझौते के पहले चरण की रूपरेखा घोषित की थी। रूपरेखा पर सहमति बन जाने पर 7 फरवरी को संयुक्त घोषणा पत्र जारी किया गया। अब समझौते के लिए कानूनी पक्ष तय किया जाना है। अमरीका पिछले वित्त वर्ष में भारत का दूसरा सबसे बड़ा व्यापार साझेदार था। भारतीय जनता पार्टी के अध्यक्ष नितिन नवीन ने कल नई दिल्ली में पार्टी के वरिष्ठ पदाधिकारियों और कार्यकर्ताओं के साथ बैठक की। पार्टी प्रवक्ता संबित पात्रा ने कहा कि बैठक में पिछले 12 वर्ष के दौरान मोदी सरकार की सेवा, संगठनात्मक विस्तार और समाज के विभिन्न वर्गों तक पार्टी की पहुंच को बढ़ाने के प्रयासों पर विचार विमर्श हुआ। उन्होंने कहा कि हर नागरिक पिछले 12 वर्ष में प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में विभिन्न क्षेत्रों में हुई प्रगति का साक्षी है। श्री पात्रा ने कहा कि आज भाजपा और एनडीए सरकार को देश के 22 राज्यों और केंद्र शासित प्रदेशों में सेवा का अवसर मिला है। देश में प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सबका साथ सबका विकास सबका विश्वास और सबका प्रयास सिद्धांत के तहत पिछले 12 वर्ष में उल्लेखनीय बदलाव आया है। इस दौरान मोदी सरकार ने निर्धनों किसानों महिलाओं और युवाओं के कल्याण और सशक्तिकरण के लिए अनेक महत्वपूर्ण पहल की हैं। आकाशवाणी समाचार पिछले 12 वर्षों में प्रमुख क्षेत्रों में सरकार के प्रयासों पर विशेष कार्यक्रम का प्रसारण कर रहा है। आज महिला सशक्तिकरण की दिशा में हुए प्रयासों पर एक विशेष रिपोर्ट।
5: पिछले 12 वर्षों में केंद्र सरकार के लगातार प्रयासों से महिला सशक्तिकरण के क्षेत्र में बड़ा बदलाव देखने को मिला है। साल 2015 में शुरू की गई प्रधानमंत्री मुद्रा योजना के तहत लाखों महिलाओं को बिना किसी गारंटी के ऋण मिल रहा है, जिसके कारण उन्हें अपना व्यवसाय शुरू करने और आगे बढ़ाने में मदद मिली है। इस योजना के तहत इस वर्ष मार्च तक 40 लाख करोड़ रुपए से अधिक ऋण लाभार्थियों को वितरित किए जा चुके हैं, जिनमें से लगभग 17 लाख करोड़ रुपए महिलाओं को दिए गए। तमिलनाडु के तिरुपुर के रहने वाली वाणीश्री ने आकाशवाणी समाचार को बताया कि इस योजना ने उन्हें उद्यमी बनने के लिए प्रेरित किया।
6: इस योजना की सहायता से मैंने अपनी नई बुटीक शॉप खोली है और मैं ये गर्व के साथ कह सकती हूँ कि ये शॉप बहुत अच्छी चल रही है। इसके साथ ही मैं अब अपने प्रतिष्ठान की 3 से 4 और शाखाओं का सफल संचालन करने में सक्षम हो गई हूँ।
7: 2 to 3 ब्रांचेस ऑल्सो।
5: वहीं प्रधानमंत्री जनधन योजना, सुकन्या समृद्धि योजना और भूमिनिया जैसी प्रमुख योजनाओं ने महिलाओं की बैंकिंग, बचत और उद्यमिता से जुड़ने की क्षमता को मजबूत किया है। जनधन योजना के तहत अब तक 58 करोड़ से अधिक खाते खोले जा चुके हैं, जिनमें से लगभग 33 करोड़ खाते महिलाओं के नाम पर हैं। हिमाचल प्रदेश के शिमला की रहने वाली सरोज बाला ने आकाशवाणी समाचार को बताया कि जनधन खाता खुलने के बाद अब सरकारी योजनाओं का पूरा लाभ सीधे उनके बैंक खाते में पहुंचता है।
8: ये जीरो बैलेंस से खाता आराम से खुल जाता है, इसके लिए कोई राशि जमा नहीं करवानी पड़ती। जब कोरोना था, जब किसी के पास 1 रुपया भी नहीं होता था, उस समय लोगों को 1500 रुपया मोदी सरकार ने दिया। मोदी जी के 12 वर्ष का कार्यकाल बहुत अच्छा है, उन्होंने आम जनमानस को बहुत सुविधाएं दी है। एक हमारे को बीमा योजना मिली है, 2 लाख बीमा कवर मिलता है।
5: वहीं मोदी सरकार की एक महत्वपूर्ण पहल लखपति दीदी है, जिसका उद्देश्य महिलाओं को सालाना कम से कम 1 लाख रुपए की स्थायी आय प्राप्त करने में सक्षम बनाना है। यह पहल अब लगभग 6 लाख गांव तक पहुंच चुकी है और सरकार ने देश भर में 6 करोड़ लखपति दीदी बनाने का लक्ष्य रखा है। वहीं बेटी बचाओ बेटी पढ़ाओ योजना के कारण राष्ट्रीय लिंगानुपात वर्ष 2014-15 के 918 से बढ़कर वर्ष 2024-25 में 929 हो गया है। सरकार की निरंतर नीतियों और योजनाओं के चलते महिलाएं आज आत्मनिर्भर और समावेशी अर्थव्यवस्था के निर्माण में महत्वपूर्ण भूमिका निभा रही हैं। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
3: ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताजा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल @AIRNewsHindi को फॉलो कर सकते हैं। समाचार प्रभात में आपका फिर स्वागत है। उत्तराखंड में चमोली जिला स्थित यूनेस्को विश्व धरोहर स्थल फूलों की घाटी पर्यटकों के लिए खोल दी गई है। वन विभाग ने पर्यटकों से घाटी की समृद्ध जैव विविधता और दुर्लभ वनस्पति संरक्षण में सहयोग की अपील की है। वर्तमान में घाटी में 300 से अधिक फूलों की प्रजातियां और दुर्लभ वनस्पतियां मौजूद हैं। वन क्षेत्राधिकारी चेतना कांडपाल ने बताया कि ये घाटी 31 अक्टूबर तक पर्यटकों के लिए खुली रहेगी।
9: वैली 1 जून से 31 अक्टूबर तक ओपन रहती है। पहले बार इसकी डिस्कवरी फ्रैंक स्माइथ ने की थी 1931 में, जब वो कॉमेट के एक एक्सपीडिशन से लौट रहे थे। उसके बाद वो वैली दोबारा आई 1937 में, और 1938 में उन्होंने एक बुक पब्लिश की जिसका नाम था वैली ऑफ फ्लावर्स। 2005 में यूनेस्को द्वारा वैली ऑफ फ्लावर्स को वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर किया गया।
3: केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई ने रिलायंस कम्युनिकेशन ग्रुप के शीर्ष अधिकारी अमिताभ झुनझुनवाला को बैंक धोखाधड़ी मामले में गिरफ्तार किया है। आरोप है कि ऋण निधि के दुरुपयोग के कारण बैंकों को अनुचित नुकसान हुआ। इससे पहले सीबीआई ने स्टेट बैंक ऑफ इंडिया से प्राप्त एक शिकायत के आधार पर रिलायंस कम्युनिकेशन लिमिटेड और अनिल धीरूभाई अंबानी के खिलाफ प्राथमिकी दर्ज की थी। उत्तर प्रदेश के आतंकरोधी दस्ते एटीएस ने आजमगढ़ जिले से एक युवक को गिरफ्तार किया है जिस पर पाकिस्तान के गैंगस्टर शहजाद भट्टी से जुड़े होने का आरोप है। एटीएस ने बताया कि पाकिस्तान की खुफिया एजेंसी आईएसआई और कुछ आतंकी संगठन भारत में आतंक फैलाने के लिए शहजाद भट्टी के नेटवर्क का इस्तेमाल कर रहे थे। केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड सीबीएसई ने 12वीं कक्षा की उत्तर पुस्तिकाओं के पुनर्मूल्यांकन और अंकों की पुष्टि के लिए पोर्टल को सक्रिय कर दिया है। विद्यार्थियों को पुनर्मूल्यांकन के लिए आवेदन करने के बारे में जारी दिशा निर्देशों का ध्यान से अनुपालन करने को कहा गया है। बोर्ड ने इस जानकारी के लिए वीडियो जारी किया है। सर्वोच्च न्यायालय के 5 नवनियुक्त न्यायाधीश आज पद और गोपनीयता की शपथ लेंगे। मुख्य न्यायाधीश सूर्यकांत उन्हें शपथ दिलाएंगे। राष्ट्रपति द्रौपदी मुर्मू ने मुख्य न्यायाधीश से परामर्श के बाद इन न्यायाधीशों की नियुक्ति की है। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि इसराइल और हिजबुल्ला संघर्ष रोकने पर सहमत हो गए हैं। श्री ट्रंप ने बताया कि उन्होंने इसराइल के प्रधानमंत्री बेन्यामिन नेतन्याहू से बातचीत की है और मध्यस्थों के जरिए हिजबुल्ला से भी संपर्क किया है। श्री ट्रंप ने बताया कि अब बेरूत की ओर सेना नहीं भेजी जा रही है और जो सैनिक रास्ते में हैं उन्हें वापस बुला लिया गया है। हिजबुल्ला ने कहा है कि अगर इसराइल की ओर से हमले बंद होते हैं तो वो भी हमला नहीं करेगा। 2026 के एशियाई खेलों से पहले 22 नौका चालकों को टारगेट ओलंपिक पोडियम स्कीम डेवलपमेंट ग्रुप में शामिल किया गया है। ब्यौरा हमारे संवाददाता से।
10: कुल 22 रोवर्स को अब टारगेट ओलंपिक पोडियम स्कीम टॉप्स के डेवलपमेंट ग्रुप में शामिल किया गया है। ये खिलाड़ी 6 अलग अलग नौका समूहों का हिस्सा हैं। अभी रोवर्स एशियाई खेलों और रोइंग विश्व कप जैसी प्रमुख अंतर्राष्ट्रीय प्रतियोगिताओं की तैयारी करेंगे। टॉप्स डेवलपमेंट ग्रुप में शामिल खिलाड़ियों में पेरिस ओलंपिक 2024 के प्रतिभागी बलराज पवार, एशियाई खेल 2022 के रजत पदक विजेता अरविंद सिंह और एशियाई खेल 2022 में 2 पदक जीतने वाले जसविंदर सिंह भी शामिल हैं। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
3: जापान में पुरुष अंडर 18 हॉकी एशिया कप में कल भारतीय टीम ने कोरिया को 4-1 से हराया। कप्तान केतन कुशवाहा ने 2, वरिंदर सिंह और शाहरुख अली ने 1-1 गोल किया। भारत का अगला मुकाबला कल चीनी ताइपे से होगा। मौसम विभाग ने आज भीतरी कर्नाटक, केरल, माहे, लक्षद्वीप, तमिलनाडु, पुदुचेरी और कराईकल में तेज बारिश का अनुमान व्यक्त किया है। तटीय आंध्र प्रदेश, गुजरात, ओडिशा, राजस्थान और पश्चिमी मध्य प्रदेश में गरज और तेज हवाओं के साथ बारिश हो सकती है। हरियाणा, चंडीगढ़, दिल्ली, उत्तराखंड, पश्चिमी उत्तर प्रदेश, छत्तीसगढ़, झारखंड, उप हिमालयी, पश्चिम बंगाल और सिक्किम में भी आज बारिश की संभावना है। कोंकण और गोवा, लक्षद्वीप, महाराष्ट्र, रायलसीमा, सौराष्ट्र और कच्छ, तेलंगाना, अंडमान और निकोबार द्वीप समूह तथा हिमाचल प्रदेश में भी ऐसी स्थिति रह सकती है। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं जया भारती।
11: धन्यवाद मनीष। देश की राजधानी से प्रकाशित लगभग सभी हिंदी समाचार पत्रों ने अपनी सुर्खियों में आज राष्ट्रीय महत्व के मुद्दों को वरीयता देते हुए अंतर्राष्ट्रीय मसलों को भी मुखपृष्ठ पर जगह दी है। लोकसत्य ने पीएम स्वनिधि योजना के 6 वर्ष पूरे होने पर प्रधानमंत्री के कथन को शीर्ष समाचार बनाया है। लाखों रेहड़ी पटरी विक्रेताओं को आत्मनिर्भर बनाया। दैनिक जागरण ने नए ड्रोन दिव्यास्त्र MK1 के सफल परीक्षण के समाचार को सचित्र प्रकाशित करते हुए लिखा है कि 400 किलोमीटर प्रति घंटे की रफ्तार से ये ड्रोन लगातार 5 घंटे तक उड़ान भर सकता है। पत्र ने CBSE के ऑन स्क्रीन मार्किंग सिस्टम में गड़बड़ी की जांच शुरू होने और शिक्षा मंत्री धर्मेंद्र प्रधान की आला अधिकारियों के साथ मंत्रणा को दूसरा शीर्ष समाचार बनाया है। हिंदुस्तान ने केंद्रीय वाणिज्य मंत्री पीयूष गोयल के कथन को पहली खबर बनाते हुए लिखा है, अमेरिका से व्यापार समझौता जल्द। वीर अर्जुन ने म्यांमा के राष्ट्रपति की प्रधानमंत्री नरेंद्र मोदी के साथ भेंट का चित्र सबसे ऊपर प्रकाशित करते हुए म्यांमा के राष्ट्रपति के बयान को सुर्खी बनाया है, भारत के खिलाफ म्यांमा की धरती का इस्तेमाल नहीं होने देंगे। दैनिक भास्कर ने अपने संपादकीय में भारतीय रिजर्व बैंक की नीति निर्धारक इकाई के 3 से 5 जून के मध्य लिए जाने वाले फैसलों का विश्लेषण किया है। शीर्षक दिया है, महंगाई से गरीबों को बचाने पर फोकस होना चाहिए। पत्र याद दिलाता है कि पिछले 10 वर्षों में खाद्यान्नों की कीमतें इलेक्ट्रॉनिक सामान के मुकाबले ज्यादा बढ़ी हैं।
3: और अंत में लीजिए सुनिए इस बुलेटिन के मुख्य समाचार एक बार फिर। म्यांमा के राष्ट्रपति ऊ मिन आउंग लाइन ने कहा, म्यांमा भारत के सुरक्षा हितों के खिलाफ अपनी धरती का इस्तेमाल नहीं होने देगा। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा, भारत और अमरीका ने व्यापार समझौते के पहले चरण के अधिकांश बिंदुओं को अंतिम रूप दिया। एशियाई खेल 2026 से पहले टॉप समूह में 22 नौका चालक शामिल। और हॉकी में अंडर 18 एशिया कप में भारत ने कोरिया को 4-1 से हरा दिया है। और इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
12: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। गुड मॉर्निंग, आई एम सुनील वर्मा। द हेडलाइंस। म्यांमार प्रेसिडेंट U Min Aung Hlaing says his country will not allow its territory to be used against India's security interests. India and US have finalized most elements of first phase of bilateral trade agreement, says Commerce and Industry Minister Piyush Goyal. Uttarakhand's UNESCO World Heritage Site, Valley of Flowers, opened to tourists. 22 rowers included in TOPS development group ahead of Asian Games 2026. And in hockey, India registered dominant 4-1 win over Korea in Men's Under 18 Asia Cup. Myanmar President U Min Aung Hlaing has assured Prime Minister Narendra Modi that Myanmarese territory will not be allowed to be used against India's security interests. The two leaders held wide-ranging talks to boost bilateral ties in trade, defence, energy and connectivity in New Delhi yesterday. Mr. Aung Hlaing is on a 5-day visit to India. Briefing media after the talks, Foreign Secretary Vikram Misri said the President of Myanmar reiterated the assurance that Myanmar's territory will not be permitted to be used against India's security interests. Mr. Misri said Prime Minister Modi reaffirmed India's support for the sovereignty and territorial integrity of Myanmar, and both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests.
13: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
12: The Foreign Secretary said that both sides expressed interest in forging closer cooperation, particularly in areas of trade and investment, health, education, energy, and critical technologies like artificial intelligence. The Myanmarese leader, accompanied by a high-level delegation, will travel to Mumbai today for business and industry interactions and site visits. Commerce and Industry Minister Piyush Goyal has said India and the United States have finalized most elements of the first phase of the bilateral trade agreement, and negotiations are now focused on a few minor issues, commerce and full stops. We have a report.
14: Commerce Minister Piyush Goyal said that the team from United States is in New Delhi to hold talks on finalizing the first phase of bilateral trade agreement, BTA. The talks will take place in New Delhi from today and it will last till Thursday. India's chief negotiator is Darpan Jain, additional secretary in the Department of Commerce, while the US team is led by its chief negotiator, Brendan Lynch. On 3rd of February, both sides announced the framework for the first phase of the BTA. The two sides have proposed to finalize the details of the interim agreement and take forward the negotiations under the broader BTA on multiple areas such as market access, non-tariff measures, customs and trade facilitation and investment promotion. Chirag Jha, Akashwani News, Delhi.
12: BJP National President Nitin Nabin held a meeting with senior party office bearers and workers in New Delhi yesterday. Talking to media, party MP and spokesperson Dr. Sambit Patra shared key details, highlighting discussions on the Narendra Modi government's 12 years of service, organizational expansion and future initiatives aimed at broadening the party's outreach across various sections of society. He said that the government is completing 12 years in office and everyone has witnessed how India has progressed under the leadership of Prime Minister Narendra Modi, with advancement taking place across every sector. Mr. Patra said, today, the Bharatiya Janata Party and the NDA have been given the opportunity to serve in government in 22 states. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. During this period, the Modi government carried out many flagship initiatives for the welfare and empowerment of poor, farmers, women and youth. Akashwani News brings you a special feature on the government's efforts over the last 12 years across key sectors. Today, we focus on the measures taken by the government towards the empowerment of women.
15: Over the past 12 years, women empowerment in India has witnessed a transformative shift driven by sustained government efforts to enhance access to healthcare, education, livelihood opportunities, financial inclusion and leadership roles. The Pradhan Mantri Mudra Yojana, launched in 2015, has enabled millions of women to access collateral-free loans to start and expand their businesses. Under the scheme, loans worth more than 40 lakh crore rupees had been disbursed to beneficiaries by March this year. Of them, around 17 lakh crore rupees were given to women. Talking to Akashwani News, Vanisri from Tirupur, Tamil Nadu, said that the scheme has motivated her to become entrepreneurs.
16: With the help of this scheme, I started my dream career and opened my new business as a small boutique shop. And I'm really proud to say it's running successfully. Now I'm capable to start 2 to 3 branches also and also give more franchises also. Only with the help of this PM Mudra scheme, it motivates me to become an entrepreneur in a larger level.
15: The flagship schemes such as Pradhan Mantri Jan Dhan Yojana, Sukanya Samridhi Yojana and Womenia Initiative have collectively strengthened women's access to banking, savings and entrepreneurial platforms. Under the Jan Dhan Yojana, a total of over 58 crore accounts have been opened till date and out of these, around 33 crore Jan Dhan accounts belong to women. Talking to Akashwani News, a resident of Shimla in Himachal Pradesh, Saroj Bala said that after opening the Jan Dhan account, the full benefits of government schemes are now directly credited to her bank account.
8: मोदी जी के 12 वर्ष का कार्यकाल बहुत अच्छा है उन्होंने आम जनमानस को बहुत सुविधाएं दी हैं जिसका जनधन खाते से भी संबंध है उसने एक हमारे को बीमा योजना मिली है 2 लाख बीमा कवर मिलता है उसके उसने छोटी छोटी सुविधाएं हमें छोटा सा ऋण भी मिलता हमें 10,000 रुपए का जो बिना किसी गारंटी के देती है सरकार हमें
15: Another key initiative is the Lakhpati Didi program, which focuses on helping women to achieve sustainable annual incomes of at least 1 lakh rupees. The Beti Bachao Beti Padhao scheme has contributed to improving the national sex ratio at birth from 918 in 2014-15 to 929 in 2024-25. With sustained policy support and innovative programs, women are playing a pivotal role in shaping a self-reliant and inclusive economy. Anand Kumar, Akashwani News, Delhi.
12: This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. In Uttarakhand, UNESCO World Heritage Site, Valley of Flowers, located in Chamoli district, has been opened to tourists. The Forest Department has appealed to visitors to cooperate in the conservation of the valley's rich biodiversity and rare plant species. Valley of Flowers is currently home to more than 300 species of flowers and several rare varieties of flora. Forest Range Officer Chetna Kantpal said that the valley will remain open until October the 31st.
9: Valley 1st June to 31st of October.
17: The valley is open from 1st of June to 31st of October. The valley was discovered by Frank Smyth in 1931 while he was returning from a successful expedition to Mount Kamet. He again visited the valley in 1937 and then in 1938. He published a book named Valley of Flowers. In 2005, Valley of Flowers was declared a World Heritage Site by the UNESCO.
9: World Heritage Site declared.
12: 5 newly appointed Supreme Court judges will take oath today. Chief Justice of India Surya Kant will administer the oath of office to the judges. President Draupadi Murmu, after consultation with the Chief Justice of India, has appointed 5 new judges to the Supreme Court. The Central Board of Secondary Education has activated the portal for verification of marks and re-evaluation for students. In a social media post, the board informed that the verification and re-evaluation portal is live now. CBSE has advised students to watch the video carefully for step-by-step instructions on how to apply for verification of marks and re-evaluation. As many as 22 rowers have been inducted into the Target Olympic Podium Scheme TOPS Development Group ahead of the 2026 Asian Games. Details from our correspondent.
10: A total of 22 rowers are now a part of the TOPS Development Group across six boats. Sports Ministry said that the induction of these rowers is another effort to build sustainable bench strength across several boat categories rather than focusing only on individual medal prospects. The crew will now prepare for major international competitions featuring rowing, including the Asian Games and World Cup circuit. Among those inducted are Paris 2024 Olympian Balraj Pawar, Asian Games 2022 silver medalist Arvind Singh, and Asian Games 2022 double medalist Jaswinder Singh. Akshit Vaidyan, Akashwani News, Delhi.
12: In hockey, India registered a commanding 4-1 victory over Korea in their third Pool A match of the Men's Under-18 Asia Cup in Kakamigahara, Japan. Captain Ketan Kushwaha led from the front with a brace, scoring in the 3rd and 36th minutes. Varinder Singh added another goal in the 5th minute, while Shahrukh Ali sealed the win with a powerful strike in the 54th minute. Korea's lone goal came through Captain Yoon Chae-hyuk in the 21st minute. With the win, India moved level on 6 points with Korea and Japan in Pool A. The top two teams from each pool will advance to the semi-finals. India will take on Chinese Taipei in their final pool match tomorrow. The India Meteorological Department has forecast heavy rainfall over interior Karnataka, Kerala, Mahe, Lakshadweep, Tamil Nadu, Puducherry and Karaikal today. Coastal Andhra Pradesh, Gujarat, Odisha, Rajasthan and West Madhya Pradesh can experience thunder squall with wind speed reaching 50 to 60 kilometers per hour. In Kerala, 10 of the 14 districts are under yellow alert today. More from our correspondent.
18: Yellow alert indicating isolated heavy rainfall has been issued in 10 districts of Kerala today. Rainfall is likely to intensify over the next 3 days. Most observatories in Kerala have recorded around 5 mm of rainfall since 4 a.m. today. In Lakshadweep, 15 mm of rainfall has been reported from Kavarathi, Agathi and Amini today. Smithy M. Pallurithi, Akashvani News, Thiruvananthapuram.
12: And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
19: Thank you, Sunil. Heads are likely to roll in the Central Board of Secondary Education as the Education Ministry has initiated an internal crackdown over irregularities in the on-screen marking system tender, reports the Times of India in its top story. The Supreme Court has rejected the plea to computer-based NEET re-exam on June 21, writes the Tribune. For the first time, more than 10,000 girls have cleared G-Advanced 2026, the gateway to IITs and premier engineering institutes, and with 1 in 4 girl candidates clearing the exam, this all also marks a new record, writes the Indian Express. Myanmar President Aung San Suu Kyi visit to India is widely covered on the front pages of dailies. Myanmar vows its territory won't be used to threaten India during PM meet, headlines the Pioneer. Security tops India-Myanmar dialogue agenda, writes Hindustan Times. Monsoon misses first June onset date in Kerala and is now likely in 2 to 3 days, reports the Statesman. The Pioneer quotes a report that reveals Indian employees take fewer annual leaves than their peers in Asia-Pacific markets, with only 17.2% Indian workers using 100% of their leave. Daily Zappe tributes to Indian cinema's renowned playback singer Suman Kalyanpur, who died on Sunday. The silken voice of Hindi cinema that touched hearts falls silent, headlines a Hindu. And finally, the latest National Family Health Survey reveals that Indian women using the internet has doubled to 64% in 4 years. Among men, it increased from 51.2% to 80.5%, reports the Times of India. And with that, it's back to you, Sunil.
12: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Myanmar President U Min Aung Hlaing says his country will not allow its territory to be used against India's security interests. India and US have finalized most elements of first phase of bilateral trade agreement, says Commerce and Industry Minister Piyush Goyal. Uttarakhand's UNESCO World Heritage Site, Valley of Flowers, opened to tourists. 22 rowers included in TOPS development group ahead of Asian Games 2026. And in hockey, India registered dominant 4-1 win over Korea in Men's Under-18 Asia Cup. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
20: ఆకాశవాణి పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన మహిళల ఆర్థిక సాధికారతలో వన్ ధన్ వికాస్ కేంద్రాలు కీలకమన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, మహిళల రక్షణ కోసం వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా యంత్రాంగం తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘాలకు ఎగ్ కార్డ్స్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 4 మహిళా సంఘాలకు 2 లక్షల రూపాయలు విలువైన 4 ఎగ్ కార్డ్స్ యూనిట్లను అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక అభివృద్దికి తోడ్పడాలని మంత్రి సూచించారు. గిరిజన మహిళల ఆర్థిక సాధికారత, ఉపాధి విస్తరణలో వన్ ధన్ వికాస్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జీడి పిక్కలను శుద్ది చేసే విధానం, బాయిలర్ల విభాగం, వలిచే యంత్రాలు, గ్రేడింగ్ ప్యాకింగ్ విభాగాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. జీడిపప్పును ఆధునిక పద్దతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వినియోగదారులు నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తువులనే కొనుగోలు చేసి వినియోగించాలని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ సూచించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలు, ఐఎస్ఐ మార్క్ కలిగిన నాణ్యమైన ఉత్పత్తులనే ప్రజలు వినియోగించాలని పేర్కొన్నారు. మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ నకిలీ లేదా నాణ్యత లేని ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల రక్షణ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గలతో కలిసి వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, మానసిక శారీరక వేధింపులకు గురైన మహిళలకు ఒకే చోట అన్ని రకాల సహాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. బాధిత మహిళలకు వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ సమస్యలను ధైర్యంగా వెల్లడించాలని కోరారు. పీవీటీజీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మాన్ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పథకం ప్రస్తుత పురోగతిపై సమీక్షిస్తూ నిర్దేశించిన గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాలను అధికారులు బాధ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర్రావు తెలిపారు. అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, ఈ లబ్ది నిరంతరాయంగా కొనసాగాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్లో ఓటీపీ ఆధారంగా లేదా ఫేస్ అథెంటిఫికేషన్ విధానంలో స్వయంగా ఈకేవైసీ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను మీకోసం .ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి.
21: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz.

కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా వినిపోతున్న పాట స్వరాభిషేకం చేతి నుంచి. శంకర్ మహాదేవన్, రాధికా బృందం గానం చేశారు. విద్యాసాగర్ రచన, క్షమించాలి, వేటూరు రచన, విద్యాసాగర్ సంగీతం అందించారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వినబోతుండే పాట శుభ సంకల్పం. ఈ చిత్రం నుంచి ఎస్పి శైలజ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ముళ్ళు ఈ చిత్రం నుంచి జ్యోతిర్మయ రచనకు రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. పాడినవారు పి. సుశీల, ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం.

0: 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు. కార్యక్రమం తర్వాత వినిపోతున్న పాట రాక్షసుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేశారు. ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా వంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఆజా చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి గానం చేశారు. మణిశర్మ సంగీతం, వేటూరి సాహిత్యం.

మీరు విన్న పాటతోటి చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై ప్రకటించిన కార్యక్రమం. ఉంటారు మరికొద్ది క్షణాల్లో.

సమయం 9:08. కార్యక్రమంలో ఇప్పుడు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో జంపన మాధవరావు గారి నాగస్వరం వింటారు. స్పెషల్ డోలు సహకారం కె శ్రీనివాసరావు. ముందుగా పరం ధామవతి జయంతి ధర్మావతి రాగం ఆదితాళం దీక్షితార్ కీర్తన

మీరు ఇంతవరకు కర్ణాటక సభ సంగీత సభ కార్యక్రమంలో జంపన మధుసూదన్ రావు గారి నాదస్వరం విన్నారు. స్పెషల్ డోలు సహకారం కె శ్రీనివాసరావు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మోటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
6: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
5: కాని ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చిలక జోస్యం. ఈ చిత్రం నుంచి వీటూరి రచనకు చక్రవర్తి సంగీతం అందించారు. గానం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: ఐఎమ్ సారీ, వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: కొబ్బరి నీళ్ళ

0: చూడండి, మగా ఏ మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్యా మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme permanent commission. Last date for submission is 18 June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat. Join Indian Navy.
3: రెండుచెళ్ళు సీత నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెజ్జానికి పాడిన పాట విన్నారు. గీత రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు. కార్యక్రమంలో వినబోతున్న పాట నాలుగు స్తంభాలాట. ఈ చేతుల నుంచి వేటూరి రచన, రాజ నగేంద్ర సంగీతం అందించారు. పాడినవారు పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

పెనుగొత్తినపాట బలిపీఠం చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. చక్రవర్తి సంగీతం అందించారు. దేవులపల్లి రచన.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట చీలాసో చిత్రం నుంచి అభిజిత్ రావు రవిప్రకాష్ చోడమిల్ల పాడిన పాట వింటారు. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం ఉంచారు. కిట్టు వత్సప్రగడ రచన.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురీష్.
1: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో కో బిజ్లీ దేనే కే సాథ్ హి ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై, హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా షురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోడ్ పరివారో కే లియే హై.
0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన

0: ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జే నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి. అందరికి నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
0: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
1: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
0: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలు ఏమిటి?
1: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయల సబ్సిడీ, అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్.
0: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
1: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు సార్ ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
0: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
1: సార్, ఇది సాధారణంగా అందరికి తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
0: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
1: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదేవిధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుడికి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానమై ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
0: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారా లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
1: ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేతంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యగర్ పోర్టల్.
0: సరే, ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
1: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10x10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
0: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడే ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
0: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంతవరకు లభిస్తుంది?
1: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
0: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
1: ప్రధాన ప్రయోజనాల దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా, 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
0: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ ఒక వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
1: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
0: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
1: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, ఆ రోడ్డు సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లు అని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్లు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
0: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
1: పర్యావరణానికి వస్తే సార్ ఇది వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడే వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్ని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్ని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
0: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
1: గణనీయంగా మనకి 90% వరకు, 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
0: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
1: మెయిన్ గా ఏంటంటే సార్ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్టలేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు

0: మరీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు, ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలున్నాయి కదా సార్. సో ఆ అపోహలేంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
0: వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్న షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే, ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటిది ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సార్, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో?
0: సార్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్, మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు, లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్ మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి, ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటమైన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలకు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా సోలార్ పార్క్స్ ను కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి, నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని అదేవిధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
1: మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 5.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు రాబోయే అతిథి తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా వినబోతున్న పాట రోజా చిత్రం నుంచి మిన్మిని గానం చేశారు. గీతరచన రాజశ్రీ, సంగీతం యార్ రెహమాన్.

రాబోయే అతిథి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట పెళ్లి చేసుకుందాం. చిత్రం నుంచి కోటి సంగీత సర్జన్లు, చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

వినిపోతున్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడ్ గాడం చేశారు. రచన టూరి, సంగీతం ఇళయరాజా.

రాబోయే అతిథి ఈ కార్యక్రమం వింటున్నారు. తర్వాత వినిపోతున్న పాట శాల్యూట్. ఈ చేతుల నుంచి సిరివెన్నెల రచనకు హారిస్ జెరా సంగీతం అందించారు. పాడినవారు బెన్నీ డయాల్, సాధన సర్గం.

రాబోయేది కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట అంతం చిత్రం నుంచి మనో కవితా సుబ్రహ్మణ్యం గానం చేశారు. సిరివెన్నెల రచన, ఆర్డి బర్మన్ సంగీతం.

ఒకే ఒక్కడు ఈ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి గానం చేసింది వింటారు. గీత రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

గుర్తు చేసుకుందాం. ఈ శీర్షికలో తర్వాత వినిపోతున్న పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీత సర్జన్లో సిరివెన్నెల రచనకు సుమంగళి, గానం చేశారు చిత్రం ఖడ్గం.

మీరు విన్న పాట. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. సాయి శ్రీహర్ష రచనకు చక్రీ సంగీతం అందించారు. కౌసల్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం. వినబోతున్న పాట తులసి. ఈ చిత్రం నుంచి భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాడినవారు చిత్రా సాగర్.

చిన్నదాన నీకోసం ఈ చిత్రం నుంచి రాజా హసన్ గానం చేశారు. కృష్ణ చైతన్య రచనకు అనూప్ రూబెన్ సంగీతం అందించారు.

గుర్తు చేసుకుందాం శీర్షికల్లో చివరిగా వినిపోతున్న పాట. సిరివెన్నెల రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత సరిజల్లో ఎస్పి చరణ్ గానం చేసింది మన్మధుడు చేతుల నుంచి.

సమయం 11:30 అయింది. కార్యక్రమం ఇప్పుడు తెలుగు చిత్రగీతాలు కార్యక్రమంలో కొన్ని అలనాటి మధుర గీతాలు వింటారు. పూజాఫలం ఈ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట వింటారు. సాలు రాజేశ్వరరావు సంగీతానికి సి నారాయణరెడ్డి రచన.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట గుండమ్మ కథ చిత్రం నుంచి పింగళి రచనకు ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి పాడిన పాట వింటారు.

వినుపోతున్న పాట ఉమ్మడి కుటుంబం చిత్రం నుంచి సి నారాయణరెడ్డి రచనకు టీవీ రాజు సంగీతం అందించారు. పాడినవారు పి సుశీల, ఘంటసాల.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట ఆత్మ బంధువు చిత్ర నుంచి పి సుశీల పాడిన పాట వింటారు. ఆత్రేయ రచన, కెవి మహాదేవన్ సంగీతం.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కలిసి ఉంటే కలదు సుఖం చేతి నుంచి ఘంటసాల పీసీసీలో పాడిన పాట వింటారు. మాస్టర్ వేణు సంగీతానికి కొసరాజు సాహిత్యం.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో వినబోతున్న పాట రాజకోటి సంగీతానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు హలో బ్రదర్ చిత్రం నుంచి.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమం విన్నారు. వినబోతున్న పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి విజయప్రకాష్ గానం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన.

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి మీరు విన్న పాటతోటి లాహిర్ లాహిర్లో కార్యక్రమం సమాప్తం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచిదేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22, 27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది.

0: ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యుమిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యుమిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యుమిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిలే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 మెగాహెర్ట్స్ పై కార్యక్రమం ఇప్పుడు జీవన లహరి. ఈనాటి కార్యక్రమంలో అలుపెరిగిన ప్రయాణం ఈ అంశం గురించి శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: ఇష్టమైన ఉద్యోగాన్ని బాధ్యతగా ఆనందంగా చేసేవారు చాలామందే ఉంటారు, కానీ కొంతమంది ప్రాణం పెట్టి చేసేవారు కూడా ఉంటారు. కష్టంగా చేస్తే అది పని మాత్రమే అవుతుంది, అదే కనుక ఇష్టంగా చేసినట్లయితే అది మన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారు రైల్వేలో స్టెనోగ్రాఫర్గా చేసి రిటైర్ అయ్యారు. వారి యొక్క జీవిత విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు.
5: నమస్కారం.
4: మూర్తి గారు, మీ యొక్క జీవిత విశేషాల్లో తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి.
5: మా తల్లి తండ్రి అందరూ పల్లెటూరులో టీచర్గా పనిచేసేవారు. నాన్నగారు అక్కడి నుంచి నెమ్మదిగా మేనమా కాకినాడ తీసుకెళ్ళి నన్ను చదివించాడు.
4: ఎక్కడ పుట్టారండి మీరు?
5: నేను మధ్య వరసలో పుట్టాను, శ్రీకాకుళం జిల్లా. అక్కడి నుంచి కాకినాడ మేనమావ తీసుకెళ్ళి 6 నుంచి ఆ కాకినాడలోనే చదివించారు. పిఆర్ కాలేజీలో చదివాను. అక్కడ 12 అయిన తర్వాత ఇంకా ముందు చదువులు వద్దు, టైపు షార్ట్ అయిన నేర్చుకోమని చెప్పారు ఆయన. నాకు అంటే కొంచెం ఇంకొంచెం ముందు చదువుదామని అనిపించింది, బట్ ఆయన అలా చెప్పడంతో సరే అని 1 లోపల మొత్తం 2 కంప్లీట్ చేసాను.
4: ఏ వయసులో చేశారు మీరు?
5: అది 17-18 లోపల అంతా అయిందనమాట. అతను చాలా ఇంట్రెస్ట్గా అది నేర్పించారు, నేను అలాగే నేర్చుకున్నాను. 7 టైపు లోవర్ పాస్ అయిపోయాను, హయ్యర్ అవ్వలేదు. షార్ట్ హ్యాండ్ లోవర్ పాస్ అయ్యాను. అది అయిన తర్వాత ఓసారి మా కజిన్ కలకటా నుంచి ఇక్కడికి వచ్చాడు. వస్తే అతనే చెప్పాడు మా మేనమ్మ, మీ ఇతన్ని కూడా ఒకసారి తీసుకెళ్ళరా అని చెప్పి. ఆ వెళ్ళడం వెళ్ళడం ఇంక అక్కడే ఉండిపోయాను అన్నమాట. వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే అది ఏమీ తెలియదు, భాష హిందీ మామూలు స్కూల్లో నేర్చుకున్నదే. అలాగే మొత్తం మీద ఒక పెద్ద కంపెనీ, అది ఇంజనీరింగ్ కంపెనీ. 1963 జూన్లో వెళ్ళాను కలకత్తా. అక్కడే ఈ కంపెనీలో ఒక నెలాళ్ళలో ఉద్యోగం వచ్చింది, నెలాళ్ళ లోపే. అక్కడి నుంచి అది అలాగ పట్టుకుని ఏం చెయ్యాలి, పని నేర్చుకుంటూ ఎలాగా అన్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళాను అనమాట. అలాగే అది అయిన తర్వాత 3 నెలలు ఎంత అయిన తర్వాత ఇంకో కంపెనీలో దేనిలో దొరికింది. ఈ రెండు చేస్తుండగానే రైల్వే సర్వీస్ కమిషను పరీక్షలు పడితే అవన్నీ అప్లై చేస్తే, 2 రైల్వేస్ ఉండేవి అక్కడ, ఈస్టర్న్ రైల్వే ఒకటి, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఒకటి. ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్ అయ్యాను 2 సార్లు, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్ అయ్యాను, స్టెనోగ్రాఫర్గా పాస్ అయ్యాను. స్టెనోగ్రాఫర్గా 100 స్పీడ్ తోటి పాస్ అయ్యాను. అందుచేత అక్కడి నుంచే వాళ్ళు ఉద్యోగానికి రమ్మన్నారు. రెండు రమ్మంటే రెండింటికి ఈ టైపిస్ట్కి ఇంక మానేసి స్టెనోగ్రాఫర్గానే వచ్చేసాను. వచ్చేసి 100 స్పీడ్ తోటి ఏంటంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఇస్తారనమాట. ఆ విధంగా రైల్వేలో జాయిన్ అయ్యాను. 64 డిసెంబర్లో రైల్వేలో జాయిన్ అయ్యి 2004లో రిటైర్ అయ్యాను.
4: మరి మీరు కలకత్తా 18 ఏళ్ళకి అలా వెళ్ళానని చెప్పారు కదా, అయిపోయాక మరి భాష రావడం కొంచెం కష్టం అన్నారు, అప్పుడు వెళ్ళాక ఎలా మేనేజ్ చేశారు అక్కడ కలకత్తాలో?
5: ముందు నాకు హిందీ కొంచెం స్కూల్లో తెలుసుకున్నదే వచ్చాను. ఆ తర్వాత వాళ్ళతోటి ఒక అతను లోకల్గా ఇంక ఇక్కడ నేర్చుకోవాలి భాష అన్న ఒక ధ్యేయంతో మొత్తం వాళ్ళు మాట్లాడే విధం, వాళ్ళు చేసే పని, వాళ్ళు ఎలాగా అవన్నీ పసిగట్టి ముందు భాష నేర్చేసుకున్నాను. గమ్మునే వచ్చింది చేత,
4: అంటే హిందీ బాగా వచ్చింది కాబట్టి
5: హిందీ మీద కొంచెమే, బట్ నెమ్మదిగా నేర్చేసుకున్నాను అనమాట.
4: బెంగాలీ బాగా నేర్చుకున్నాను,
5: బెంగాలీ నేర్చేసుకున్నాను. తప్పులు అవన్నీ నేర్చుకుని ఎలాగా ఏంటి ఇవన్నీ నేర్చుకోవడం తోట అందులో రైల్వేలో జాయిన్ అయిన తర్వాత అది ఇంకా తొందరగా నేర్చుకోవడం సదుపాయం కుదిరిందనమాట. అందరూ నేర్పడం, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పి అది చెప్పి ఇది ఇలాగా అది ఇలాగా తెలిసిందేంటి తెలియందేంటి అన్నీ పట్టు మొత్తం మీద భాష ఇంచుమించు ఒక 1 ఏడాది లోపులో మొత్తం అంతా వచ్చిందనమాట. అది రాకపోతే మనకు అవదు అని చెప్పి ఎటు వచ్చి ఒక రాత ఇది తెలియదు, బట్ చదవడం నేర్చుకుంటున్నాను. మళ్ళీ రాయడం ఇంచేతో నెగ్లెక్ట్ చేశాను, రాత చదువును, దాంతో ఇది అయిపోయిందని అది ఒకటే కొరత అయింది. లేదనంటే అది కూడా వచ్చేసి ఉండను అనమాట.
4: అంటే మీరు రైల్వేస్కి అప్పుడు 18 ఏళ్ళప్పుడు వెళ్ళారన్నారు, మీరు ఒంటరిగా అప్పుడు వెళ్ళారా లేకపోతే అప్పటికి మీకు పెళ్ళై భార్యతో వెళ్ళారా?
5: లేదు, మా కజిన్ తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 2 ఏళ్ళు ఉన్నాను. 2 ఏళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెంపకం వాళ్లే చూసేవారు. అంటే పిన్నిగారు అని అనేవాళ్ళం వాళ్ళ అమ్మని, అన్నదమ్ముల్లాగా. సో ఆవిడ బాగా చేసి చూశారు. చేసిన తర్వాత ఈ ఉద్యోగం రావడంతో తర్వాత మేనమామ లేరు, అప్పుడు పోయారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మా మేనత్ ఉండేది మళ్ళీని, అప్పుడు పెళ్ళికి అరేంజ్ చేశారు. నాకు ఎంత గమ్మున చేసుకోవాలని అనిపించలేదు, ఇంకా ముందుకు వెళ్ళి కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ అది సంపాదించాక అప్పుడు అనుభవం అది వచ్చాక అప్పుడు చేద్దామని ఇది ఉండేది. కట్ వాళ్ళు లేదు పనికిరాదు, నువ్వు ముందు వచ్చి చూసుకొని చేసే, మొత్తం మీద పెళ్ళి అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు చెప్పారు నువ్వేమో ఎక్కడో అక్కడ వేరే చూసుకోమని చెప్పి అన్నారంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 3 ఏళ్ళు బాగా వాళ్ళల్లోనే పెరిగి వాళ్ళల్లోనే ఇచ్చేసాను. అయిన తర్వాత ఈ విధంగా ఒంటరిగా అప్పుడు ఒక మెస్లో జాయిన్ అయ్యి ఒక హోటల్లో లాడ్జింగ్ బోర్డింగ్ దాంట్లో ఉంటూ ఇంచుమించు 2 ఏళ్ళు అలాగా అయింది. తర్వాత మ్యారేజ్ అవ్వడం, నెమ్మదిగా ఒక ఇల్లు తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఈ లోపల మా అంటే మా అమ్మ నాన్న మొత్తం వీళ్ళందరూ పల్లెటూరులోనే ఉంటూ తర్వాత కాకినాడలో వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. నెమ్మది.
4: మీ అమ్మ నాన్నగారికి ఎంతమంది సంతానం అండి?
5: మేము ఇద్దరం అన్నదమ్ములం, 4 అప్పచెల్లెళ్ళు అనమాట.
4: అంటే మొత్తం 6
5: 6. ఆయన చిన్న ఉద్యోగం టీచర్గా పనిచేస్తూ రిటైర్ అయిపోయాడు. ఆ ఊళ్ళోనే అలాగే ఉండి ఇంకా నెమ్మదిగా ఇంకా పైడిపాలని ఊ గ్రామం అది నర్సీపట్నం దగ్గర.
4: అంటే అప్పుడు పెంకుటిల్లులే ఉండేవి ఎక్కువగా,
5: తాటేకిల్లు మామూలు మట్టి గోళ్ళు పెద్ద ఇల్లు ఉండేది అనమాట ఆవరణ అదిని. దాంతో అక్కడే అలాగ ఉండి చాలా ఉండేది, దేనికి లోటు లేకుండా అక్కడ

0: అమ్మా వాళ్ళే చూసి వాళ్ళకి పెళ్ళి అవి చేసి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అలాగా పంపించారనమాట.
1: అంటే మీరు ఒక 40 ఏళ్ళు సర్వీస్ చేశారు రైల్వేలో?
0: 38 ఏళ్ళు ఇంచుమించు చేశాను.
1: మీరు రిటైర్ అయినప్పుడు ఏ డెసిగ్నేషన్లో, అంటే ఏ పదవిలో ఉండి మీరు పదవీ విరమణ చేశారు?
0: ముందు నుంచి ప్రతిదీ వెళ్ళిన దగ్గర నుంచి మంచి ఆఫీసర్ల దగ్గర పనిచేశాను, ఉద్యోగం దగ్గర నుంచి. అది అలాగే పెంచుతూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళి తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర పనిచేసేవాళ్ళం. అంటే ఇంజనీరింగు మెకానికల్ ఇలాగనమాట. మెకానికల్లో ఛాన్స్ దొరికింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర, అంటే కొంచెం చిన్నది. అది అక్కడ చేస్తూ అలాగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వెళ్ళాను. అక్కడ చేస్తూ చేస్తూ ఉండగా ఆ తర్వాత లాస్ట్ ఒక 5 ఏళ్ళ ముందు జిఎం దగ్గరికి తీసుకున్నారు వాళ్ళు.
1: జనరల్ మేనేజర్గా
0: అతని దగ్గర పిఏగా పనిచేశాను. అంటే ఉద్యోగం అదేను, పిఏగా పనిచేసి 5 ఏళ్ళు అలా ఉండగా గ్రేడ్ పెరుగుతూ పెరుగుతూ పిఎస్ అని అనేవారు, అంటే పర్సనల్ సెక్రటరీ, బట్ పని అది అనమాట. అలాగే వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అదేం లేదు, వాళ్ళు పని తెలుసుకుని నా గురించి అక్కడ తీసుకెళ్ళారనమాట. మిగిలిన వాళ్ళు ఎవరూ ముందుకు రాలే. సరే నాకు వచ్చింది కదా అని చెప్పి నేను చేస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళి అప్పటి నుంచి అలాగే ఒక 5 ఏళ్ళు ఆయన దగ్గరే పనిచేసి అక్కడే రిటైర్ అయ్యి ఇది అయిందనమాట.
1: నాకు తెలిసినంతవరకు అంటే జనరల్ మేనేజర్ వాళ్ళు ఏ ఊరు వెళ్ళాలన్నా వెనకాల సెక్రటరీ కానీ వాళ్ళ స్టెనోల్ కానీ తీసుకుని వెళ్తారు అంటారు. అలా మీరు వెళ్ళారా?
0: మేము ప్రతి అంటే ముందు నుంచి ఆఫీసర్లతో డ్యూటీ మీద వెళ్ళడం ఒక ఇది ఉండేది. ఇది ఎక్కువగా మెకానికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు అక్కడ ఆఫీసర్లు వాళ్ళు ఎప్పుడూ డ్యూటీలో వెళుతుంటారనమాట. ఎప్పుడు వెళుతుంటే అప్పుడు వాళ్ళతో వెళ్ళడం, ఒక సెలూన్ అని ఒకటి ఉంటుంది దాంట్లోనే వెళ్ళి చేసి ఉండి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉండడం రావడం అలాగే వెళుతుండే.
1: అంటే ఒక బోగీలోని వాళ్ళకొక
0: వేరే పెట్టి అనమాట మా గురించి. మేము ఎప్పుడు వెళితే ఏ ట్రైన్కి కావాలంటే అది దాన్ని తగిలిస్తారనమాట. అది అందులో అన్ని సదుపాయాలు ఉంటారు, వంట ఉండడానికి దీనికి దానికి పడుకుందికి అన్నిటికీ అనమాట, ఒక ఇంట్లోలాగే. అది అయిన తర్వాత అలాగా చేసుకుంటూ అక్కడ పనులు చేయడం, అతనితో పాటు వెళ్ళడం, అతను ఎక్కడ తిరిగితే అక్కడ తిరగడం, నోట్లు రాసుకోవడం, ఆయన వెనకాల ఒక అసిస్టెంట్ కింద అలాగా ఉండడం అనమాట. ఇది అంతా అయిన తర్వాత అది ఇంటికి వచ్చాక, అది సెలూన్కి వచ్చాక అతను మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసి నోట్ ఇచ్చేవారు. నోట్లో అవన్నీ తీసుకోవడం, తీసుకున్న తర్వాత అవి తర్వాత టైప్ చేయడం. ఒక్కోసారి అక్కడే టైప్ చేసేవాళ్ళం కొంత టైము, తర్వాత ఆఫీస్కి వచ్చి మిగిలిందంతా టైప్ చేయడం, ఇది అది అయ్యేది అనమాట. చేసి అదంతా తయారు చేసి ఓ 3 పేజీలు 4 పేజీలు 10 పేజీలు అయితే అతనికి డ్రాఫ్ట్ ఇస్తే అతను కరెక్ట్ చేస్తే అది ఫైనల్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇచ్చి పంపించేవారు అనమాట. ఈ విధంగా ఉండేది. జనరల్ మేనేజర్ దగ్గర కూడా అలాగే వెళ్ళాము. అది కంపల్సరీ అనమాట, జనరల్ మేనేజర్ ఎవరో ఒకరు, మేము స్టెనోగ్రాఫర్గా ఒకళ్ళు వెనకాల ఉండాలన్నమాట. అక్కడ మేము ఇద్దరు ఉండేవాళ్ళం, ఒకసారి ఒకతను వెళ్ళేవారు, ఒకసారి నేను వెళ్ళేవాడిని, ఇలాగా అవుతుండేది అనమాట.
1: నేను మొదట పరిచయం చేసినప్పుడు నేనేమన్నానంటే కొంతమంది ఉద్యోగాన్ని ప్రాణంగా ప్రేమిస్తారు అని అన్నాను. ఎందుకన్నాను అంటే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఉద్యోగం చేసే సమయంలో సెలవులు అనేది ఎక్కువగా వాడుకునేవారు కాదు అని నాకు తెలిసింది. దాని గురించి మీరేమంటారు?
0: సెలవులు అంటే చాలా అంటే అరుదుగా పెట్టేవాడిని. పని ముఖ్యం, పనిని నిమగ్నంగా చేయాలి, సిన్సియర్గా చేయాలి, ఈ కొన్ని ధ్యేయాలు పెట్టుకుని పనిచేశానమాట. ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం కుదిరిందనమాట.
1: మరి ఇంత పనిని ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్స్ కూడా అంత దూరంలో ఉన్నారు వెళ్ళడానికి అయ్యేది కాదు. మరి మీ భార్య ఏమైనా కంప్లైంట్లు చేసేవారా?
0: ఉండేది కొంత, ఇంట్లో ఇది ఉండేది, బట్ అలా అని అన్నీ పెట్టుకుంటే జిఎం దాకా వెళ్ళేవాడిని కాదు. అందరిలాగే నాతో ఉన్న కొలీగ్స్ లాగే ఆ చిన్న ఆఫీసర్తో అయిపోను నేను. అలా కాదు, ఏదొస్తే అది అని చెప్పి అలా అని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేదు. ఉన్న దాంట్లో అటు ఇటు అన్నీ చేసేవాడిని అనమాట. ఒకరోజున ఎప్పుడో ఒకసారి ఇలాగే అయిందనమాట. రిజర్వేషన్ పొద్దున్న 2 రోజుల ముందు చేయించుకున్నది, సాయంత్రానికి ఏదో పెళ్ళికో దేనికో ఎవరిదో కాకినాడ ఎక్కడికో వెళ్ళాలి అని చేత అది వెళ్ళలేకపోయింది. నేను వెళ్ళలేకపోయి ఇలా క్యాన్సిల్ అయింది, ఆయన ఏమో ఢిల్లీ వెళుతున్నారు, నువ్వు ఇమీడియట్గా ఆయనతో ఇంకొక 2-3 గంటల్లో బయలుదేరాలని.

0: వాళ్ళే రిజర్వేషన్లు అన్నీ అరేంజ్ చేస్తారనమాట. అప్పుడు ఆ విధంగా ఆ రిజర్వేషన్ అంటే పెళ్ళికి క్యాన్సిల్ చేసి అలాగా వెళ్ళవలసి వచ్చేదన్నమాట. అలాగే ఇంకోసారి ఇంకో ఆఫీసర్ మెకానికల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రేపు మీకు భోగి పండుగ కదా, వాళ్ళకి ఉంది పండుగ మానేసి మన ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాలన్నారు. వెళదామండి, మరేం పర్వాలేదు, పని ముఖ్యం కదా,
1: అంటే పని ఫంక్షన్ అంటే పని ఎంచుకున్నారనమాట,
0: మీరు ముందు వెళ్తున్నారు కాబట్టి నాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు అని అన్నారు. అయితే అప్పుడు అతనితో పాటు పండుగ మానేసి అప్పుడు వెళ్ళామన్నమాట. ఏ పనైనా సరే ఏదైనా చెయ్యాలి అని అంటే ముందు పని తర్వాత రెస్ట్, ఆ విధంగా చేయవలసి వచ్చిందనమాట. అదే ఇది కింద నాకు తృప్తి కలిగించింది అనమాట బాగా.
1: అయితే మీకు ఈ పని తర్వాత అంటే ఉద్యోగము కుటుంబమే కాకుండా ఇంకా ఏమైనా వ్యాపకాలు, అంటే కొంతమందికి అది ఇష్టం, రాయడం ఇష్టం, కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం, ఇలా ఉంటూ ఉంటాయి, మీకు ఏదైనా ఇష్టం అనేది ఉందా?
0: అంటే చదువుతూ పేపర్ చదవడం మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది, తర్వాత కొంచెం పాటలు వినడం, తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా పాటలు, సంగీతం ఇలాంటివి, రేడియో ఇదే అనమాట. టీవీ అవి చాలా తక్కువ, న్యూస్ కూడా రేడియోలో వినడమే ఇంట్రెస్ట్ నాకు, అడ్వర్టైజ్మెంట్లు అవి లేకుండా. తర్వాత క్యాంపుల మీద వెళ్ళినప్పుడు చాలా ఇటు అటు అన్నీ చూసేవాళ్ళం. అది కాకుండా కొంచెం రిటైర్ అయిన తర్వాత చాలా మట్టుకి ఎక్కడెక్కడికి వెళ్ళలేదో అవన్నీ తిరిగి రావడానికి బాగా ఇంట్రెస్ట్ తీసుకుని 2 నెలలకు ఒకసారి వెళ్ళిపోతుండేవాడిని అనమాట.
1: అంటే ట్రావెలింగ్ మీకు ఇష్టం అన్నమాట బాగా.
0: రిజర్వేషన్ చేసుకుంటూ ఆ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా దగ్గర దూరం చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు.
1: ఏమేం ప్రదేశాలు చూసారండి?
0: ఇండియాలో ఇంచుమించు కవర్ అయ్యాయి, విదేశాలకు కూడా తర్వాత నేను వెళ్ళాను. అప్పుడు నా వైఫ్ కూడా నాతో సింగపూర్ వచ్చింది. రాను రాను అన్నట్టు మొత్తం మీద పాస్పోర్ట్ అది చేసి సరే అని చెప్తే అప్పుడు అందరూ వస్తున్నారు, మనం గ్రూప్ను ఒక 10 మందిని నేనే కూడగట్టి, అంటే ఫ్రెండ్సే అందరూ, అప్పుడు మేమే వెళ్ళామన్నమాట. అన్నీ అరేంజ్ చేయించి ఇంకొక ట్రావెల్ ఏజెంట్ తోటి అన్ని అరేంజ్మెంట్లు చేయించి,
1: అంటే ముందుగా వెళ్లే ముందు అన్ని ప్లాన్ వేసుకుంటారా ఎలాగ వెళ్ళాలి
0: అంతాను. అది ఇవాళ ఇది ఫలానా చోటకి వెళ్ళాలి అని అంటే ఆ నిమిషం నుంచి అన్నీ మొదలెడతానమాట. అక్కడ ఎవరు ఏజెంట్లు ఉన్నారు, ఆ ట్రావెల్ ఎవరు, బుకింగ్ ఎవరు, కార్ ఎవరు బుక్ చేయాలి, రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఏ హోటల్ మంచిది, అలాగ మొత్తం అన్నీ నెట్లో చూసుకుంటూ చేసేవాళ్ళం అనమాట. ఆ విధంగానే అన్నీ అనమాట. మేము దిగేసరికి స్టేషన్కి వెహికల్ వచ్చి ఉండేది, దాని మీద హోటల్కి వెళ్ళి మొత్తం ఇంకా ఆ తర్వాత ప్రోగ్రామ్ అంతా తూచా తప్పకుండా ఉన్నట్టు అంతా జరిగేది అనమాట. షెడ్యూల్ ప్రకారం అన్నీ అయిపోయేది, బయలుదేరి వచ్చేవాళ్ళు అనమాట.
1: పుణ్యక్షేత్రాలు కూడా అన్ని వెళ్ళి ఉంటారు.
0: పుణ్యక్షేత్రం అంటే ఇంచుమించు చాలా చూశాను, అంటే ఇమీడియట్గా అన్నీ ఏంటి అని గుర్తుండవు.
1: అంటే ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేశానని చెప్తున్నారు మీరు.
0: అదే ద్వాదశ లింగాలు అంటారు, ఏదో ఒకటో ఏదో వెళ్ళలేదు, మిగిలినవన్నీ అయిపోయాయి.
1: వైష్ణవదేవి ఆలయాన్ని కూడా వెళ్ళొచ్చేసారు.
0: తర్వాత కేదార్ బద్రి అదే అంతా అయింది. ఇంకోటి ఏది అమర్నాథ్ యాత్ర కూడా వెళ్ళాను, అది గ్రూప్లో వెళ్ళాము, అక్కడ గ్రూప్ అక్కడ విరిగిపోయింది అనమాట. అక్కడ కొంచెం
1: సెపరేట్ అయిపోయారంట, అక్కడ
0: అంటే వాళ్ళు అవి వచ్చి ఎవరు వెళతారు ఎవరు వెళ్ళలేరు అన్న ఇదితోటి ఉండిపోయారనమాట. అయితే అది అవదేమో అని అనుకున్నాం. ఆఖరిని వాన్ తెరిపించింది, తెరిపిస్తే అప్పుడు ఎవరు తిన్నా ఇద్దరు ముగ్గురు ఎలా వెళ్ళిపోయారు, నేను నా తిన్న నేను మామూలుగా అక్కడికి వెళ్ళి బస్సు దిగేసరికి ఒక గోడ పట్టుకుని ఒక మనిషి వచ్చాడు. గుర్రం మీద తీసుకెళ్తాను, మిమ్మల్ని అప్ డౌన్ తీసుకొస్తాను, మళ్ళీ ఇవాళ బయలుదేరి రేపు సాయంత్రానికి నిన్ను తీసుకొచ్చేస్తా అన్నాడు. అతను కూడా చాలా బాగా నాకు ట్రావెల్ చేయించాడు అనమాట. అన్నీ చెప్పి తీసుకెళ్ళి ఏం ఇబ్బంది లేకుండా ఇవాళ తీసుకెళ్ళాడు, మళ్ళీ రేపు సాయంత్రానికి తీసుకొచ్చి దర్శనం అయ్యి చూసుకొచ్చారనమాట. నీళ్లు విపరీతమైన చలి, అందులో జోళ్ళు ఇప్పి దిగు అని అంటే నేను అన్న ఈ అడుగు పెట్టలేకపోతున్నాను, నా కాలు లాగేస్తుంది, తిమ్మిరిగిపోతుంది అని అంటే లేదు కొంచెం ఉంటుంది తర్వాత అని అన్నాడు. అయినా సరే మొత్తం మీద అయితే నువ్వు నా నడ్డి మీద ఇలా వంగో అని చెప్పి అతను చిన్నపిల్లాడిలాగా నన్ను వెనక బీప్ మీద ఎక్కించుకుని ఆ నది దాటించాడు. పేర్లు గుర్తులేవు ఇమ్మీడియట్గా, అంటే గుడికి కొంచెం దగ్గరలోనే అనమాట, అంటే అమర్నాథ్కి దగ్గరలోనే. ఆ పైన మంచు కరిగే వల్ల ఈ నీరంతా చలి అనమాట, ఐస్ కోల్డ్ అడుగు పెట్టలేమన్నమాట. దాంతో

0: అతనే దాటించి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను నువ్వు రా అని చెప్పి దర్శనంకి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అప్పుడు ఆ పైనుంచి నీళ్లు పడి స్టెగల్మైట్ అని ఉంటుంది, అది లింగం ఫార్మేషన్ అవుతుంది.
1: ఫామ్ అవుతుంది
0: ఆ ఫార్మేషన్ ఆసారి వాళ్ళకి లోపల లోపల దెబ్బలాటల వల్ల మొత్తం అది బంద్ చేసేసారు ఆ నీళ్లు పడే చోటు. బంద్ చేయడంతో లింగం ఫార్మేషన్ అవ్వలేదు. అప్పుడు మామూలుగా ఉన్న చోటు అది దర్శనం చేసుకుని వచ్చేసానమాట. మళ్ళీ అతను తీసుకొచ్చి ఏ ఇబ్బంది లేకుండా వచ్చాడనమాట. అతనికి బాగా నేను రుణపడి ఉన్నాను. అంటే అంత ఇదిగా నా పేరు మీద నీ గుర్రానికి నన్ను ఇంత ఇదిగా చేశావు కాబట్టి 100 రూపాయలు ఎక్స్ట్రా గుర్రానికి నువ్వు దాన్ని తినిపించు, ఇందులో ఈ 100 రూపాయలు నువ్వు తినద్దు, నువ్వు వేరే అని చెప్పి వాడికి వేరే ఇచ్చి గుర్రానికి ఇది నా మొత్తం మీద తినిపించు, దాని రుణం నాకు ఉంచొద్దని చెప్పాను. అది మరుపురాని ఒక పెద్ద ఘటన అనమాట. మిగిలినవన్నీ చూశాను. ఎవరు టూర్లు ఎవరిని తీసుకెళ్ళినా చుట్టాలు అందరూ వచ్చేవారు. అంటే మా మరదలు వీళ్ళు వాళ్ళు చార్ధామ్ కూడా అందరినీ చుట్టాలని తీసుకెళ్ళాను. అలాగే సింగపూర్ వెళ్ళాం. సింగపూర్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా 10 రోజులు అయింది.
1: మరి ఫారెన్ కంట్రీ అంటే అక్కడ కొంచెం నాన్ వెజ్ తినే ఇది కూడా ఉంటుంది. మరేమో మీరు ప్యూర్ వెజిటేరియన్, అక్కడ ఎలా మేనేజ్ చేసుకునే?
0: అక్కడ వెతుక్కుని వెజిటేరియన్ హోటల్స్ బాగా ఉంటాయి.
1: ఉంటాయా?
0: ఉంటాయి. సో అవన్నీ వెతుక్కుని వాళ్ళ ద్వారా అవన్నీ చూసుకుని అక్కడే అరేంజ్మెంట్లు అన్నీ తినేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ అది మాత్రం నాన్ వెజ్ లేని చోట్ల అందరూ తినేవాళ్ళం అన్నమాట. యూరప్ వెళ్ళినప్పుడు తిండికి ఇబ్బంది అయింది. అంటే అక్కడ మధ్యలో అరేంజ్మెంట్లు ఏం లేవన్నమాట. అప్పుడు ఆఖరికి నేను ఏంటంటే కొంచెం మసాలా మూరీలు ప్యాకెట్లు కట్టుకుని బ్యాగ్లో పడేసుకునేవాడిని అనమాట. మధ్యాహ్నం అయినా దొరక్కపోతే ఆ మూరీలు తినేసేసి ఉండేవాడిని. సాయంత్రం మళ్ళీ డిన్నర్ ఉండేది అనమాట, ఇండియన్ డిన్నర్. ఈ విధంగా మూరీలతోటి బిస్కెట్లతోటి మేనేజ్ చేసేవాడిని. తిండికి పెద్ద ప్రాధాన్యం పెట్టేవాడిని కాదు. తిరగడం వెళ్ళడం రావడం, ఓ పూట తినకపోయినా ఏమవ్వదు అన్న ఒక ఉద్దేశం అనమాట. అలాగే ఇప్పుడు కూడా ఓ పూట తినకపోతే ఏమవ్వదు అన్న ఒక ఇది అలాగే ఉండిపోయింది అనమాట.
1: మరి వెళ్ళిన ప్రతి చోట ఫోటోలు తీసుకుని జ్ఞాపకంగా ఏమైనా ఉంచుకునేవారా?
0: ఉంచేవాళ్ళం. కొన్ని ఉన్నాయి, కొన్ని పాడైపోయాయి. చాలా మట్టుకు ముందు తీసుకున్న కొన్ని కొద్ది ఇబ్బంది అయ్యి ఇదైంది. ఆఖరికి ఒకసారి ముక్తినాథ్ అని కూడా వెళ్ళాం. ముక్తినాథ్ కూడా నేను మా మరదలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ముగ్గురు వెళ్ళాం. అది ఓ రిస్కీ ప్రయాణం అనమాట. ఏరోప్లేన్ చిన్న చిన్న ప్లేన్లు అవి, ఏ ప్లేన్లు ఎప్పుడో 15 రోజులకి 10 రోజులకో ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతుంటుంది. పర్వాలేదు వెళ్ళొద్దాం అని అంటే సరే అని చెప్పి వాళ్ళని తీసుకుని నేను బయలుదేరాను. వెళ్ళాం, చూసాం. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడే కొంచెం ప్లేను ఇబ్బంది అయింది అనమాట. అయితే దీంతో సరే అని అనుకున్నాను నేను లోపల లోపల. చిన్న డకోటా ప్లేన్లు అనమాట. అలాగా మొత్తం ఏం లేకుండా ఇబ్బంది లేకుండా గమ్ముని దిగామన్నమాట. దిగిన తర్వాత అవన్నీ అయ్యాయి. దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా రిటర్న్ అయ్యామన్నమాట. ఇంక ఈ మధ్యనే కొద్దిగా తగ్గింది. అంటే వయసును బట్టి
1: ఇప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు అండి మూర్తి గారు?
0: ఇప్పుడు 82 దాటి 83 అడుగు పెట్టాను. అందుచేత ఎక్కువ టూర్లు ఇంకా అంటే ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఒకడిని అయ్యాను, ఇంకా వెళ్ళాలని ఉంది. కానీ వెళితే ఒక్కడు ఏమవుతాం, ఎలాగుంటుంది ఇబ్బంది అని చెప్పి అదో కొంత ఇది ఉంటుంది అనమాట.
1: అంటే పిల్లలు వాళ్ళతో వెళ్ళడానికి అవ్వట్లేదు అంటారా?
0: అట్లా అంటే వాళ్ళు పిల్లలు ఎవరితో వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఎవరు సదుపాయాలను బట్టి వాళ్ళు ఉంటారు కదా, అందరికీ అవదు. అయిన చోటకి కొన్ని చోట్ల మా అబ్బాయితోటి వాళ్ళతోటి వెళ్ళాము. ఈ సౌత్లో కొంత వెళ్ళాం ఒకటి రెండు చోట్ల. మిగిలినవి అవనవి మరి ఇంకా అలాగే నేనే వెళుతూ ఉండేవాడిని. తర్వాత విశాఖపట్నంలో మా కజిన్ బ్రదర్ ఉండేవాడు, అతను అన్నిటికీ నాతోటి వస్తుంటాడు అనమాట. అంటే నేను ఉంటేనే అతను వస్తాడు. అలాగే ఇద్దరికీ బోల్డ్ అరేంజ్మెంట్లు చేసుకుని బోల్డ్ చోట్ల తిరిగామన్నమాట. ఓసారి అతను ఫారెన్ కంట్రీకి కూడా వచ్చాడు. ఈజిప్ట్ తీసుకెళ్ళాను, అతను వచ్చాడు. ట్రావెల్ వాళ్ళే. యూరప్ మాత్రం అతను రాలేకపోయాడు. ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం కానీ అతను రాలేకపోయాడు. ఒంట్లో బాగోపడం ఏదో అయిందనమాట. ఇలాగే మొత్తం మీద అన్ని
1: ఇప్పుడు 83 ఏళ్ళు కనుక ఇంకా కొంచెం ఆరోగ్యం సహకరించక కొద్దిగా తగ్గించారనమాట.
0: సహకరాన్ని కాదు అంటే ఎంచేతో మొత్తం మీద అంటే అతను సరిగ్గా కోఆపరేట్ అవ్వలేకపోతున్నాడు మా కజిన్. ఇద్దరం ఉంటే వెళ్ళిపోయేవాడు అనమాట. అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికే మీరు ఒకళ్ళు వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నారనమాట. అందుకు నేను ఇచ్చేయటం లేదు. బట్ నాకు ఇంకా కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళాలని ఉంది, అంటే మిగిలినవన్నీ చూడడానికి ఇండియాలోనే అనమాట. అదే చూస్తాను కొద్ది కొద్దిగా ట్రై చేసి, ఏమైనా దగ్గర దగ్గర ఏమున్నా ఇంకా మిగిలినవి అంటే వదిలేసినవి చూసి రావడానికి
1: చూడాలి.
0: అంటే ఏమవుతుంది వెళితే, ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పి.
1: మీరు 2004లో రిటైర్ అని చెప్పారు కదా మూర్తి గారు, మరి 2004 నుంచి మీరు ఆ తర్వాత ఏమైనా వ్యాపకం పెట్టుకున్నారా, మరి ఎలా గడుస్తుంది మీకు?
0: అంటే ఇంట్లో కూర్చొని అలాగా ఉండడం ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే అనారోగ్యం చేస్తుంది అని, అంటే కాళ్ళు నొప్పులు ఇవి అవి మొదలెడతాయి, యాక్టివిటీ లేకుండా ఉండలేనమాట. అంటే మొత్తం ఆఫీసులో రైల్వేలో ఎప్పుడు 24 గంటలు డ్యూటీ ఉండేది, అదే ఇది ఉండేది. కాబట్టి ఎవరైనా ఏదైనా పని చెప్తే పిలిస్తే తెలుసున్న కంపెనీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాళ్ళకి వెళ్ళి పనిచేస్తే వస్తుంటాను అనమాట. అలాగే అనమాట రెగ్యులర్గా కాకపోయినా మధ్య మధ్యలో వెళ్ళి ఏం పని చెప్తే వాళ్ళకి, ఈ స్టెనోగ్రాఫర్ పని చేసి, అతను ఒక డైరెక్టర్ ఉండేవాడు, అతనికి స్టెనోగ్రాఫర్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. బోర్డ్ పని ఉంటుంటే మధ్య మధ్యలో పిలుస్తుంటే వెళుతూ చేస్తూ ఆ విధంగా ఇది చేస్తుంటారు.
1: మీరు రిటైర్ అయిన తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి, అంటే కంప్యూటర్ మీద వర్క్ చేయడం అనేది బాగా సులువైపోయిన రోజులు ఇవి. మరి మీకేమో స్టెనోగానే వచ్చు, మరి కంప్యూటర్ మీద ఎలా వర్క్ చేసేవారు?
0: కంప్యూటర్ అంటే ముందు మాన్యువల్ టైప్ మీద అయిన తర్వాత ఎలక్ట్రానిక్ టైప్ వచ్చింది. జిఎం దగ్గర ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ టైప్ నేర్చుకోవడం అది అయింది. అక్కడ ఉండగానే ఇంచుమించు కంప్యూటర్ కూడా వచ్చింది అనమాట, డెస్క్టాప్ అది. దాని మీద పని నేర్చుకోవడం, పని అవ్వడం, మొత్తం టైపింగ్ అంతా ఒకటే, మిగిలిన ఫండమెంటల్స్ ఇవి అవి వాళ్ళని వెళ్ళి కనుక్కొని నేర్చుకుంటూ తెలుసుకుని తర్వాత కొన్ని నేర్చుకుని ఇది ఇలాగే ఇది ఇలాగానే చిన్న చిన్న బుక్లు ఏమైనా ఉంటే చదువుకోవడం, దాంతో అయ్యేది అనమాట మొత్తం మీద. ఇప్పుడు ఇంచుమించు అన్నీ బాగా ఇదైంది, నేర్చుకోవడం చేయడం ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు 83 ఏళ్ల వయసు అంటున్నారు కదా, ఇంత వయసులో కూడా మీరు ఇప్పుడు ఇంట్లో ఉండకుండా వెళ్ళి వస్తున్నారన్నమాట?
0: అంటే వెళ్ళి పిలిస్తే పని ఉంటే రా అంటే వెళ్ళడం రావడం ఇది అన్నమాట. పని చేయడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు నాకు ఇంచతో. 3 గంటలు 4 గంటలు డిక్రేషన్ ఇచ్చినా తీసుకోగలను, 5 గంటలు టైప్ చేయమన్నా కూడా నాకేమీ శ్రమ అనిపించదు అనమాట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచ్చి వాడు చేసేసి 10 నుంచి 6 దాకా ఏమి ఇబ్బంది అనిపించదు. ఇంటికి వచ్చి మామూలుగా రెస్ట్, మిగిలిన ఇది రొటీన్ అనమాట.
1: చాలా బాగుంది మూర్తి గారు. అంటే వృద్ధాప్యంలో కూడా మనం ఏదైనా నేర్చుకోవాలి, సాధించాలి అనుకుంటే, ఒక పట్టుదల ఉంటే మనం ఏదైనా చేయగలని చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు.
0: ఇందులో ఏంటంటే డిసిప్లిన్, తర్వాత ఇంటిగ్రిటీ, పట్టుదల, తర్వాత ఎవరిని మోసం చేయకూడదు, పంక్చువాలిటీ, వీటితోటి నేను ఎప్పుడు బతుకుతానమాట. అదే నాకు ఇది అనిపిస్తుంది, ఎవరిని మోసం చేయకూడదు.
1: మీరు మా స్టూడియోకి వచ్చి మీ జీవిత విశేషాలను, మీ యొక్క ఉద్యోగంలో మీరు నిర్వహించిన బాధ్యతలను చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు అలుపెరగన ప్రయాణం శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు తెలుగు చిత్రగీతం వింటారు. వినబోతున్న పాట రంగస్థలి చిత్రం నుంచి ఎంఎం మాన్సీ పాడిన పాట వింటారు. చంద్రబోస్ రచన, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

మీరు నా పాటతోటి జీవనలహరి కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 502.2 MHz పై. మరికొద్ది క్షణాల్లో తెలుగు చిత్రగీతాలు వింటారు.

చిత్రగీతాలు కార్యక్రమంలో వినబోతున్న పాట రంగం చిత్రం నుంచి ఆలాపరాజు ప్రశాంత్ని పాడిన పాట వింటారు. వనమాలిని సంగీతానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
3: వినబోతున్న పాట అత్తారింటికి దారేది చిత్రం నుంచి పల్లక్కాడ్ శ్రీరామ్ రీటా గానం చేశారు రామ్జోగ శాస్త్రి, రచనకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత
0: ప్రస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం 90 సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
4: ఏమండోయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
5: అమ్మా ఇంకా పడుకోలేదా?
6: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే.
4: శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం రాష్టంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్దికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ,
1: an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing healthcare in Andhra Pradesh and in our nation. And a convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion that celebrates scholarship, perseverance and achievement. More importantly, it marks the moment when a university sends forth into society a new generation of educated men and women prepared to shoulder professional responsibilities with competence and integrity.
0: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్టంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట, జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపట్టి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ,
2: ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఎకర్స్ వరకు ఉంది. అది కూడా మేము యూడిఎల్ లో ఇవ్వడానికి కూడా లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాని కూడా కొంత ప్లాట్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి చేపు వచ్చే విధానం జరుగుతుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు.
0: తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగు వారందరూ ఒక్కటేనని అన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, 2 రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండులో ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండులోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్ట్రంలో నికర జీఎస్టీ వసూళ్లు 3037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ధి నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో 16% వృద్ధితో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పనులతో పాటు ఇతర పన్నుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4,950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని, ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై. వనితో వాణి స్త్రీల కార్యక్రమం.

0: ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన మోటిమలా
4: సై బాల్,
3: గజ్జా బబ్బలా
4: సై బాల్,
3: నడువులో తామరా
4: సై బాల్,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
7: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
6: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో సంతానలేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
8: డాక్టర్ వల్లి కొడాలి గారు నమస్కారం అండి.
9: నమస్తే అండి.
8: డాక్టర్ వల్లి గారు, మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు, అలాగే సంతానలేమికి సంబంధించినటువంటి వారికి తగిన అవగాహన కల్పించడం లాంటివి ఈ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా యుక్త వయస్కుల్లో సంతానలేమి సమస్యతో బాధపడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మరి ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ రంగం లాంటి ఉద్యోగాలు చేసేటువంటి యువ దంపతుల్లో ఎక్కువగా గమనిస్తున్నామండి. అయితే మీరు మీ అనుభవంలో ఎంతోమంది ఇలా సంతానలేమితో బాధపడేటువంటి వారికి తగిన సలహాలు, సూచనలు, అవగాహన కల్పిస్తూ అవసరాన్ని బట్టి చికిత్సలు కూడా అందిస్తూ ఉన్నారు. అసలు ఒకటి చెప్పండి డాక్టర్ గారు, దంపతుల్లో సంతానలేమికి ప్రధాన కారణాలు ఏంటండి?
9: ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ మనం చూస్తూ ఉంటేనండి, కామన్గా కాజెస్ ఏముంటున్నాయంటే లేట్ మ్యారేజెస్ అండి. లేట్ మ్యారేజెస్ మెయిన్గా, సక్సెస్ అవ్వాలి ముందు కెరియర్లో తర్వాతే మ్యారేజ్ అని. అమ్మాయిలు కూడా లేట్ డిలే చేసుకున్నారు, అబ్బాయిలు డిలే చేసుకున్నారు ఏజ్. దాని తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, వెస్టర్నైజేషన్ బాగా జరుగుతుంది మనకిప్పుడు. ఈ ఫుడ్ అంతా మారిపోయింది. మనం రెగ్యులర్గా ఇదివరకు పాతగా తినే ఎవరో ఏం తినట్లేదు. తినుకోకుండా ఇప్పుడు ఈ బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్, దీంతోపాటు ఏంటంటే పొల్యూషన్ అండి. భయంకరమైన పొల్యూషన్ రావడంతో ఏంటంటే వీరి కణాల్లో బాగా మార్పులు రావడం, అమ్మాయిలకేమో హార్మోనల్ డిస్టర్బెన్స్లు రావడం, దీంతోపాటు పీసీఓడి, పీసీఓఎస్ అనే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇది కూడా ఏంటంటే అమ్మాయిలు ఫుడ్లో మితిమీరిన జంక్ ఎక్కువగా తీసుకోవడం, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన ఈ పీసీఓడి, పీసీఓఎస్ సమస్య చిన్నప్పటి నుంచే, జస్ట్ మెచ్యూర్ అయిన 3-4 ఏళ్ళకే కనపడుతుంది. దీన్ని కరెక్ట్ చేసుకోకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అబ్బాయిల్లో ఏమవుతుందంటే కొంచెం ఒళ్ళుగా ఉండటం, దాంతోపాటు వీళ్ళు కూడా జంక్, ఈ పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వటం, తర్వాత ఈ హ్యాబిట్స్, మనకి స్మోకింగ్, ఆల్కహాలు, కొత్తగా డ్రగ్స్ అని వింటున్నాం, ఇవన్నిటి మూలన కూడా వీరి కణాలు అనేవి బాగా తగ్గటం, లేదా వాటిల్లో చలనాల్లో బాగా తగ్గిపోవడాలు, వంకర్లు రావటం వీరి కణాల్లో, ఇవన్నీ చూడడం మూలన మీరు అడిగినట్టుగా పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎక్కువగా కనపడతా ఉంది. ఏంటంటే అంత పెద్ద పెద్ద ఇప్పుడు మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దాకా వెళ్ళిపోయి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు ఒక 6 నెలల ముందు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గానే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్కి పెద్దగా జనం ఇష్టపడట్లా. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాం మానేయటం కానివ్వండి, ఎస్పెషలీ ఈ రోడ్ సైడ్ ఫుడ్ చాలా అంటే హైజీనిక్గా కాకుండా చేసేయటం, దాంట్లో అంత మితిమీరిన ఆయిల్స్, వాడకూడని ఆయిల్స్ ఇవన్నీ వాడడం, అవే వీళ్ళు తినడానికి ప్రిఫర్ చేయడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు లేట్ అవ్వడానికి. అన్నిటికన్నా పెద్ద కారణం స్ట్రెస్, అసలు పిల్లలు లేకపోవడంలో వాళ్ళు జాబ్ రీచ్చా చాలా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం. యూజువల్గా మనం గవర్నమెంట్ పర్మిట్ చేసింది 8 అవర్స్, కానీ వీళ్ళు 12 గంటలు 16 గంటలు వర్క్ చేయడం అందులో ఉంటున్నారు. ప్లస్ ఇప్పుడు చూసిన జనరేషన్ ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేసుకోవట్లా, లేట్ అయినా పర్వాలేదు ఫస్ట్ మనం బాగా సెటిల్ అవుదాము అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు పిల్లలు వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది దంపతులు ఉన్నారు. దాన్ని కూడా మనం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళే కనాలి పిల్లలు ప్రజెంట్ దీనిలో.
8: అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి పిల్లలు కలగట్లేదు అనుకునేటువంటి దంపతులు?
9: అంటే మీరు యంగ్ ఏజెస్లో పెళ్లి చేసుకున్నారనుకోండి, 30 లోపలే పెళ్లి చేసుకుంటే కనుక 1 సంవత్సరం మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నారు, భార్యాభర్త ఇద్దరు దగ్గరగానే ఉన్నారు, మీరు ఎటువంటి పిల్లలు పుట్టుకుపోవడానికి ఎటువంటి ట్యాబ్లెట్లు కానీ ఏమీ వాడుకోకుండా 1 ఇయర్ ట్రై చేస్తే కంపల్సరీ మీరు రాలేదు అంటే కనుక డాక్టర్ని సంప్రదించాలి. కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక మీకు అది నెక్స్ట్ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయ్యేలాగా డాక్టర్ మిమ్మల్ని గైడ్ చేయొచ్చు ఒకటి అది. అలా కాకుండా ఇప్పుడు మనం లేట్ మ్యారేజెస్ చూస్తున్నాము, సెకండ్ మ్యారేజెస్ చూస్తున్నాము, వాళ్ళందరూ కొంచెం 35 అబోవ్ ఉంటున్నారు. ఈ 35 అబోవ్ ఉన్నవాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకుంటే కనుక వీళ్ళు వెయిట్ చేయాల్సింది 6 మంత్సే. ఎందుకంటే ఆడవాళ్ళలో ఒకసారి 35 ఇయర్స్ కనుక క్రాస్ అయ్యింది అని అంటే మనకి ఉండే ఎగ్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది అన్నమాట. సో పిల్లలు పుట్టినా కూడా ఏంటంటే జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం 35 తర్వాత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు 6 మంత్స్లోనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, ఓకే దే కెన్ వెయిట్ అనుకుంటే వెయిట్ చేయొచ్చు. లేదు వాళ్ళకి అప్పటికే ఏమైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటాం మంచిది. అట్లానే అబ్బాయిల్లో కూడా అంతే, 35-40కి మ్యారేజ్ చేసుకున్నారు అంటే వీరి కణాల్లో లోపాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇవి కూడా ఏంటంటే ముందే చెక్ చేసుకుని ఆ లోపాల కరెక్షన్ కోసం వాళ్ళు మందులు కనుక తీసుకుంటే కనుక ఫాస్ట్గా ఇది అవుతుంది. చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంది, ఈ ఫర్టిలిటీ మెడిసిన్స్ అనేవి తీసుకుంటే వాళ్ళకేవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది. యూజువల్గా ఫర్టిలిటీ మెడిసిన్లో హార్మోన్స్ ఒకటి వాడతారండి, తర్వాత ఏంటంటే ఈ వైటమిన్స్ యాంటాక్సిడెంట్స్ ఎక్కువ వాడతారు. సో అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఎక్కువ ప్రిస్క్రైబ్ అయ్యేవి న్యాచురల్గా మనకి అవైలబుల్ అయ్యే వైటమిన్స్, యాంటాక్సిడెంట్స్ ఇట్లాంటివి. ఇవి తీసుకోవడం వలన వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందే కానీ తగ్గిపోదు. ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే బాడీ ఏజ్ అవ్వకుండా చూడాలి. ఆ ఏజింగ్ అనేది వచ్చింది అని అంటే వీరి కణాలు కానీ ఎగ్స్ కానీ వాటి క్వాలిటీ పడిపోతుంది కాబట్టి. సో మనం ఈ వైటమిన్స్ వీటిని ఇవ్వడం ద్వారానే ఏజింగ్ అనేది బాడీలో ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుండా చూడడం ద్వారా వాళ్ళకి ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది.
8: డాక్టర్ వల్లి గారు, కొందరు రేర్గా సరే వివాహం అయిపోతుంది, అప్పటికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఏదో ఉద్యోగం ఉండకపోవడం లేదా ఏదో తాత్కాలిక ఉద్యోగం లాంటివి చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబ్ లాగా. అది మన దగ్గర అవ్వనివ్వండి లేదా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అవనివ్వండి. తర్వాత ఏం చేస్తారంటే గర్భం దాల్చిన తర్వాత అయ్యో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఇబ్బంది పడతామేమో అని చెప్పి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీగా అవాంఛిత గర్భం వచ్చింది కదా అని డాక్టర్ని సంప్రదించి అబార్ట్ చేయించుకున్నారు అనుకోండి ఇష్టపూర్వకంగా. తర్వాత ఓ 2-3 ఏళ్లలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు లేదా ఇద్దరు మంచి ఉద్యోగరీత్యా స్థిరపడడం లాగా జరిగింది అనుకోండి,
9: అంటే
8: వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అనుకుందాం, అప్పుడు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే సంతానం కలగట్లా. ఇప్పుడు దీనికి కారణం ముందు వాళ్ళు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్ట్ చేసినది కారణం ఏమన్నా అవ్వచ్చా? ఆ కారణం కూడా తర్వాత 2-3 ఏళ్లకు సంతానం కలగకపోవడానికి కారణం అయ్యే ఛాన్స్ ఉందా? అలా వేరే కారణాలు ఏమైనా అవుతాయా?
9: ఇక్కడండి ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అన్నట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎప్పుడు అబార్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే అబార్షన్ అనే ప్రాసెస్లో ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఫస్ట్ది అబార్ట్ చేసుకుని వీళ్ళు మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు రావట్లేదు, అక్కడ ఏజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నీ ఏజ్ 28 అయితే తర్వాత 34కి వచ్చేసిన తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తే వెంటనే హ్యాపెన్ అవ్వకపోవచ్చు. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రాపర్ గైడెన్స్లోకి వెళ్తే కనుక మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
8: సంతాన సాఫల్యానికి సంబంధించి వైద్య నిపుణుల్ని సంప్రదించినప్పుడు అంటే లోపం అనేది ఇద్దరికీ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ అవగాహన ఉందండి. అయితే ఈ చికిత్సా విధానాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. గత రోజుల్లో మీలాంటి నిపుణులు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు, రేడియోలు, దూరదర్శన్లు లేకపోతే వేరే మాధ్యమాల ద్వారా కూడా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు నిర్వహించడం అంటే అవగాహన కల్పించడం కోసం చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఏదో మూడు రకాల విధానాలు చెప్పేవారు, ఐవీఎఫ్, ఐయుఐ, ఇక్సి అని ఇలా అంటూ ఉండేవారు. అవే విధానాలు నడుస్తున్నాయా, ఇంకేమైనా ఆధునికత చోటు చేసుకుందా, అడ్వాన్స్డ్ చికిత్సా విధానాలు ఏమైనా వచ్చాయా, వచ్చిన వాటితో ఫలితాలు ఎలా ఉన్నాయి?
9: కొత్త పద్ధతులు చాలానే వచ్చాయండి. మెయిన్గా చెప్పాలంటే ఇమ్సీ ఒకటి, తర్వాత టైమ్ ల్యాప్స్ అనే ఒక కొత్త పరికరం వచ్చిందండి. ఈ టైమ్ ల్యాప్స్ అంటే ఏంటంటే మనం ఎంబ్రియోని కంటిన్యూస్గా చూస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు ఒక పిండం మనం తయారు చేయాలంటే భర్త యొక్క వీర్యకణం, ఆ వైఫ్ యొక్క అండం కలెక్ట్ చేసుకుని ఆ రెండింటిని ఇక్సీ ఆర్ ఇమ్సీ పద్ధతి ద్వారా మనం ఫర్టిలైజేషన్ మనమే జరిపించి దాన్ని ల్యాబ్లో 5 డేస్ పెంచుతామండి. సో ఈ 5 డేస్ పెంచుతున్నప్పుడు దానిలో వచ్చే మార్పులన్నీ మనం గమనించి దానిలో నుంచి బెస్ట్ ఎంబ్రియో ఏరుకొని మనం కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసామంటే ఉమెన్కి ఆ ఎంబ్రియోని ఈ టైమ్ ల్యాప్స్ పద్ధతి ద్వారా, సో ఇంకా బెస్ట్ అవుట్కమ్, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ పెరుగుతుంది. అట్లానే ఇమ్సీ కూడా అంతే, ఇంకా అంటే అబ్బాయిల్లో వీర్యకణాలు ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి, సో ఇమ్సీ అనేది ఒక మైక్రోస్కోపు, ఆ మైక్రోస్కోప్లో చూడడం ద్వారా ఈ వీర్యకణం అనేది చాలా పెద్దగా కనపడుతుంది. సో దానిలో ఉన్న డిఫెక్ట్స్ని ఫాస్ట్గా ఏరుకొని మనం చేయగలుగుతాం. ఇవి కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది వంశపారపర్యంగా కొన్ని జబ్బులు ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి లేదా మేనరికాలు చేసుకుంటూ ఉంటారు. దానికి ఏంటంటే బేబీని మనం వాళ్ళ పొట్టలో పెట్టకముందే, ట్రాన్స్ఫర్ చేయకముందే ఈ యొక్క ఎంబ్రియోకి టెస్టులు ఉన్నాయన్నమాట. దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటారు, పీజీటి. అది ఇప్పుడు బాగా మనకి అవైలబిలిటీ వచ్చేసింది ఇండియాలో కూడా. సో పీజీటీ చేసుకుని కనుక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కనుక చేసుకుంటే సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం లేని ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి. అట్లానే మనకి వంశపారం రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఈ పీజీటీ టెక్నిక్ ద్వారా వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి సక్సెస్ఫుల్గా బేబీని ఇంటికి తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
8: ఇప్పుడు మీరు చెప్పారు విధానం ఏదో ఇమ్సీ టైమ్స్ ల్యాబ్ ఏదో అన్నారు, కొత్త నూతన విధానాల్లోగా చెప్పుకోవచ్చు అనుకున్నాం. ఆ విధంగా ఏదైతే సంయుక్త బీజము లేదా సంయుగ్మ బీజము అని ఇలా పిండము అని కూడా అనొచ్చు మనం.

0: మనం చూడొచ్చు, దాన్ని మనం పరిశీలించవచ్చు. 5 రోజులు 6 రోజులు టెస్ట్ ట్యూబ్లు పరీక్ష నాళికలో పెట్టి మనం పరీక్షించవచ్చు అన్నారు. ఆరోగ్యంగా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుందేమో.
1: అవునండి.
0: ఈ రకంగా పుట్టినటువంటి బిడ్డలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే సహజ సిద్ధంగా పుట్టిన బిడ్డలు యాక్టివ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, వికాసవంతంగా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. ఈ రకంగా పుట్టిన వాళ్ళలో ఏమైనా
1: ఇంకా
0: జన్యుపరమైన లోపాలు కానీ
1: ఏముండవు,
0: డౌన్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం.
1: ఇప్పుడు ఆ పీజీడి అనేది చేస్తే మీకు ఆ డౌన్స్ బేబీస్ అనే ఇంకా టోటల్గా తీసేసినట్టే, జన్యుపరమైన లోపాలు అనేవి ఇంకా వాళ్ళకి రావు. అవి చెక్ అయ్యే మనం చేస్తున్నాం పీజీడి చేసామంటే కనుక. ఇప్పుడు మీరు అడిగినట్టు పిల్లలు ఎలా ఉంటారు అంటే, నార్మల్ కిడ్స్ కన్నా వీళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉంటారు, ఎందుకంటే ఆల్ ఆర్ చెక్డ్. నార్మల్గా పుట్టిన పిల్లల్లో ఇవన్నీ చెక్ అవ్వవు కదా. నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీలో డౌన్స్ బేబీ రిస్కులు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఉండవు కాబట్టి. సో ఇంకా యాక్టివ్గానే ఉంటారు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి వాళ్ళకి.
0: మరి ఇలాంటి బిడ్డల్ని మంచి మేధావులుగా, మంచి తెలివి గల వాళ్ళుగా, మంచి సూపర్ మ్యాన్లుగా కూడా తయారు చేసే విధంగా కూడా చేయండి అండి అని తల్లిదండ్రులు, అంటే ఈ ఈ నూతన విధానంతో పుట్టే బిడ్డని అడిగే అవకాశం ఉంటే, ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు ఇవి కూడా చేయొచ్చేమో.
1: అది ఇంకా మన ఇండియాలో పర్మిషన్స్ రాలేదండి, దాన్ని డిజైనర్ బేబీస్ అంటున్నారు. అదర్ కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మా బేబీ మ్యాథ్స్లో చాలా ఇంటెలిజెంట్గా కావాలి, లేదా ఒక బ్లూ ఐ ఉన్న బేబీ పుట్టాలి, లేకపోతే బ్లాండ్ హెయిర్ ఉన్న బేబీ పుట్టాలి అంటే అవన్నీ ఏంటంటే జీన్ సెలెక్షన్ అంటారు. అది ఇంకా మన ఇండియాలో అవైలబుల్ రాలేదండి. ఇంకా ఇది ఇంకా ఏంటంటే పరిశోధన దశలోనే ఉంది, కంప్లీట్గా మనకి అవైలబుల్ కాదు. కానీ కొన్ని కంట్రీస్లో పర్మిషన్స్ ఉండి కొంతవరకు జరుగుతున్నాయి, మన ఇండియాలో ఇంకా పర్మిషన్స్ లేవండి.
0: మేడం, మీ అనుభవంలో ఇప్పుడు చెప్పినటువంటి నూతన ఆధునిక విధానం ద్వారా ఎవరైనా సంతానం కలగట్లేదండి మాకు అని వచ్చి ఉంటే మీ దగ్గర పీజీడి అనే విధానం అని కూడా అన్నారు మీరు, ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది?
1: ఫలితాలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుని, ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ చేయించుకుని దాన్ని పీజీడీతో కలిపితే సక్సెస్ రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలు ఫాస్ట్గా అయిపోతుంది, ప్రెగ్నెన్సీ కూడా తొందరగా ఫినిష్ అప్ చేసుకోవచ్చు.
0: వస్తున్నారా డాక్టర్ల దగ్గరికి ఈ విధానం?
1: వస్తున్నారండి, వస్తున్నారు. ఇప్పుడు ఏంటి మాకు ఎక్కువ ఏంటంటే ఈ తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు, తర్వాత జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టి ఒక బేబీ ఆల్రెడీ అలా ప్రాబ్లం, మీరు అన్న డౌన్స్ బేబీ ఉన్నవాళ్ళు ఈ టెక్నిక్ని ఆప్ట్ చేసుకుంటున్నారు. దాని ద్వారా చక్క మంచి ఫలితాలు పొంది మంచి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
0: ఏదైనా సరే పిల్లలు కలగలేదండి, ఇప్పటికే 3-4 ఏళ్ళు దాటిపోయిందండి, మేము అన్ని రకాలుగా 4-5-6 డాక్టర్లని సంప్రదించాము, ఆ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ మూలికలు తిన్నాం, ఈ పౌడర్లు తిన్నాం, ఇలా సరే ఎవరి అవసరం ఎవరి బాధ అలా ఉన్నా వెళుతుంటారనుకోండి. ఇప్పుడు ఏదైనా వాళ్లల్లో ఆరోగ్యరీత్యా ఇబ్బందులుంటే, అంటే పురుష బీజ కణాలు ఆరోగ్యంగానే ఉన్నాయి అనుకుందాం, లేదా లేకుండా ఉన్నాయి ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా, అట్లాగే అండాలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి లేదా కొందరికి ఉండకపోవడం కాకుండా ఇతరితర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రకరకాలుగా ఉంటుంటాయి. కొంతమందికి అంటే మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి అనుకుందాం, ఆ ఇబ్బందులు ఉన్నా కూడా సంతాన సాఫల్యానికి అవరోధమా? ఒకవేళ అది అవరోధం అయి ఉండొచ్చు అని మీ నిర్ధారణలో తేలితే ఆ అవరోధాన్ని అధిగమించి సంతాన సాఫల్యం కలిగేలా చేయొచ్చా?
1: చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనం ఇంక్రీజ్ అయిందని చెప్పుకుంటున్నాం కదా, 30+ తర్వాతే అందరు పిల్లలు కంటానికి. సో ఇప్పుడు మీరు అన్న అన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్లు, థైరాయిడ్స్ ఇవన్నీ ఉండే ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ మాకు మోర్ ఛాలెంజింగ్ అయిపోతుంది. ఏంటంటే మెయింటెనెన్స్ ప్రెగ్నెన్సీ ప్లస్ మెడికల్ డిజార్డర్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ చేయవలసి వస్తుంది కాబట్టి పుడతారండి డెఫినెట్గా. కాకపోతే మీకు ఉన్న అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. సపోజ్ డయాబెటీస్ ఉంది అబ్బాయిలో కానీ అమ్మాయిల్లో కానీ 2 సార్లు డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది. సో వన్స్ డయాబెటీస్ని ప్రాపర్గా కరెక్ట్ చేసేసుకున్నారనుకోండి ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా మేము ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి, ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళకి, ఏదో ఒక ట్రీట్మెంట్ చేసే వస్తుంది. సో కంట్రోల్లో ఉన్నంతసేపు ఏమి ప్రాబ్లమ్స్ రావు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమి రావు.
0: థైరాయిడ్ పాత్ర ఏమిటంటే, ఆ సమస్య ఉందనుకోండి, అంటే హైపోథైరాయిడిజం అనేటువంటిది కూడా సంతాన సాఫల్యానికి అవరోధం అని కూడా చెప్తుంటారు. టీఎస్హెచ్ లాంటిది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇబ్బంది ఉండి సంతాన సాఫల్యానికి అవరోధం అయి ఉంటే కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యవంతంగా చేసి సంతాన సాఫల్యం పొందొచ్చా?
1: ఇప్పుడు హైపోథైరాయిడిజంకి కొంచెం డిలే ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఉండదు. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో ప్రాబ్లం రియల్గా ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం అనేది చూశారు అమ్మాయిలు అని అంటే కనుక వీళ్ళు వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి

0: మీరు ఒక 6 మంత్స్ టైం తీసుకుని మీ లైఫ్ స్టైల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అవి కరెక్ట్ చేసుకొని కొంత ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకుని బాడీకి మీరు నిదానంగా కనుక ట్రై చేస్తే, అంటే కామ్ అండ్ కంపోస్ట్గా కనుక ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఇన్ కేస్ అప్పటికి కూడా అవ్వకపోతే డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందరికీ IVF లాంటి అవసరం పడకపోవచ్చు. చిన్న చిన్న కరెక్షన్స్లోనే ప్రెగ్నెన్సీలు కనపడచ్చు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వల్లి కొడాలి గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: కార్యక్రమంలో మీరు ఇంతవరకు సంతానలేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు వింటారు.
1: విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురి అవుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి, విటమిన్ ఏ లోపం నివారించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అసలు ఏ పదార్థాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుందో తెలుసుకుందాం. బీటా కెరోటిన్ అనే పదార్థం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఎముకలు దంతాలు బలపరిచేలా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుండి కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య కంటిచూపు. కళ్ళు కాంతిహీనంగా మారిపోతాయి. రాత్రిపూట చూపు కనపడకపోవడం జరుగుతుంది. రేచీగడి వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పెళుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అంటే, క్యారెట్, మునగాకు, చిలకడ దుంప, గుమ్మడికాయ, మాంసం, ఇంకా గుడ్డు. వీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు కాబట్టి కళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు టీవీ ఎక్కువగా చూడటం వల్ల, పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల కంటికి అలసట అనేది కలుగుతుంది. ఉద్యోగం ఆరోగ్యంగా కలకాలం ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ఏ వస్తువునైనా తీక్షణంగా చూసినప్పుడు కళ్ళు అలసిపోయినట్లు అనిపించినా, ఎర్రబడినట్లు అనిపించినా కంటికి కొంచెం సేపు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటిమీద కీరదోస, బంగాళాదుంపలను చక్రాల్లా కోసి దీనిలో ఏదైనా గాని ఒకటి తీసుకుని కళ్లమీద పెట్టుకుని 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు కళ్ళ అలసట దూరం అవుతుంది. అప్పుడప్పుడు కళ్ళకి చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. కంటి గుడ్డును కుడి నుంచి ఎడమకి, ఎడమ నుండి కుడికి వాల్ క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి. మరీ అలసట ఎక్కువగా అనిపించినప్పుడు పచ్చటి గడ్డిని గాని పచ్చని చెట్లని గాని చూస్తే కళ్ళ అలసట మటుమాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని టీవీకి దూరంగా కూర్చోపెట్టి చూడనివ్వాలి. పుస్తకాలు కూడా దూరంగా పెట్టి చదివించాలి. సరైన విద్యుత్తు, సరైన కాంతి పుస్తకాల మీద పడేటట్లుగా చూసుకోవాలి. డిమ్ లైట్లో చదవకూడదు. ఎక్కువసేపు పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడకుండా ఉండేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతాము. ఇంకా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి కళ్లలో దుమ్ము ధూళి చేరిపోయి కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలలో కంటిని రుద్దకుండా నలపకుండా కొద్ది కొద్దిగా నీళ్లను కంటిలోకి చల్లుకుంటూ కంటి రెప్పలను ఆర్పుతూ ఉంటే కళ్ళు శుభ్రపడి దుమ్ము ధూళి బయటకు వచ్చేస్తాయి. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల కంటిని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను పళ్లను తీసుకోవడం ద్వారా కంటిని కలకాలం కళకళలాడేలా ఉంచుకోవచ్చు. అన్ని దానాల్లోకి నేత్రదానం చాలా గొప్పది. ఇప్పుడు నేత్రదానం చెయ్యడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఒక మనిషి కళ్ళు దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది అనేది పాత మాట. ఇప్పటి ఆధునిక వైద్యం ప్రకారం ఒక మనిషి కళ్ళు దానం చేస్తే అది 8 మందికి చూపు వస్తుంది.
0: మీరింతవరకు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు మీరింతవరకు విన్నారు.
2: వనిత వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz. సమయం 2 గంటలకు వస్తుంది మరి కొద్ది క్షణాల్లో. ముందుగా ఆంగ్లంలో, విని వెంటనే హిందీలో వార్తా ప్రసారం వింటారు.
3: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. President Draupadi Murmu addresses tribal beneficiaries of scholarship schemes at Rashtrapati Bhavan, emphasizes social, economic and educational progress of all sections of society for true development. Government notifies Immigration and Foreigners Amendment Rules 2026 with key changes in registration timelines and the appeals mechanism. Chief Justice of India Justice Suryakant administers oath of office to 5 new judges of the Supreme Court. Orange alert issued for thunder squall conditions in Rajasthan, Gujarat, West Madhya Pradesh, Odisha and coastal Andhra Pradesh today. And in women's cricket, third and final T20 international between India and hosts England to be played in Taunton tonight. President Draupadi Murmu has said that education is a powerful means of empowerment as it enables individuals to become self-reliant, aware and capable. Addressing the tribal beneficiaries of scholarship schemes in New Delhi today, the President said true development can only be achieved when all sections of society progress socially, economically and educationally.
4: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
3: The President highlighted that the government scholarship schemes have transformed the lives of tribals by enabling access to higher education and new opportunities. President Murmu emphasized that India has no shortage of talent and stressed on the need to identify, nurture and provide the right platform for it to flourish.
4: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को आगे बढ़ाने के लिए अनेक योजनाओं के माध्यम से निरंतर प्रयास कर रहे हैं. छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है. ये उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खोलती है जिनमें प्रतिभा तो होती ही है परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ते रोकता. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्र में उच्च शिक्षा प्राप्त की है.
3: The Ministry of Home Affairs has notified the Immigration and Foreigners Amendment Rules 2026, introducing key changes in registration timelines and the appeals mechanism under the Immigration and Foreigners Rules 2025. The amendment allows registration to be completed at any time before the expiry of 180 days from arrival in India. Previously, registration had to be completed within 14 days after the end of the 180-day period. However, late registration beyond this period will now be permitted only under emergent circumstances. The Chief Justice of India, Justice Suryakant, administered the oath of office to 5 new judges of the Supreme Court today. Justices Sheel Nagu, Sri Chandrasekhar, Sanjeev Sachdeva and Arun Palli and Senior Advocate V. Mohana took oaths as judges of the Apex Court. The centre had cleared their appointments yesterday on the recommendation of the Supreme Court Collegium. The appointments were made weeks after President Draupadi Murmu promulgated the Supreme Court Number of Judges Amendment Ordinance 2026, increasing the sanctioned strength of judges in the Apex Court from 34 to 38, including the Chief Justice of India. President of Myanmar, U Min Aung Hlaing, arrived in Mumbai today as part of his 4-day visit to India. He was welcomed at Chhatrapati Shivaji Maharaj International Airport by Maharashtra Governor Jishnu Dev Verma. President U Mei Aung Lyang is scheduled to attend business and industry interactions and visit various sites in Mumbai today. He will also attend a special program organized in his honor at Lok Bhavan this evening. Chief Minister Devendra Fadnavis is scheduled to be present on the occasion. India has dispatched the second tranche of medical assistance to the Africa Centers for Disease Control and Prevention to support public health preparedness and strengthen Ebola response efforts across Africa. In a social media post, External Affairs Minister Dr. S. Jaishankar expressed confidence that the 43-ton shipment will further enhance public health preparedness and bolster Ebola response capacities across the African Union member states. The Union Health Ministry has said no case of Ebola virus disease has been reported in the country so far. The ministry has advised that anyone who has travelled from or transited through an Ebola-affected country in the last 21 days and develops symptoms such as fever, headache, muscle pain, diarrhea or unexplained bleeding should isolate themselves and inform local health authorities. The ministry has also urged citizens to call the helpline number 1075 for information, guidance and assistance. It emphasized that early reporting is crucial for saving lives and preventing the spread of the disease. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Welcome back to the Midday News. The anti-terrorism squad of Uttar Pradesh has arrested a young man named Muhammad Sheikh from Azamgarh, allegedly linked with Pakistani gangster Shahzad Bhatti. The ATS received the information that Pakistan's ISI and terrorist organizations were collaborating with Bhatti with the aim of spreading terror and threatening India's sovereignty, unity and territorial integrity. More from our correspondent.
5: As part of this conspiracy, the terrorist gang was instigating persons to conduct unlawful acts. This intelligence was developed through electronic and physical surveillance and investigative efforts. During the inquiry, Muhammad Sheikh, resident of Azamgarh district, came to light. He had connected with Shahzad Bhatti's terrorist gang via WhatsApp using Pakistani and Dubai phone numbers and through their social media accounts. Handlers of Shahzad Bhatti's gang had assigned Muhammad Sheikh to threaten and assassinate a female leader of a political party from another state. Muhammad Sheikh had arranged a 9mm pistol and was preparing to execute the plan to murder Sushil Chandra Tiwari. Akashwani News, Lucknow.
3: The Enforcement Directorate ED is conducting massive search operations at 20 locations across Mumbai, Surat, Ankleshwar and Rajkot against a transnational organized narcotics trafficking syndicate operated by Salim Ismail Dola and his associates. According to the Enforcement Directorate, investigations have uncovered a highly organized transnational criminal network. The network was involved in procuring precursor chemicals and clandestinely manufacturing mephedrone, also known as MD. It allegedly transported and distributed narcotic drugs across states and trafficked narcotic substances internationally. The probe has also revealed the use of hawala channels to collect and layer proceeds of crime. The government extradited Salim Dola last month from Turkey. He is a close aide of Dawood and operated a transnational network of drugs. The Directorate of Revenue Intelligence has busted a gold smuggling syndicate at Mumbai International Airport and seized 2.6 kilograms of foreign origin gold valued at around 4 crore 20 lakh rupees. Based on specific intelligence, DRI officials yesterday apprehended two passengers while they were attempting to smuggle gold into India from Dubai. During examination, officials recovered

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైమ్. ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. వినే ముందుగా ఒక ప్రోమో.
1: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి.

0: है बदल। जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట షెహన్ షా, క్షమించాలి, ఆగ్ హి ఆగ్. ఈ చిత్రానికి షబీర్ కుమార్, ఆశా భోంస్లే గానం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
4: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
3: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: శ్రోతలు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట షెహన్ షా, ఈ చిత్రానికి కిషోర్ కుమార్ బృందం గానం.

0: अरे बोल रहा हूँ हाँ कर रही
1: త్రిదేవ్ ఈ చిత్రానికి మహమ్మద్ అజీజ్ సాధనా సర్గం గానం.

0: ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో మీరు ఇంతవరకు హిందీ చిత్రగీతాలు విన్నారు. హిందీ టీన్ టైం కార్యక్రమం సమాప్తం.
1: ఇంత చేసిన తర్వాత ఏం ఆలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు? మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు, హింసను విడనాడండి. ఎవరికోసం? ఎందుకు హింస జోలికి వెళ్ళకండి? హింస మిమ్మల్ని తినేస్తుంది.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా బాంబే ఈ చిత్రం నుండి పాట వినండి.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2, సమయం 4:30. హిందీ పాఠం వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: శ్రీ చైతన్యను
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే పదో తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి పదో తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ్ కో పఢెంగే ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ్ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ్ దుంగి, ధ్యాన్ సే సునో.
2: జీ హాన్ అధ్యాపికాజీ.
3: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఆర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబీ, ఫారసీ భాషావోం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయి, బరవై నాయకా భేద్, శృంగార్ సోరఠ్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢుంగి, సునో.
4: విపతి కసౌటి జే కసే తేయి సాంచే మీత్.
3: అచ్చా అబ్ తుమ్ పఢో.
2: జీ అధ్యాపికా జీ. కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్ విపతి కసౌటి జే కసే తేయీ సాచే మీత్.
3: ఫిర్ ఏక్ బార్ పఢో.
2: కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్ విపతి కసౌటి జే కసే తేయీ సాచే మీత్.
3: ఠీక్ హై. అబ్ ఇస్కా భావ్ బతాతీ హూ, సునో. రహీమ్ ఇస్ దోహే మే కహతే హై కి జబ్ హమారే పాస్ ఖూబ్ పైసే హై ఔర్ హమ్ సుఖ మే డూబే హుయే హై తబ్ కయీ లోగ్ కయీ ప్రకార్ సే ఆతే హై. థోడా సా పరిచయ హోనే పర్ భీ హమ్సే దోస్తీ కర్నా చాహతా హై ఔర్ హమారే సాథ్ సాథ్ ఘూమ్తే రహతే హై. జబ్ హమ్ కష్టో మే హై ఔర్ హమారే పాస్ పైసే నహీ హై, దూసరోం కీ సహాయతా కీ ఆవశ్యకతా హోతీ హై, తబ్ కోయీ భీ హమే సహాయతా నహీ కర్తే హై. కష్టో మే విపత్తియో మే జో హమే సాథ్ దేతా హై వహీ సచ్చే మిత్ర హై. అర్థాత్ కష్టో మే హీ సచ్చే మిత్రం కీ పెహచాన్ హోతీ హై. కహీ రహీమ్ మానే రహీమ్ ఈ విధంగా చెబుతున్నారు. ఏమనంటే సంపత్తి అంటే సంపద ధనము అని అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో, అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్న మనతో స్నేహం చేయాలనుకుంటారు, మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయటానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్బు దోసరే దోహేకో పఢుంగి, ధ్యాన్ సేసును. రహీమన్న

0: भिन्न भिन्न अर्थों में होती हैं तो उसे यमक अलंकार कहते हैं। बिहारी कहते हैं कि धतूरे की अपेक्षा सोने में 100 गुना नशा होता है। धतूरे खाने से आदमी मदहोश हो जाता है। सोने को अर्थात धन को पाने से मानव पागल हो जाता है। सोने में धतूरे से 100 गुना अधिक नशा होता है। धतूरे या मादक पदार्थों का सेवन करने से थोड़े समय तक के लिए आदमी नशे में होते हैं, उसके बाद नशा उतर जाता है, लेकिन सोने मिलने पर उसकी स्थिति इससे भी बुरी हो जाती है, अर्थात धन की नशा अधिक होता है। इस दोहे में कहा गया कि धन का नशा अधिक होता है। ये दोहा नंदू बिहारी कनक अने शब्दाने की 2 సార్లు వేరు వేరు అర్థములలో ఉపయోగించటం జరిగింది. కనక్ అనే పదానికి ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది. ఇది యమకాలంకారం. యమక్ అంటే రెండు అని అర్థం. ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరు వేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమక్ అలంకార్ అని అంటాం. కవి బిహారీ ఏమని చెప్తున్నారంటే, కనక్ కనక్ తై సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది. ఉమ్మెత్తకాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది. బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు. ఉమ్మెత్తకాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది. కానీ బంగారమును పొందటం వల్ల ధనము యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది. అబ్ ఇస్ దోహే కే కఠిన శబ్దం కో బతాతీ హూ, లిఖ్ లో.
1: జీ హాన్ అధ్యాపికా జీ.
0: కనక్ సోనా బంగారము సంపద.
1: కనక్ సోనా బంగారము సంపద.
0: సౌగుని సౌబార్ 100 రెట్లు.
1: సౌగుని సౌబార్ 100 రెట్లు.
0: మాదకత నశ మత్తు.
1: మాదకత నశ మత్తు.
0: అధికాయ్ బహుత్ ఎక్కువ.
1: అధికాయ్ బహుత్ ఎక్కువ.
0: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
1: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
0: అబ్మై దూసరే దోహే కో పఢుంగి సునో. నరి

0: चले ते तो ऊंचो होय। अब तुम पढ़ो।
1: जी हाँ अध्यापिका जी। नर की अरु नल नीर की गति एकई करजोई, जेतो नीचो हवाई चलई तेतो ऊंचो होई।
0: फिर से बोलो।
1: नर की अरु नल नीर की गति एकई करजोई, जेतो नीचो हवाई चलई तेतो ऊंचो होई।
0: अच्छा इसका भाव सुनो। आदमी और नल के पानी की गति एक ही होती है। जितना नीचे होकर चलता है उतना ही ऊपर उठता है। इसका अर्थ यह है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो। మనిషి మరియు కుళాయి ధారల నడక చలనము ఒకే విధంగా ఉంటాయి. కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగంతో పైకి ఎగిసిపడుతుంది. దీని అర్థము ఏంటంటే ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ఠీక్ హే. अच्छा आलिया अब पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: शुभाशीष।
2: नीति दोहे पदो तरगति की हिंदी पाठम मीरिंतवरकु विन्नारू। उपाध्यायिनी श्रीमती पी कृष्ण तुलसी, विद्यार्थी शेख आलिया फरहत। ई कार्यक्रम आकाशवाणी विजयवाड़ा केंद्र नुंडी वेलवडिंदी।

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 లయవిన్యాసం కార్యక్రమంలో ఏ అంకరాజు డోలు లయవిన్యాసం వింటారు మిశ్రచాపు తాళంలో.

ఇంతవరకు లయ విన్యాసం కార్యక్రమంలో భాగంగా ఏ అంకరాజు డోలు లయ విన్యాసం విన్నారు మిశ్ర చాపుతాళంలో. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. వినే ముందుగా ఒక ఆకాశవాణి ప్రోమో.
1: భోర్ కీ చౌఖట్ పర్ భక్తి కీ ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
1: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
2: आकाशवाणी है ना,
4: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
2: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
1: शाम सुहानी हो.
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.
0: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట వెన్నెల. ఈ చిత్రానికి సందీప్ సైంధవి కలిసి పాడిన పాట.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech Cadet Entry Scheme Permanent Commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ.
2: కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట సుభాష్ చంద్రబోస్, ఈ చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. Still batting for you forever.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: రక్షకుడు ఈ చిత్రానికి కేజే యేసుదాస్ సాధన సర్గం గానం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాట్రైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అందరికీ సమానంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్య ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాలలో ఆరోగ్య సేవల బలోపేతానికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దోహదపడిందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థులు యోగా ధ్యానం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి నిద్రకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ సూచిస్తూ
1: Institutions like Dr. NTR University of Health Sciences stand at the heart of this endeavor, for they prepare the skilled and compassionate professionals who transform healthcare system and strengthen the well-being of the society. Dear graduates, today marks the culmination of your hard work, discipline and perseverance. The degrees you receive today symbolize your academic success, but they also signify something far greater.
0: గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి పుష్కరాలలో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1974 కోట్ల రూపాయల వ్యయంతో 1660 పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో 1080 కోట్ల రూపాయల విలువైన 1140 పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మార్పుల వల్ల రాష్ట ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్టంలో గనుల లీజు ప్రక్రియ స్తంభించిపోయిందని వెల్లడించారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి వివరించారు. గతంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, బాక్సైట్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని తన లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల కింద ప్రాసెస్ పూర్తి చేసి 2 ఏళ్ల పాటు వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. నైరుతి రుతుపవనాల కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణంలో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, సన్నద్దత, విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు అన్న అంశంపై సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి దృశ్య మాధ్యమం ద్వారా ఢిల్లీ నుంచి పాల్గొన్న మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ, నైరుతి ఋతుపవనాల కాలంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్ల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విపత్తుల తీవ్రతను తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బహుళ విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది పూర్తిగా ఆయన వివరించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జరిగే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా అధికారులు అందుకోనున్నారు. ఈ పురస్కారం సాధించిన ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామంపై ఆకాశవాణి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామం గుండమాల మారుమూల ప్రాంతంలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో ఈ గ్రామం ముందంజలో ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి 25 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాబు మాట్లాడుతూ,
2: నా పేరు బాబు, గుండమల్ మాది. సరే, మాకు ఈ అవార్డు రావటం చాలా గర్వకారణంగా ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు అంటే జాతీయ స్థాయిలో బెస్ట్ పురస్కారమే. ఈ అవార్డు వచ్చినందుకు మా ఊరు ప్రజలు సహకారం చాలా చాలా మట్టుకు ఉంది. ఎందుకంటే మా ఊరు ఫస్ట్ నుంచి కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. బాగా ఎవరు తప్పు చేసినా గానీ ఖండించే విధంగా ఉండటం వల్ల, మాకు అందరు సమిష్టిగా చేయటం వల్ల మాకు ఈ అవార్డు వచ్చింది.
0: తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు తెలియజేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ, రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒకటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించామని తెలిపారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 48 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయని కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, వసతి ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో ప్రతినిధి బృందం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ది, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాటరైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి ఋతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సహశ్రూయంతాం. ప్రవాచకో నరేంద్ర దత్త సేమవాలః. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే అపి చ వాస్తవిక వికాసః తదైవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన, ఆర్థికేన, శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగతమాసే 23.20 అర్బుదరూప్యకాణాం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. కేంద్ర సర్వకారేణ ఆవృజన నియమే నిర్గతాయాః అధిసూచనాయాః అనుసారం అధునా 80+ దినాని యావత్ ఆగమ్యమానాః వైదేశికాః యది స్వకీయం ప్రవాస సమయం వర్ధయితుమిచ్ఛంతి తర్హి తేభ్యః ఆవృజనావధే సమాప్తిపూర్వం ఏవ పంజీకరణం అనివార్యమస్తి. భారతస్య ముఖ్య న్యాయాధీశ న్యాయమూర్తి సూర్యకాంత ఇత్యసౌ అద్య సర్వోచ్చ న్యాయాలయస్య పంచ న్యాయాధీశేభ్య పదస్య శపథవచనం ప్రాయచ్ఛత్. సర్వోచ్చ న్యాయాలయ న్యాయాధీశానాం సంఖ్యా సమేధ్య 38 సంజాతా. అపిచ విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రీ డాక్టర్ జితేంద్ర సింగ్ జర్మనీ దేశస్య థురింగియా ఇత్యస్య మంత్రీ రాష్ట్రపతి చ మారియో వోక్ట్ ఇత్యసౌ చ అద్య నవదిల్ల్యాం క్వాంటమ్ సంచారస్య ఫోటోనిక్స్ ఇత్యస్య ఉద్యోగ నేతృత్వ భూతస్య డీప్ టెక్ సహయోగస్య చ విషయే చర్చితవంతౌ. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్మువర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే. శిక్షా ఏవ జనాన్ ఆత్మనిర్భరం జాగరూకః సక్షమశ్చ కారయతి. అద్య నవదిల్ల్యాం అసౌ జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మిన్నవసరే సా ప్రోక్తవతీ యత్ వాస్తవిక వికాసః తదేవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన ఆర్థికేన శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి.
4: जुबा हमारे राष्ट्र की शक्ति आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं विशेषकर जनजातियों समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तब सशक्त समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
3: సా రేఖాంకితవతీ యత్ సర్వకారస్య ఛాత్రవృత్తియోజనయా జనజాతివర్గేభ్య ఉచ్చశిక్షాయాః అవసరాణాం చ ఆదానేన ప్రదానేన తేషాం జీవనం పరివర్తితం. ద్రౌపదీ ముర్ముమువర్యా అకథయత్ యత్ భారతే ప్రతిభాసంపన్నానాం నైయూన్యం న అస్తి అపితు తేషాం అభిజ్ఞానం పోషణం తేభ్య ఉచిత మార్గదర్శన ప్రదానం చ ఆవశ్యకమస్తి.
4: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को आगे बढ़ाने के लिए अनेक योजनाओं के माध्यम से निरंतर प्रयास कर रहे हैं. छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है. ये उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खोलती है जिनमें प्रतिभा तो होती ही है परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने रोकता था. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न
3: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగతమాసే 23.20 అర్బుదరూప్యకాణాం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. విత్తీయ సేవా విభాగః సార్వజనిక సందేశ మాధ్యమే లిఖితే సందేశే డిజిటల్ ఇతి రూపేణ ధనాదాన ప్రదానం స్వీకర్తుం నాగరికాన్ ప్రతి ఆభారం వ్యక్తీకృతవాన్. అవధేయం యత్ యూపీఐ ఇత్యేతత్ ప్రకల్పం విశ్వస్య సర్వోచ్చత్వేన రియల్ టైమ్ పేమెంట్ ఇతి ప్రకల్ప రూపేణ సమద్భూతమస్తి. యత్ దేశస్య డిజిటల్ అర్థవ్యవస్థాయాః ఆధారః వర్తతే. కేంద్ర సర్వకారేణ ఆవృజన నియమే విదేశ నియమేషు చ సంశోధనం అధిసూచితమస్తి. నియమానుసారం భారతే 80+ దినాని యావత్ ఆగమ్యమానాః వైదేశికాః యది స్వకీయం ప్రవాస సమయం వర్ధయితుమిచ్ఛంతి తర్హి తేభ్యః ఆవృజనావధే సమాప్తిపూర్వమేవ పంజీకరణం అనివార్యమస్తి. ఇతః పూర్వం 80+ దినానాం అవధే సమాప్త్యానంతరం 14 దినాభ్యంతరం పంజీకరణం ఆవశ్యకమాసీత్. గృహమంత్రాలయేన ఆవృజన్ విదేశీ నియమః ఇత్యేషా అధిసూచనా నిర్గతాస్తి. యస్యాం ఆవృజన్ విదేశీ నియమః ఇత్యస్యాంతర్గతం పంజీకరణ సీమాయాం సమయసీమా అధ్యర్థనా తంత్రే చ మహత్వపూర్ణాని పరివర్తనాని కృతాని సంతి. యద్యపి నిర్ధారితావధేః అనంతరం పంజీకరణం కేవలం ఆపత్కాల పరిస్థితిషు ఏవ స్వీకార్యం భవిష్యతి. ప్రథమవారం నియమేషు అంతర్జాల మాధ్యమేన అధ్యర్థనా ప్రణాళిః యోజితాస్తి. కేనాపి ఆదేశేన ప్రభావితః జనః అధునా ఆవృజన్ విభాగాయుక్తం అంతర్జాల మాధ్యమేన ప్రార్థయితుం శక్నోతి. అధ్యర్థనా ఆదేశ ప్రాప్తి సమయాత్ 30 దినానాం అభ్యంతరం ఏవ కుర్యాత్. ఆయుక్తః సంబంధిత పక్షం సంశ్రుత్య నిర్ణయం దాస్యతి అపి చ విషయస్య సమాధానం 60 దినానాం అభ్యంతరం ఏవ కుర్యాత్. సంస్కృత వార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణితః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయ తంత్రాంశి అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశ న్యాయమూర్తిః సూర్యకాంతః ఇత్యసౌ అద్య సర్వోచ్చ న్యాయాలయస్య పంచ న్యాయాధీశేభ్యః పదస్య శపథవచనం ప్రాయచ్ఛత్. న్యాయమూర్తిః శీలనాగు శ్రీచంద్రశేఖర సంజీవ సచదేవ అరుణపల్లి వరిష్ఠాధివక్త్రి వి మోహనాచ సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశత్వేన శపథవచనం స్వీకృతవంతః. అవధేయం యత్ కేంద్రేణ సర్వోచ్చ న్యాయాలయ కాలేజియం ఇత్యస్య అనుశంసాం పాలయతా యః ఏవ ఏతేషాం నియుక్తి విషయకీ స్వీకృతి ప్రదత్తా. ఏతాః నియుక్తయః రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా సర్వోచ్చ న్యాయాలయ సంశోధన అధ్యాదేశః ఇత్యస్య ప్రతిష్ఠాపనానంతరం కృతాః సంతి. అధునా భారతస్య ముఖ్య న్యాయాధీశేన సహ సర్వోచ్చ న్యాయాలయే న్యాయాధీశాం స్వీకృతా సంఖ్యా చతుస్త్రింశత్ తః సమేధ్య అష్టత్రింశత్ యావత్ కృతాస్తి. విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగః జర్మనీ దేశస్య థురింగియా ఇత్యస్య మంత్రి రాష్ట్రపతిః మేరియో వోగ్ట్ ఇత్యసౌ చ అద్య నవదిల్ల్యాం క్వాంటం సంచారస్య ఫోటోనిక్స్ ఇత్యస్య ఉద్యోగ నేతృత్వభూతస్య డీప్ టెక్ సహయోగస్య చ విషయే చర్చితవంతౌ. అస్మిన్నవసరె భాషమాణః డాక్టర్ సింగవర్యః అకథయత్ యత్ అద్య దేశః విశ్వస్య తృతీయస్య సర్వోచ్చ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇత్యస్య అధ్యక్షతాం కరోతి. అపి చ జైవ ప్రౌద్యోగికీ, స్వాస్థ్యసేవా, జల ప్రౌద్యోగికీ, కృత్రిమ బుద్ధిమత్తా, అంతరిక్ష ప్రౌద్యోగికీ చేత్యాదిషు క్షేత్రేషు అంతరాష్ట్రియ సహయోగస్య మహత్వపూర్ణావసరాన్ ప్రయచ్చతి. డాక్టర్ సింగ అకథయత్ యత్ భారత జర్మనీ దేశో విజ్ఞాన ప్రౌద్యోగికీ నవాచార జనసంబంధ చేత్యాదిషు విషయేషు ఏకస్య సుదృఢ సహయోగస్య ఆదాన ప్రదానే కురుతః. రాష్ట్రీయ పంచాయత పురస్కార సమారోహః శ్వః నవదిల్ల్యాం ఆయోజయిష్యతే. ఏతే పురస్కారాః దేశస్య ద్వాచత్వారింశత్ సంఖ్యాకేభ్యః ఉత్కృష్ట పంచాయతేభ్యః ప్రదాస్యంతే. సమారోహావధౌ దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత సతత వికాస పురస్కారః ఇత్యస్యాం శ్రేణ్యాం చతుస్త్రింశత్ గ్రామ పంచాయతేభ్యః నానాజీ దేశ్ముఖ సర్వోత్తమ పంచాయత సకల వికాస పురస్కార శ్రేణ్యాం చ అష్ట పంచాయతేభ్యః పురస్కారాః ప్రదాస్యంతే. ప్రాప్త పురస్కారాః పంచాయత ప్రముఖాః స్వకీయాః సర్వోత్తమ కార్య ప్రణాళీః ఉపలబ్ధీం చాధికృత్య ప్రస్తుతిం దాస్యంతి. భారతీయ ఋతు విజ్ఞాన విభాగః ఇత్యనేన రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ, ఒడిషా, ఆంధ్రప్రదేశస్య తటవర్తి క్షేత్రేషు దినసమయే గర్జనేన విద్యుత్తరంగ చమత్కృతేన చ సహ ఝంఝావాతస్య సంచేతనా ప్రవర్తితాస్తి. కర్ణాటకస్య ఆంతరిక క్షేత్రాణి కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుడుచేరి, కరైకల్ చేత్యాదిషు క్షేత్రేషు శ్వః యావత్ తీవ్రవృష్టిః భవిష్యతి. ఆగామిషు దివసత్రయేషు హర్యాణా, చండీగఢ్, దిల్లీ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ, తెలంగాణ, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రభృతిషు క్షేత్రేషు తీవ్రఝంజావాతేన సహ గర్జనస్య విద్యుత్తరంగచమత్కృతస్య చ సంభావనా వర్తతే. తమిళనాడు, కేరళ రాజ్యయోః అగస్త్య మలాయి పారిస్థితిక పరిదృశ్యం ఇత్యస్య సంరక్షిత క్షేత్రేషు అతిక్రమణం అధికృత్య గంభీర సంజ్ఞానం అంగీకురవన్ సర్వోచ్చ న్యాయాలయః ఏకాం సమయబద్ధ అతిక్రమణముక్తి యోజనాం నిర్మాతుం తాం చ ప్రాథమికాధార రూపేణ ప్రతిష్ఠాపయితుం చ నిర్దేశం ప్రాయచ్ఛత్. సర్వోచ్చ న్యాయాలయః అతిక్రమణం కురువంతః సర్వాన్ అష్టాదశాధికైకశతం సేవానివృత్తాన్ సర్వకారీయ కర్మచారిణః విరుద్ధ్య అనుశాసనాత్మకం వైధానికం చ కార్యాచరణం ప్రవర్తయితుం ఆదేశం ప్రాయచ్ఛత్. ఇతి వార్తాః.
5: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన శ్రీ కృష్ణలంక శ్రీ భారతీ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులచే కదంబ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో విజయవాడ కృష్ణలంక శ్రీ భారతీ హైస్కూల్ విద్యార్థి విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా బుర్రకథని మనకి పరిచయం చేయడానికి వస్తున్నారు నవ్యశ్రీ, వాణి, అఖిలాండేశ్వరి.
2: జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము,
3: తన్నాన తాన
2: చదువులనిచ్చు సరస్వతి.

0: దేవనందన తరికిట జం తరిత
1: అక్క, ఈరోజు నువ్వే కథ చెప్పబోతున్నా?
2: ఈరోజు మనం చెప్పబోయే కథ సీత ఇష్టాలు.
3: తక తకిట తక తరికిట తరికిట తా, ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగి

0: సన్నానా.
1: 10 మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కథరా
0: సన్నానకాన
1: తరికిట జం తరిత.
2: ఇంతకు ఎవరా పైడివమ్మ, ఏమా కథ?
3: తర్వాత కథ వినండి.
1: పూటగడవని తల్లి తండ్రులకు పాటులెక్కువాయే
0: సన్నానకాన
1: పంటలు పొండక పొట్ట నిండక.

0: తరికిట జం తరిత.
1: ఇంతకు సీత బడికెళ్ళిందా లేదా?
2: లేదు చెల్లి, అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెల్ని ఆడించుకోవడానికి ఆమె అంకితమైపోయింది.
1: ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క?
0: ఇంటి పనులనే చేసరా,
1: సరే
0: వంట పని కొంత.

0: వినరా సోదర చదువుల తల్లి దీనగాదనిప్పుడు,
1: నీరు పేదగాదనిప్పుడు,
0: తరికిట జం తరిత.
2: తర్వాతేం జరిగిందక్క?
3: ఇంకేం జరుగుతుంది, నాలుగు రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్ల నెత్తిపై నీళ్లు పోసి పెళ్లి చేశారు.
0: ఓ భారతీయుడా, ఓ బాలబానుడా, వినవయ్య వీణుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ముందు, ఎన్నో జన్మల పుణ్య ఫలం విధి మానవ జన్మంబు.
1: అది మానవ జన్మంబు.
0: అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టంబు.
1: అవును, పుట్టుట శ్రేష్టంబు.
0: సహనము స్నేహము ప్రేమాభావము ఆమె గొప్పతనము.
1: అది ఆమె గొప్పతనము.
0: ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి,
1: బహు చక్కగా పెంచాలి.
0: అప్పుడే ఇల్లూరు దేశం అభ్యున్నతి పొందు.
1: అను అభ్యున్నతి పొందు.
0: అట్టి బాలికల నుంచి పెట్టుట అన్యాయం బగును.
1: అంతే అన్యాయం బగును.
0: ఓ భారతీయుడా, బాలబానుడా, వినవయ్య వీణుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ముందు, ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది మానవ జన్మంబు.
1: అది మానవ జన్మంబు.
2: ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళ నడిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కాని అటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పక్క.
0: రుద్రమదేవి చూడరా, శత్రువులను చెండాడరా, సరోజని నాయుండురా, స్వరాజ్య సమరం చేసరా, సంగం లక్ష్మీబాయిరా, బాలలను బాగుపరచరా, దుర్గాబాయి దేశము, మహిళల మార్గము దిద్దరా, కల్పన చావ్లా చూడరా, అంతరిక్షమునకు ఎగరరా, అన్ని రంగములలోన మహిళలు ఆదర్శంగా నిలిచారు, బలానంటి బలితమ్ముడా సై, మేలు బలనోయ్ తందానా, తకతా తకిట తక తరికిట తరికిట తా. అక్షరమాల నేర్చరా, తెలుగు చక్కగా చదివేరా, ఎక్కాలన్నీ నేర్చరా, లెక్కలు చక్కగా చేసరా, పరిసరాల విజ్ఞానము పక్కాగా గ్రహించరా, ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు, అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచతుదకు, తాతకిట తక తరికిట తరికిట తా. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి,
1: చూడరాదు బాయి,
0: అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి,
1: కల్పించాలోయి,
0: చదువులనైనా పదవులనైనా సమానమేనోయ్,
1: వాళ్ళు సమానమేనోయ్,
0: వాళ్ళలోని ప్రతిభను గుర్తించి గౌరవించోయ్,
1: తప్పక గౌరవించవోయ్.
0: తరికిట జం తరిత.

0: ఆదర్శ మహిళలకు మంగళం జయ మంగళం,
1: మంగళం ఆదర్శ మహిళలకు మంగళం జయ మంగళం.
0: తరికిట జం తరిత
2: బడిలో ఆటలు పాటలు అన్ని ఉంటాయి అని చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు ధనుజయ్, తరుణ్ అండ్ మహేష్.
3: బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతుతూ అక్షరాలు నేర్చుకున్నాం రారా చిన్న, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతుతూ అక్షరాలు నేర్చుకున్నాం రారా చిన్న. ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మే కదా, ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మే కదా. పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చే తల్లి మమ్మ కన్న అమ్మ తల్లిరా, పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చే తల్లి మమ్మ కన్న అమ్మ తల్లిరా. బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా. రెండో అక్షరమే చిన్న అంటే అవ్వే కదా,
4: అక్షరమే చిన్న అంటే అవ్వే కదా.
3: పాలనిచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి గోమాత దైవమురా, పాలనిచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి గోమాత దైవమురా. బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా. మూడో అక్షరమే చిన్న అంటే ఇగే కదా, మూడో అక్షరమే చిన్న అంటే ఇలే కదా. ఇంటిలోన కోరు ఇంటి బయట పోరు ఇంటింట కథ వినరా, ఇంటిలోన పోరు ఇంటి బయట పోరు వింటింట కథ వినరా. బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా. నాలుగో అక్షరమే చిన్న అంటే ఇగే కదా, నాలుగో అక్షరమే చిన్న అంటే ఇగే కదా. ఇక వాలిన పళ్ళు ఇక వాళ్ళని తిల్లు తింటేనే రోగాలేరా, ఇక వాలిన పళ్ళు ఇక వాళ్ళని తిల్లు తింటేనే రోగాలురా. బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా. ఐదో అక్షరమే చిన్న ఊ అంటే ఉడితే కదా, ఐదో అక్షరమే చిన్న ఊ అంటే ఉడితే కదా. చెట్టు మీద ఊడ్తా చెంగు చెంగు అంటూ దూకి ఆటలు ఆడేనురా, చెట్టు మీద ఊడ్తా చెంగు చెంగు దూకి ఆటలు ఆడేనురా. బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా. ఆరో అక్షరమే చిన్న ఊ అంటే ఉయ్యాలేరా, ఆరో అక్షరమే చిన్న ఊ అంటే ఉయ్యాలేరా. ఊగి తూగి పాప ఉయ్యాలో పాప నిద్ర పోయేనురా, ఊగి తూగి పాప ఉయ్యాలో పాప నిద్ర పోయేనురా. బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతుతూ అక్షరాలు నేర్చుకున్నాం రారా చిన్న, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతుతూ అక్షరాలు నేర్చుకున్నాం రారా చిన్న. బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా.
2: అనేటువంటి రైమ్ ని పాడడానికి మన ముందుకు వస్తున్నాడు ఒక బుడతడు మహేష్.
5: One food off, other food off. That is a late, London.
2: ప్రపంచ దేశాలన్నింటిలోకి మన భారతదేశం ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందిన దేశంగా, ముందుకు పరిణమిస్తున్న దేశంగా చెప్పబోతూ మన ముందుకు వస్తున్నారు అఖిల వాణి.
6: జగమే సబ్సే న్యారా దేశ్ అపనా ప్యారా భారత దేశ్ హిందీ.

0: బంగ్లాదేశ్.
1: మన భారతదేశం చాలా విశిష్టమైనది. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశంగా మన దేశం ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. అటువంటి మన దేశంలో కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సోదరభావంతో జీవిస్తున్నారు. అటువంటి మన భారతదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తూ మన చిన్నారులు పాడినటువంటి ఈ పాట యువతులకి పిల్లలందరికీ కూడా ఆదర్శప్రాయంగా మారాలని ఆశిద్దాం. మన తెలుగు తల్లి గొప్పతనాన్ని వివరించడానికి వస్తున్నారు కౌసల్య, మహిష.

పెరుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగరారతులు, అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాలు నారాలు, ఇకయ్య కణములో తియందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ బుధ శక్తి, మదమ్మ ప్రతిభక్తి, ఈ మరుసు తీయుక్తి కృష్ణరాయల కీర్తి, మా చెవులు రింగ్.

ఇక జీవనయానం చేయుదమా. గాంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గాంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే,

తేనెలలోని హారతులు, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, వారందరినీ తలచుకొని మన

0: పుచ్చుకొని ఇక జీవనయానం చేయుదమా.
1: మన తెల్లైనా సరే మనల్ని కేవలం నవమాసాలే మోస్తుంది, కానీ దేశమాత భూమాత మన ఆఖరి క్షణం వరకు కూడా మనల్ని మోస్తూనే ఉంటారు. అటువంటి దేశమాత యొక్క గొప్పతనాన్ని కీర్తించడం, ఆ మాతకి వీలైనంత వరకు మనం సేవ చేసుకోవడం ఒక పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళ ధర్మం. ఈనాటి బాల విహార్ కార్యక్రమంలో విజయవాడ కృష్ణలంక శ్రీ భారతి హై స్కూల్ చెందినటువంటి విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు కదా. వాళ్ల ముద్దులొలికే మాటలతో తేనెలొలికే పాటలతో మనందరినీ అలరించాలని ఆశిస్తూ వాళ్ళకి జయజయాలు పలుకుదాం.

మీరింతవరకు బాలవిహార్ శీర్షికన కృష్ణలంక శ్రీ భారతీ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థినుల చే కదంబ కార్యక్రమం విన్నారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు. వంగ పంట సాగును గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వంగ 19,620 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేపడుతూ 510,120 టన్నుల దిగుబడి వస్తోంది. వంగని మనం సంవత్సరం పొడవుతో కూడా నాటుకోవచ్చు. బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుండి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. చౌడు నేలలు వంగ సాగుకి పనికిరావు. ఎకరాకి సూటి రకాలైతే గనక 260 గ్రాములు, అలాగే సంకరజాతి రకాలైతే గనక 120 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. ప్రాంతీయ మార్కెట్లో వినియోగదారుల అభిరుచిని బట్టి రకాలని ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలు అనుకూలమైన రకాలు. సంకరజాతి రకాల విషయానికి వచ్చినట్లయితే ఊదా రంగులో గుండ్రటి రకాల్ని మనం చూసుకుంటే అర్కా నవనీత్, పూసా హైబ్రిడ్ 6, మహీకో హైబ్రిడ్ 2 నెంబర్ 54, ఉత్కర్ష, మోహిని, అగోరా, మంజు, సంజు ఈ రకాలు ఊదా రంగు ఉన్నటువంటి గుండ్రటి రకాలు. ఊదా రంగులోనే గుత్తి రకాల విషయానికి వచ్చిన

వచ్చినట్లయితే అర్కా ఆనంద్ మహికో హైబ్రిడ్ నెంబర్ 9, గ్రీన్ లాంగ్ హరిత హర్షిత బీహెచ్ 0028, బీహెచ్ 13-11, బీహెచ్ 14-44 ఈ రకాలు పచ్చటి పొడవు రకాలు. ఇక పచ్చటి గుండ్రటి రకాల విషయానికి వస్తే మహికో హైబ్రిడ్ నెంబర్ 56, గ్రీన్ మోతి రకాలు. ఊదా రంగులోనే చారల రకాల విషయానికి వచ్చినట్లయితే కల్పతరు మహికో హైబ్రిడ్ నెంబర్ 11-16, విజయ్ ఈ రకాలు ఊదా రంగు చారల రకాలన్నమాట. ఇక తెల్లటి గుండ్రటి రకాలని మనం చూసినట్లయితే దొమ్మేరు వంగ పరుల్ ఈ రకాలు తెలుపు గుండ్రటి రకాలు. ఇక వంగలో ముఖ్యమైనటువంటి రకాల్లో వాటి గుణగణాలని గనక మనం చూసినట్లయితే భాగ్యమతి రకం 150 నుంచి 165 రోజుల కాల పరిమితి కలిగిన రకము. నీటి ఎద్దడిని, కాయతొలిచే పురుగుని, అలాగే వెర్రితల వైరస్ తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఇది కోస్తా ఆంధ్ర ప్రాంతానికి సాగుకు అనుకూలమైన రకము. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 12 నుంచి 14 టన్నుల వరకు వస్తుంది. ఇక శ్యామల రకం 130 నుంచి 150 రోజుల కాలపరిమితి కలిగిన రకం. ఈ రకం మసాలా వంటలు చేయడానికి చాలా ప్రాముఖ్యత పొందిన రకం. దిగుబడి విషయానికి వస్తే 6.5 నుంచి 8 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడిగా వస్తుంది. గులాబీ రకంలో 140 నుంచి 160 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. కాయలు మధ్యస్థ పొడవుగా ఉండి 3 నుండి 4 కాయలు గుత్తులుగా కాసి ఆకర్షణీయంగా లేత గులాబీ రంగులో నిగనిగలాడుతూ ఉంటాయి. ఇవి కూడా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి సాగుకు అనుకూలమైన రకం. దిగుబడి ఎకరానికి 13 నుంచి 14 క్వింటాల వరకు వస్తుంది. పూసా పర్పుల్ క్లస్టర్ రకం 135 నుంచి 140 రోజుల్లోనే పంట కోతకొచ్చే రకం. ఇది కాయలు ఊదా రంగులో ఉండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అలాగే ఎండు తెగుల్ని బాగా తట్టుకునే రకం. 12 నుంచి 16 క్వింటాల వరకు ఎకరాకి దిగుబడిగా వస్తుంది. పూసా పర్పుల్ లాంగ్ రకం 134 నుంచి 140 రోజుల్లోనే కోతకొచ్చే రకం. కాయలు పొడవుగా అంటే 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవుగా ఉండి ఊదా రంగులో నవనవలాడుతూ ఉంటాయి. దిగుబడి కూడా ఎకరానికి 12 నుంచి 16 క్వింటాల వరకు వస్తుంది. పూసా క్రాంతి రకం 135 నుంచి 150 రోజుల కాలపరిమితి కలిగిన రకం. కాయలు కొంచెం లావుగా మధ్యస్థ పొడవుతో ఉండి ఊదా రంగులో ఆకర్షణీయమైన ఆకుపచ్చ తొడిమని కలిగి ఉంటాయి. దిగుబడి కూడా ఎకరానికి 14 నుంచి 16 క్వింటాల వరకు ఉంటుంది. ఇక వంగ సాగుకి నేల తయారీని కనుక మనం చూస్తే నేలని 4 నుంచి 5 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. వర్షాకాల పంటలకైతే కనుక బోదలు కాలువలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. వంగ సాగులో నారుమడిని చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. 6 అంగుళాల ఎత్తు, 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు గల నారుమళ్ళను తయారు చేసుకోవాలి. 1 ఎకరానికి 10 నుంచి 12 నారుమళ్ళు అయితే సరిపోతుంది. 260 గ్రాముల విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వరుసల్లో విత్తుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాల్ని 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానపెట్టి నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల చప్పున థైరం లేదా మ్యాంగోజెబ్ అనే మందుతో విత్తన శుద్ధిని చేసుకోవాలి. కిలో విత్తనానికి 4 గ్రాముల చప్పున ట్రైకోడెర్మా విరిడి కల్చర్ని కూడా పట్టించి విత్తుకోవాలి. విత్తిన తర్వాత మాగుడు తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని లీటర్ నీటికి 3 గ్రాముల చప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు బాగా పిచికారీ చేసుకోవాలి. నారును పీకడానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికల్ని 100 చదరపు మీటర్ల నారుమడిలో వేసుకోవాలి. ఇక ప్రధాన పొలంలో నాటే విషయానికి వచ్చినట్లయితే పొడవుగా నిటారుగా పెరిగే రకాలను అంటే పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండ్, భాగ్యమతి, శ్యామల ఈ రకాలకైతే గనక వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఎడం పెట్టుకోవాలి. గుబురుగా పెరిగే రకాలు అంటే పూసా క్రాంతి, అర్కా, కుసుమాకర్, గులాబీ ఈ రకాలైతే గనక వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 50 సెంటీమీటర్లు ఈ విధంగా దూరం పెట్టి నాటుకోవాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలోనే వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులుండే ప్రాంతాల్లో ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరన్ గుళికల్ని నాటే ముందే వేసుకోవాలి. వంగలో ఎరువుల మోతాదును గనక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేసి కలయిదున్నాలి. 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్,

0: దుక్కులో వేసుకోవాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30వ రోజు, 60వ రోజు అలాగే 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికంగా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వంగలో కలుపు నివారణ అంతర కృషి కనుక మనం చూసినట్లయితే నాటిన 24 నుంచి 48 గంటల్లో అలాక్లోర్ 1 లీటరు తేలిక నెలల్లో అయితే, అలాగే 1.5 లీటర్లు బరువు నెలలకి పిచికారీ చేసుకోవాలి. నాటిన 25 నుండి 30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేయాలి. పైపాటుగా ఎరువులు వేసే ప్రతిసారి గొప్పు తవ్వి బోదలు సరి చేస్తే పంట బాగా పెరుగుతుంది. వంగని నాటే ముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7 నుండి 10 రోజులకు ఒకసారి, వేసవిలో అయితే గనక 4 నుండి 5 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరునివ్వాలి. సాధ్యమైనంత వరకు వేసవిలో నీటి తడులు కాయలు కోయడానికి 1-2 రోజుల ముందే పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే వంకాయలు చేదుగా ఉంటాయి. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మురుగునీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలి. ఇక వంగలో సమగ్ర సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే పురుగు ఆశించిన కాయల్ని కొమ్మల్ని తుంచి నాశనం చేయాలి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటల్ని వేసుకోవాలి. లింగాకర్షక బుట్టలు 1 ఎకరానికి 4 చొప్పున పెట్టుకోవాలి. తలనెత్త ఆశించిన కొమ్మల్ని పురుగు ఆశించిన ప్రాంతం నుండి 1 అంగుళం కిందకి తుంచి నాశనం చేయాలి. అల్లిక రెక్కల పురుగుల్ని 1కి 2 చొప్పున పంట పెరిగే దశలోనే విడుదల చేయాలి. ట్రైకోగ్రామ బదనికల్ని 1ఎకరానికి 20,000 చొప్పున విడుదల చేయాలి. బీటీ మందుల్ని 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పూత దశలో పిచికారీ చేసుకోవాలి. 1 ఎకరానికి 200 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలో వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో 1ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడి వేసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ని 1ఎకరానికి 2 నుంచి 3 కిలోల చొప్పున దుక్కిలో వాడాలి. అయితే 1 కిలో ట్రైకోడెర్మా విరిడి కల్చర్ని 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10 నుండి 15 రోజులు నీడలో ఉంచి అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటే ఈ శిలీంద్రం దానిలో బాగా వృద్ధి చెందుతుంది. దీని వాడకం వల్ల భూమి నుండి ఆశించే ఎండు తెగులు అలాగే కుళ్ళు తెగుళ్లను నివారించవచ్చు. రసం పీల్చే పురుగులు ఆశించకుండా 1ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరన్ గుళికల్ని వేసుకోవాలి. 2 మిల్లీలీటర్ల డైమిథయేట్ లేదా 0.5 మిల్లీలీటర్ల సైపర్మెథ్రిన్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా థయోడీ కార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి వంగలో కాయతొలిచే పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంట పూత కాత దశల్లో 2,4-D 10 మిల్లీగ్రాములు లీటర్ నీటికి లేదా నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లం 1 మిల్లీలీటరు 4 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే 15 నుండి 20% దిగుబడి ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెలకులన్నీ కనుక పాటించి వంగని సాగు చేసినట్లయితే మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు ఇప్పుడు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

0: కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో ఖరీఫ్ వరి సాగుకు నేల తయారీ, అనుకూల రకాలు, ఈ అంశంపై డాక్టర్ ఎన్ నాగేంద్రబాబు గారి ప్రసంగం, జానపద గీతం, నేలలో సేంద్రీయ కర్బనం యాజమాన్యం విశేషాలు వింటారు. 7:48 వికసిత భారత్. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి పి కృష్ణవేణి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు. 11:47 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. కార్యక్రమాల వివరాలు విన్నారు. ప్రసార విశేషాలు సమాప్తం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
2: శ్రీమద్భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
2: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े, तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
1: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్ట్రపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీల్ అమిత్ షాని ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
3: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
1: జమ్మూ కశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026ను నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి ఎప్రిళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపై ఉన్న శ్రద్ధ ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ రెండవ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలు అందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో ఖరీఫ్ వరి సాగుకు నేల తయారీ, అనుకూల రకాలు ఈ అంశం గురించి ఏలూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నాగేంద్రబాబు గారి ప్రసంగం వింటారు.
1: అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో వరి యొక్క గణాంకాలు చూసుకున్నట్లయితే దాదాపు 25 లక్షల హెక్టార్లో సాగు చేయబడుతుంది. అదేవిధంగా 131 లక్షల టన్నులను దిగుబడి నమోదు చేయబడింది. ఉత్పాదకత గురించి చూసుకున్నట్లయితే 5130 కేజీలు హెక్టార్కి నమోదు చేయబడింది. అందులో మనం సార్వాలో చూసుకున్నట్లయితే ఈ ఉత్పాదకత అనేది దాదాపు 5200 కేజీలుగా నమోదు కాబడింది హెక్టార్కు. అదేవిధంగా మనకి దాల్వాలో చూసుకున్నట్లయితే సుమారు 7000 కేజీలు హెక్టార్కి ఈ ఉత్పాదకత అనేది నమోదు కాబడింది. కాబట్టి మనకి రాబోయే రోజులలో తక్కువ విస్తీర్ణంతో, ఎందుకంటే మనకి ఈ వ్యవసాయ భూములు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి, కాబట్టి మనం రాబోయే కాలాలలో తక్కువ విస్తీర్ణంతో, తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ లక్ష్య సాధనకు వరి సాగులో నాణ్యమైన విత్తన ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. కాబట్టి ఈ నాణ్యమైన విత్తనం ఎంపిక మరియు యాజమాన్య మెలకువలు పాటించినట్లయితే సగటు రైతు ఖర్చు తగ్గించడమే కాకుండా మంచి దిగుబడులను సాధించవచ్చు, అదేవిధంగా నికర ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ఎక్కువ దిగుబడులను సాధించడానికి గాను ముందుగా మన పంట వేసుకోవడానికి నేల ఏదైతే ఉంటుందో అది సారవంతంగా ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. పరీక్షించిన తదుపరి అందులో ఎటువంటి న్యూట్రియంట్స్ తక్కువగా ఉన్నాయో చూసుకొని వాటి తగ్గట్టుగా మనం నేలను సారవంతంగా ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. ముందుగా నేలను ఆరోగ్యవంతంగా చేయడానికి, సారవంతంగా చేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నట్లయితే గనక దాంట్లో ఉన్న పోషకాలు ఏవైతే ఉంటాయో అవి మనం కలియదున్నప్పుడు భూమికి చేకూర్చి దాంట్లో సూక్ష్మజీవులకి ఈ పోషకాలని అంది భూమి అనేది సారవంతంగా తయారవుతుంది. మనకి పచ్చిరొట్ట ఎరువుల యొక్క విత్తనాలు లభ్యత లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఫామ్యార్డ్ మెన్యూర్, పశువుల ఎరువు అంటాము, లేదంటే వానపాముల ఎరువు ఉంటుంది, కోడిపెంట ఉంటుంది, ఇలాంటి పోషకాలు అందించే ఈ ఎరువులు ఏవైతే ఉంటాయో అవి మనం భూమి లోపల వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల భూమి కూడా సారవంతంగా ఉండి మనం వేసుకున్న పంటలకి మంచి పోషకాలు అంది ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు తార్వా సాగుకు నేలలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని అంశం మీద చూద్దాం. వరి అనేది చాలా రకాలుగా పండిస్తూ ఉంటారు. కొంతమంది నాట్లు వేసే పద్ధతి ద్వారా చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే నేరుగా వెదజల్లుతుంటారు, అలాగే కొన్ని ప్రాంతాలలో నాగలతో దున్ని ఒక్కొక్క విత్తనం వేసుకుంటూ వెళ్తారు, మరికొన్ని ప్రాంతాలలో మిషన్ ప్లాంటింగ్ అంటాం, యంత్రాలతో నాట్లు వేయడం, ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. అయితే మన దగ్గర చూసుకున్నట్లయితే ఈ అన్ని రకాల్లో కంటే నాట్లు వేసే పద్ధతి ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు రైతులు. కాబట్టి ఈ నాట్లు వేసే పద్ధతిలో నారుమడి ఉంటుంది, అలాగే ప్రధాన పొలం అనేది ఉంటుంది. దీంట్లో ముందుగా నారుమడిని ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. మనకి 1 ఎకరం పొలం నాటడానికి 5 సెంట్లు నారుమడి అవసరం అవుతుంది, అంటే 5 సెంట్ల నేల అవసరం ఉంటుంది. ఈ 5 సెంట్లు నేల తీసుకున్న తర్వాత ముందుగా దుక్కి చేసుకోవాలి, అంటే మనకు అప్పటిదాకా ఎండిపోయి మెరగ్గా ఉండే భూమంతా కూడా తగినంత నీటిని వదిలి దాన్ని ముందు దుక్కి చేసుకోవాలి. దుక్కి చేసిన తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఈ నారుమడి తయారు చేసుకునేటప్పుడు మన ప్రధాన పొలంలో ఉండేలాగన్నా చేసుకోవచ్చు, లేదంటే మన ప్రధాన పొలంకి దగ్గరగా ఉండేలా కూడా చూసుకోవాలి ఈ నారుమడి తయారీ అనేది. ముందుగా ఈ 5 సెంట్ల నారుమడికి నీరు పట్టి నాగలితో దున్నుకోవాలి. తర్వాత ఈ నారుమడిని 10 నుంచి 20 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసి చదును చేసుకోవాలి. మనకి దమ్ము చెక్క కానీ అడ్డగానే ఉంటుంది 3 దఫాలుగా, అంటే ఎందుకంటే మనకి భూమిని ఎంత మెత్తగా చేసుకున్నట్లయితే అంత నీరు మనకి పొలంలో నిలబడి ఉంటుంది. ఎందుకంటే ఈ వరి పొలం అనేది నీటి ఎక్కువ నీరుతో పండే పంట కాబట్టి నీరు అనేది నిలబడి ఉండాలి. మనం ఈ దమ్ము ఎంత బాగా చేసుకున్నట్లయితే అంత బాగా నీరు అనేది ఈ పొలంలో నిలబడుతుంది. కాబట్టి మన సిఫార్సు మేరకు కనీసం 3 దఫాలుగా, అది కూడా 10 నుంచి 12 రోజులు వ్యవధి, అంటే 10 రోజులకి ఫస్ట్ దమ్ము చేసిన తర్వాత 1 వారం 2 వారాలు కానీ గ్యాప్ ఇచ్చిన తర్వాత 2వ దమ్ము, అలాగే తర్వాత మళ్ళీ 3వ దమ్ము, ఈ విధంగా 3 దఫాలుగా మురగదమ్ము అనేది చేసుకొని చదును చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా పాత నీరు కొత్త నీరు పంపించడానికి అలాగే పాత నీరు తీయడానికి వీలుగా ఉండే విధంగా కాలువలు అనేవి కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం నారుమడి అనేది తయారు చేసుకోవాలి. తదుపరి అంశం, ప్రధాన పొలంని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసుకుందాం. దీంట్లో ముందుగా ట్రాక్టర్తో జోడించిన కల్టివేటర్ ఉంటుంది, లేదంటే కొంతమంది ఎద్దుల సహాయంతో మనకి మోల్డ్ బోర్డ్ ప్లవ్ ఉంటుంది, నాగలి. ఈ నాగలితో కానీ దుక్కి చేస్తారు. సో మనకి మెషినరీ అవైలబుల్ ఉన్న చోట ట్రాక్టర్ ఉన్న రైతులందరూ కూడా ఈ కల్టివేటర్

పేటర్తో దుక్కి చేస్తారు. అది అందుబాటులో లేనప్పుడు చిన్నకారు సన్నకారు రైతులు ఏం చేస్తారంటే ఎద్దుల సహాయంతో నాగలు పెట్టి దున్నుకుంటారు. ఇలాగా దున్నుకున్న తర్వాత నాట్లు వేయడానికి 15 రోజులు ముందుగానే మనం పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించాలి. అది కూడా 2 నుంచి 3 దఫాలుగా మురగదమ్ము చేపట్టాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం 2 నుంచి 3 దఫాలుగా మురగదమ్ము చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందు వేసుకున్న పంటల యొక్క అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో పురుగు కానీ లేకపోతే శిలీంధ్రానికి సంబంధించిన అవశేషాలు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ దమ్ము చేస్తామో పాత పంట యొక్క అవశేషాలు అదేవిధంగా దాంట్లో ఉన్న పురుగు కానీ శిలీంధ్రాలు కానీ ఏమైనా ఉంటే అవి కూడా చనిపోవడానికి అవకాశం ఉంటాయి. నెక్స్ట్ మనం వేయబోయే పంటకి అవి ఆశించకుండా ఆరోగ్యకరమైన పంటను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఈ మురగదమ్ము అనేది చాలా ప్రధానం. కాబట్టి తప్పకుండా మనం ఈ నాట్లు వేసే 15 రోజుల ముందు నుంచే ఈ దమ్ములు ప్రారంభించుకొని 3 దఫాలుగా చేపట్టాలి. తర్వాత పొలమంతా సమానంగా చేసుకోవడానికి దమ్ము చెక్క కానీ అడ్డగాని ఉంటుంది. దీంతో మనం చదును చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినంత కూడా మాఘాని భూముల్లో ఈ విధంగా చేపట్టాలి. అదే రేగడి భూములు ఉంటాయి, దీనికి ఏంటంటే మనం నాట్లు వేసే 2 రోజులు ముందుగానే దమ్ము చేసుకోవాలి. ఎందుకంటే రేగడి భూమిలో నీరు అనేది అంతలా ఉండదు కాబట్టి నాట్లు వేసుకోవడానికి తక్కువ సమయంలో ఉన్నప్పుడే మనం దమ్ము చేసుకొని పూర్తి చేసుకొని ఆ తర్వాత నాట్లు వేసుకోవాలి. తర్వాత ఎరువులు ఏవైతే ఉన్నాయో మనకి యూరియా కానీ లేదంటే భాస్వరం కానీ పొటాష్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మనం ఆఖరి దమ్ము ఏదైతే చేపడతామో దాంట్లో సిఫార్సు చేసిన మొత్తం భాస్వరము అదేవిధంగా మొదటి దఫ యూరియా మనం 3 సార్లు వేయాలని చెప్తాం. దాంట్లో మొదటి భాగం అదేవిధంగా పొటాష్ని 2 విభాగాలుగా చేసి దమ్ములో ఒకసారి తర్వాత పంట పోతుకొచ్చినప్పుడు ఒకసారి వస్తుంది. ఆ విధంగా 2 దఫాలు చేసుకున్న దాన్ని మొదటి దఫ అంటే సిఫార్సు చేసిన మొత్తం భాస్వరము యూరియాలో మొదటి భాగము పొటాష్లో మొదటి భాగం ఈ 3 కూడా ఆఖరి దమ్ములో వేసుకొని మనం కలిగి దున్నుకోవాలి. ఆ తర్వాత మనం నాట్లు వేసుకోవాలి. సో ఈ విధంగా మనం నేలలు అనేది తయారు చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యకరమైన పంట చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అంశం సార్వకాలానికి అనువైన వరి రకాలు, వాటి గుణగణాలు ఏంటనేది చూద్దాం. సో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పండించే రకాలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ముందుగా చూసుకున్నట్లయితే మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద వ్యవసాయ పరిశోధనా స్థానాలు ఉంటాయి, అదేవిధంగా స్థానిక పరిశోధనా స్థానాలు ఉంటాయి, అలాగే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పరిశోధనా స్థానాలు అని ఉంటాయి. ఉదాహరణకు స్వర్ణ ఉంది, దీని నెంబర్ MTU 7029. ఈ స్వర్ణ అనే రకం మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేర్ నుంచి విడుదలైంది. అదేవిధంగా BPT రకం సాంబా మసూరి అంటాం, అది బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుండి రిలీజ్ కాబడింది. అదేవిధంగా నెల్లూరు సోనా అంటాము, అవి నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం ఏదైతే ఉందో అక్కడి నుంచి విడుదలైనవి. అదేవిధంగా మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన స్థానం నుండి చౌడును తట్టుకునే రకాలనే మాత్రమే వస్తుంటాయి. అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు నుంచి కూడా రకాలనేది విడుదలవుతుంటాయి. ఈ అన్ని రకాలు కూడా ఏంటంటే ఆయా ప్రాంతాల వారీగా రూపొందించడం జరుగుతుంది. ఆ విధంగా మనకి సార్వకు ఏవైతే రకాలు ఉన్నాయో వాటి యొక్క గుణగణాలు ఏంటనేది ఇప్పుడు చూసుకుందాం. ముందుగా రారాజుగా మెలిగే రకం స్వర్ణ, ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఎన్ని రకాలు ఉన్నా సరే ముందుగా రైతులంతా కూడా స్వర్ణకే మొగ్గు చూపుతారు. దీనికి ఎక్కువ దిగుబడి వస్తుంది, స్వర్ణ మాదిరి రంగు ఉంటుంది, అలాగే పురుగులను తెగులను తట్టుకునే శక్తి కూడా ఎక్కువ ఉంటుంది ఉన్న అన్ని రకాల్లో. కాకపోతే దీనికి ఉన్న ఒక చెడు స్వభావం ఏంటంటే వర్షాలకు వస్తే గనక చేను పడిపోతుంది. ఈ ఒక్కటి తప్పించి మిగతా గుణగణాలన్నీ కూడా బాగుంటాయి కాబట్టి ఎప్పటికీ స్వర్ణకే మొగ్గు చూపుతూ ఉంటారు. దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలు అయిపోయినా సరే అది విడుదలయ్యి దాని మీదకే రైతు ఆసక్తి చూపిస్తుంటారు. సార్వకాలానికి బాగా అనుకూలం, సార్వాలో వేసుకోవాల్సిన రకాలు సార్వాలోనే వేసుకోవాలి. కొన్ని రకాలు మాత్రం ప్రత్యేకంగా సార్వాకే వేసుకోవాలని చెప్తాం. అది ఒకవేళ దాల్వాలు వేసుకున్నట్లయితే ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు, అలాగే కొత్త కొత్త పురుగులు తెగుళ్ళు కూడా ఆశించి రైతు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది 150 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది, ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. 3 టన్నులు అంటే మనకి ఎకరానికి దగ్గరగా 75 కేజీల బస్తా, 40 బస్తాల వరకు ఒక ఎకరానికి దిగుబడి ఇస్తుంది. అలాగే మనం నిద్రావస్థ చూసుకున్నట్లయితే ఈ రకానికి 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఇది ఎండాకు తెగులను బాగా తట్టుకుంటుంది. అలాగే ఈ రకం అనేది వివిధ రకాల భూముల్లోనూ వాతావరణ పరిస్థితుల్లోనూ 2 పంటలుగా పండించు ప్రాంతాలకు కూడా స్థిరమైన దిగుబడి ఇస్తుంది. ఇది సన్నని గింజగల రకం,
తక్కువ నత్రజనితో అధిక దిగుబడిని ఇస్తుంది. ఎందుకంటే మనకి సిఫార్సు 36 కేజీలు ఎకరానికి వేయాలి నత్రజని, అంటే మనకి దాదాపు 80 కేజీల వరకు యూరియా వేసుకోవాలి. కానీ స్వర్ణకు వచ్చేసరికి 24 కేజీల నత్రజని ఉంటే సరిపోతుంది. కాబట్టి రైతుకి ఈ ఎరువుల మీద వేసుకునే ఖర్చు కూడా తగ్గుతుంది. ఒకవేళ ఎక్కువ నత్రజని వేసుకున్నారనుకోండి, చేను మృదువుగా తయారయ్యి చిన్నపాటి గాలికి కూడా పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రకానికి వచ్చేసరికి చాలా తక్కువ నత్రజని, సిఫార్సు మేరకే నత్రజని వేసుకున్నట్లయితే చేను నిలబడి ఉంటుంది, అధిక దిగుబడిని ఇస్తుంది, మంచి లాభదాయకంగా ఉంటుంది. తర్వాత బాడవా మసూరి PLA 1100, ఇది కూడా సార్వకాలానికి అనుకూలం. 160 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఈ రకం ఏంటంటే ముంపు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ రకాన్ని సిఫార్సు చేయవచ్చు మనం. అదేవిధంగా ఇది మనకి ఎకరానికి 2.5 టన్నులు దిగుబడిని ఇస్తుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్లు నీరు నిలువ ఉండు పల్లపు ప్రాంతాలకు చాలా అనువైన రకం. అలాగే గింజ కూడా సన్నగా మసూరి రకాన్ని పోలు ఉంటాయి. మనకు సాంబా మసూరి చూసుకుంటాం కదా, సాంబా మసూరి చాలా సన్నగా ఉంటుంది, అన్నానికి చాలా బాగుంటుంది. సో ఆ విధంగా మసూరి రకాలని పోలి ఈ గింజలు ఉంటాయి. తర్వాత గింజ సులువుగా రాలే స్వభావం ఉంటుంది. సో ఇది మనకి ఎప్పుడంటే కోత కోసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఒక చెడు స్వభావం అన్నమాట ఈ రకానికి. తర్వాత కోత సమయంలో వర్షం వస్తే గనక గింజ మొలకెత్తుంది, ఎందుకంటే దీనికి నిద్రస్థ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా పచ్చి బియ్యానికి బాగా అనుకూలమైన రకం ఈ బాడవా మసూరి. తర్వాత రకం చూసుకున్నట్లయితే సాంబా మసూరి. మనం ఎక్కువగా మార్కెట్లో సాంబా మసూరి అనే రకాన్ని కొనుక్కుంటూ ఉంటాం, భోజనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సార్వాకి మరియు దాల్వాకి రెండు కాలాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. సార్వా అయితే మనకి 145 నుంచి 150 రోజులు, అదేవిధంగా దాల్వాకి అయితే 135 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఇది ఎకరానికి 2.5 టన్నులు దిగుబడిని ఇస్తుంది, 4 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఈ రకానికి ఉన్న చెడు స్వభావం ఏంటంటే అగ్గి తెగుళ్ళని తట్టుకోలేదు. అదేవిధంగా పురుగులు తెగుళ్ళు ఏమున్నా సరే ఎక్కువ తట్టుకోలేదు, వెంటనే దానికి లొంగిపోతుంది పురుగులు తెగుళ్ళకి. అందుకని ఇది ఎంత మంచి దిగుబడి ఇచ్చినా సరే ఒకటి పురుగుల్ని తెగుళ్ళని తట్టుకోకపోవడం అనేది దీని యొక్క బలహీనత. దాని గురించి కొంచెం రైతులు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత శ్రీకాకుళం సన్నాలు. ఇది సార్వకాలానికి బాగా అనుకూలం, అలాగే సంవత్సరానికి ఒక పంట పండించే దగ్గర, ఎందుకంటే ఇది దాదాపు 165 రోజుల్లో పంటకాలం కలిగి ఉంటుంది, అంటే చాలా ఎక్కువ రోజులు అన్నమాట. ఇంకో రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేదు అన్న చోట మనం ఈ ఆర్జీఎల్ అనే రకం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. అలాగే ఎకరానికి 3 టన్నుల వరకు కూడా మనకి దిగుబడిని ఇస్తుంది. ఉన్న రకాలలో మనకి RGL 2537 శ్రీకాకుళం సన్నాలు అనేది ఉల్లికోడు పురుగుని బాగా తట్టుకుంటుంది. అలాగే మిక్కిలి సన్నబియ్యం శ్రీకాకుళం సన్నాలు 60 రోజుల వరకు కూడా మనం నాటుకోవచ్చు అన్నమాట. అది బాగా ప్లస్ పాయింట్ దీనికి. అదేవిధంగా దీనికి బలమైన కాండం ఉండి ఇది చేను మీద పడిపోకుండా ఉండి మంచి దిగుబడిని ఇచ్చే శ్రీకాకుళం సన్నాలు రకం. తర్వాత నంద్యాల సన్నాలు NDLR 8 అని చెప్తాం. ఇది కూడా మనకి సార్వ మరియు దాల్వాకి రెండు కాలాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. సార్వాకి అయితే 135 రోజులు పంటకాలం, దాల్వాకి 125 రోజులకే పంట చేతికి రావడం జరుగుతుంది. అలాగే ఎకరానికి 3 టన్నుల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. తర్వాత దోమకు కొంతవరకు తట్టుకుంటుంది. ఈ దోమ అనేది దుబ్బుల అడుగు భాగంలో విస్తరిస్తాయి. దీంట్లో తెల్లదోమ అంటాము కింద, అదేవిధంగా బ్రౌన్ చింతపిక్క రంగు ఉండే దోమలు ఉంటాయి, రెండు రకాల దోమలు ఉంటాయి. అటువంటి దోమకి కొంతవరకు ఈ నంద్యాల సన్నాలు అనే రకం తట్టుకుంటుంది. అలాగే నీటి ఎద్దడిని కూడా తట్టుకొని సన్నగింజ రకం, అలాగే గింజ సాంబా మసూరిని దగ్గరగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంద్ర. ఇవి సార్వాలో ముంపు ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో అక్కడ బాగా అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 3 టన్నులు దిగుబడిని ఇస్తుంది, అలాగే 2 నుంచి 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. కాబట్టి మనకి ముంపు ప్రాంతాల్లో వేసుకున్నప్పటికీ ఈ గింజ మొలకెత్తే సమస్య అనేది ఉండదన్నమాట. తర్వాత ఇందాక చెప్పుకున్నట్లు సుడిదామను కూడా తట్టుకునే శక్తి ఇంద్ర రకానికి ఉంటుంది. గింజ చూసుకున్నట్లయితే సన్నగింజ, గింజల్లో 2 రకాలు ఉంటాయి, తెలుపులు ఎరుపులు ఉంటాయి. ఇవి తెలుపు జాతికి చెందినవి. అదేవిధంగా కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు. 10 రోజుల వరకు ముంపును తట్టుకొని కొద్దిపాటు చౌడును కూడా తట్టుకుంటుంది. తర్వాత పుష్యమి. ఇది కూడా సార్వకాలానికి బాగా అనుకూలం, 145 రోజుల పాటు పంట కాలం కలిగి ఉంటుంది. అలాగే పురుగులు తెగుళ్ళు చూసుకున్నట్లయితే అగ్గి తెగులు దోమపోటును తట్టుకుంటుంది, సన్నబియ్యం చేను మీద పడిపోకుండా ఉంటుంది.
అదేవిధంగా ఎంటీయు 1064 దీన్ని అమరా అని పిలుస్తారు. ఇది 150 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 2.5 టన్నుల దిగుబడినిస్తుంది.

0: మూడు వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. దోమపోటును కూడా తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చైన్ కూడా పడిపోదు. ముంపును కూడా 10-21 ఇంద్ర ఏ రకంగా అయితే ముంపును తట్టుకుంటుందో అదే రకంగా 10-24 ముంపును తట్టుకుంటుంది. కానీ అక్కడ ఇంద్ర చూసుకున్నట్లయితే ముంపును చౌడును రెండింటిని తట్టుకుంటుంది. కానీ 10-24 అమరానే రకం ముంపును బాగా తట్టుకుంటుంది. తర్వాత నెల్లూరు మసూరి, ఇది అన్ని కాలాలకు సార్వాకు మరియు దాళ్వాకు అనుకూలంగా ఉంటుంది. పంటకాలం వచ్చేసి 125 రోజులు మనకి పంట చేతికి వస్తుంది. ఎకరానికి 3.2 టన్నులు దిగుబడినిస్తుంది. అలాగే అగ్గి తెగులను పూర్తిగా తట్టుకుంటుంది. ఈ సన్న రకాలకు అగ్గి తెగులు అనేది ప్రధాన తెగులు. సన్న రకాలు ఎప్పుడైతే ఉంటాయో వాటికి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నెల్లూరు మసూరి సన్న రకానికి ఈ అగ్గి తెగులను తట్టుకునే శక్తి బాగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా గింజరాళ్ళు, దీనికి మనకి గొలుసు కట్టు బాగా ఉండి గింజరాళ్ళం అనేది జరగదు. సన్నబియ్యం ముంపును బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా పొట్టి రకం, మనకి ఎప్పుడైతే పంట పొడవుగా ఉంటుందో చిన్నపాటి గాలి కూడా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ నెల్లూరు మసూరి అనేది పొట్టి రకం. ఎప్పుడైతే పొట్టిగా ఉంటుందో దుబ్బులు కూడా బాగా వేసి దృఢంగా ఉండి చేను పడిపోకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ గింజ నాణ్యత కలిగి అగ్గి తెగులను కూడా తట్టుకునే రకం ఈ నెల్లూరు మసూరి. తర్వాత నెల్లూరు సోన, మనకి సార్వకాలానికి అనుకూలంగా ఉండి 140 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. అలాగే ఎకరానికి 3 టన్నుల వరకు దిగుబడిని ఇస్తుంది. అంటే ఎకరానికి 40 బస్తాల వరకు దిగుబడిని ఇస్తుంది. అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది. అతి సన్న బియ్యం సాంబా మసూరి ఉంటుంది, దానికంటే బాగా సన్నగా ఉండి అన్నానికి బాగుండే రకం ఈ నెల్లూరు సోన. ఇది కూడా మనకి స్వర్ణ మాదిరి తక్కువ నత్రజనితో ఎక్కువ దిగుబడినిచ్చే రకం. తర్వాత నంద్యాల సోన, సార్వాకి మరియు దాళవాకి రెండు కాలాలు కూడా అనుకూలంగా ఉంటుంది. సార్వాలో అయితే మనకి 140 రోజులు పడుతుంది పంట రావడానికి, దాళవాలో అయితే మనకి 135 రోజులకే పంట చేతికి వస్తుంది. అలాగే ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. అంటే 33 నుంచి 37 బస్తాల వరకు ఒక ఎకరానికి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. తర్వాత మార్టేరు సాంబా, సార్వకాలానికి అనుకూలంగా ఉంటుంది. 130 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నులు దిగుబడినిస్తుంది. అలాగే 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. దోమపోటును తట్టుకొని పంట చేనుపై పడిపోకుండా బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మారుటేరు మసూరి, సార్వాకి అనుకూలంగా ఉంటుంది. ఒక పంట వేసుకునే చోట సన్నబియ్యం కావాలనుకున్న రైతులు ఇది 155 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. అలాగే ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నులు దిగుబడినిస్తుంది. మారుటేరు సాంబా మాదిరి 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఎండాకు తెగులను దోమపోటును కూడా తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజరాలకి చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నిలవగల గింజల దిగుబడినిచ్చే రకం ఈ మారుటేరు మసూరి. తర్వాత MT 13-18 సార్వాకి అనుకూలంగా ఉండి 155 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎకరానికి 3 టన్నుల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, పొట్టకొల్లు తెగులను కూడా తట్టుకుంటుంది. ఇది కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. తర్వాత తక్కువ నత్రజనితో అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఆ తర్వాత MTU రైస్ 103 చూసుకున్నట్లయితే ఇది కూడా 140 నుంచి 145 రోజులు పంటకాలం కలిగి ఎకరానికి 2.4 నుండి 2.5 టన్నులు దిగుబడిని ఇస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. అదేవిధంగా దోమపోటు, అగ్గి తెగులను తట్టుకుంటుంది. చౌడుని సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకం ఈ MCM రైస్ 103. తర్వాత మనకి MTU 12-32 అనే రకం ముంపు ప్రాంతాలకి చాలా అనువైన రకం. పంటకాలం వచ్చేసి 140 నుంచి 145 రోజుల వరకు ఈ పంటకాలం ఉంటుంది. మనకి 2.6 నుంచి 2.8 టన్నులు దిగుబడిని కూడా ఇస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. అదేవిధంగా దోమపోటుని, బ్యాక్టీరియా ఆకెండు తెగులు కూడా తట్టుకోగలదు. తర్వాత BPT రైస్ 2841 సార్వాక మరియు దాళవాక రెండు కాలాలకు అనుకూలంగా ఉంటుంది. 130 నుంచి 135 రోజులు పంటకాలం కలిగి ఎకరానికి 2.2 నుండి 2.4 టన్నులు దిగుబడిని ఇస్తుంది. 1 వారం నిద్రావస్థ కలిగి ఉంటుంది. దాంతోపాటు దోమపోటు, అగ్గి తెగులు, మెడవిరుపు తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇది నల్ల బియ్యం, మధ్యస్థ సన్న రకం, అధిక ప్రోటీన్లు, ఐరన్, జింక్ అధికంగా, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన రకం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి మధుమేహగ్రస్తులకు అనువైన రకం. తర్వాత NLR రైస్ 3238 సార్వాకి మరియు దారవాకి రెండు కాలాలకు అనువుగా ఉండి 120 నుంచి 120 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 2.8 టన్నులు దిగుబడినిస్తుంది. అగ్గి తెగులు, మెడవిరుపు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. మధ్యస్థ సన్న రకం, అన్నానికి బాగుంటుంది. బియ్యం నాణ్యత కలిగి మిల్లులో ఎక్కువ బియ్యం దిగుబడినిస్తుంది. పాలిష్ బియ్యంలో అధిక జింక్ శాతం కలిగిన రకం ఈ నెల్లూరు రకం NLR రైస్ 3238 38. సో ఈ విధంగా రైతు సోదరులు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని మేలైన యాజమాన్య మెలకువలు పాటించినట్లయితే మనకి అధిక దిగుబడిని సాధించవచ్చు, అధిక ఆదాయాన్ని పొందవచ్చు, అదేవిధంగా నికర ఆదాయాన్ని కూడా రైతు సోదరులు పెంచుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈరోజు చెప్పిన అంశాన్ని తెలుసుకొని వీటిని పాటించి అధిక దిగుబడిని సాధిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.
1: మీరింతవరకు ఖరీఫ్ వరి సాగుకు నేల తయారీ, అనుకూల రకాలు ఈ అంశం గురించి ఏలూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నాగేంద్రబాబు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: సేంద్రియ కర్బనం నేలల్లో పెంచడానికి యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. ముందుగా నేలల తయారీ ఏ విధంగా చేసుకోవాలి అంటే, నేలను ఎక్కువసార్లు దున్నటం వలన సేంద్రియ కర్బనం తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నేలను దున్నకుండా లేక తక్కువసార్లు దున్ని నేల కోతకు గురికాకుండా నేల నీరు సంరక్షించినచో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఉదాహరణకు వరి పంట తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయటం లేదా మినిమం అలాగే పెసరు పంటలను వెదజల్లుకోవడం లాంటి పనులను చేసుకోవాలి. పంట అవశేషాల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంటే, వరి కోతల తర్వాత పంట వ్యర్థాలను నేలలో రోటోవేటర్ ద్వారా కలియదున్నుకోవాలి. అలాగే వరిని యంత్రాలతో కోసి తరువాత వరిగడ్డిని ట్రాష్ రెడ్డర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలిపినట్లయితే అవి త్వరగా విచ్ఛిన్నం కావటానికి వీలుగా ఉంటుంది. ఈ పద్ధతిని పత్తి పంటలో కూడా ఉపయోగించుకోవచ్చు. పంట అవశేషాలను వివిధ రకాల జీవుల సమ్మేళనంతో అంటే వేస్ట్ డీకంపోస్టింగ్ పద్ధతిలో వాడుకోవటం ద్వారా నేల భౌతిక అలాగే రసాయన లక్షణాలు మెరుగుపడే అవకాశం ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా భూసారం, నీరు నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. దీనికోసం రైతులు 200 లీటర్ల నీటిలో 30 గ్రాముల కల్చర్ను అలాగే 2 కిలోల బెల్లంను కలిపి 5 రోజుల వరకు ప్రతిరోజు 2 సార్లు కలియ తిప్పాలి. ఈ ద్రావణం 5 రోజుల్లో తయారవుతుంది. దీనిని 1:3 పద్ధతిలో మిశ్రమాన్ని తయారు చేసుకుని పిచికారీ చేసుకోవాలి. ఈ మిశ్రమం పంట అవశేషాలను త్వరగా కుళ్లింపచేసి సేంద్రియ కర్బనం పెరగటానికి దోహదపడుతుంది. అలాగే వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటల నుండి వెలువడిన అవశేషాలను వ్యవసాయ ఉద్యాన పంటల్లో మల్చింగ్గా వాడి ఆ నేలలో సేంద్రియ కర్బనం పెంచుకోవచ్చు. అంతేకాకుండా దీనివలన కలుపు నివారణకు, నీటి సంరక్షణకు, భూసార పరిరక్షణకు ఉపయోగపడుతుంది.
0: మీరింతవరకు నేలలో సేంద్రియ కర్బనం యాజమాన్యం ఈ అంశం గురించి విన్నారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ప్రకటించిన అంశం వెంటనే.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలు ఉంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణి గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
3: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్థ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్, సఖీ అనేటువంటి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్థ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
2: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకం ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
3: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
3: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
2: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
3: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెనెట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘిత రెండు తరహా అంటే ప్రైవేట్ గాని గవర్నమెంట్ గాని ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
2: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
3: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు RCTI ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ NGOs నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
2: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లా జిల్లాలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందంటారు.
3: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక ఎన్జిఓ సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
2: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం. అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటివి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది?
3: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి, మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆడపిల్లలను పుట్టనిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేసాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేసామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్లో చేసాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్ బయటకు తీసుకురావడం జరిగింది. కొన్ని యాక్టివిటీస్ తోటి ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
2: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది?
3: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్కి వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళకు కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డీవీ యాక్ట్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి. అండ్ బీబీబీపీలో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదర్ హోమ్స్ గా

0: రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కొని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మెయిన్ చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్. బేటీ బచావో బేటీ పడావో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తర్వాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్ చేస్తా ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల అనే బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకొని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేము ఏం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం కానీ, వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఇంటర్సెక్టోరల్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 GPA వచ్చినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము DPO పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది. మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద కానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: ఇప్పుడు మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు మీరు, మన జిల్లా వారికి కావచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హరాస్మెంట్ ఉమెనేట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్సే తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది, మీ కంపెనీలో కానీ మీ ఆఫీస్ లో కానీ ఇవి ఏర్పాటు చేయాలి. చేసుకోవాలి ఖచ్చితంగా.

0: ఇంకొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి. మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళా సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నానురా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా.
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి పి కృష్ణవేణి గారి స్వీయ కవితలు వింటారు.
3: శీర్షిక కొన్ని సమయాలు. నిన్న మొన్నటి అనుభూతులు ఎండిన ఆకుల్లా జల్లున రాలుతుంటే ఏరుకోలేని నిస్సహాయతలో ఓ పద్యం రాసుకుంటాను. పెనం మీద వేగుతున్న గుండె కోసం అప్పుడప్పుడు కొన్ని పేలాల్లాంటి పదాలు రాసుకుంటాను. వెలివేతలో వెక్కుతూ ఆకాశంలో వేలాడే దిగులు గూటిలోని ఎదురుచూపుల దృశ్యాల ఆవేదన రాసుకుంటాను. మనసును వెలివేసిన బానిసలా నిషిద్ధ వేదనొకటి దిగంతగానం చేస్తుంటే మిణుగురు పూల దారి కోసం అక్షరాలను పేర్చుకుంటాను. ముసురుకున్న గుబురులో ముగిసిపోని నిరీక్షణలో మజిలీని మర్చిపోయిన ప్రయాణంలో రేవుకు చేరిన రవ్వంత నవ్వును చూసి ఆప్తవాక్యమొకటి రాసుకుంటాను. కవితా శీర్షిక కొన్ని పలుకులు. శబ్దాలు లేని రోజులకు శాసనాలు రాయకు. కుప్పలుగా పేరుకుపోయిన నిశ్శబ్దాన్ని కూల్చేస్తూ గుండెకు గొంతునిచ్చి చూడు. జలపాతమై దూకిన ఆవేశం చినుకులా ఎలా చిట్లిపోతుందో. మంచు తెరలు కమ్మేసిన పంట చేనుపై నీరెండలా పరుచుకో. బిగుసుకున్న మనసులెలా పత్తికాయల్లా పిగిలిపోతాయో. పొక్కిపోయిన ఎదలపై పలుకులై ప్రవహించు. పెదవులపై ఎన్నిన్ని పూదోటలు విచ్చుకుంటాయో. దండెంపై వాలిన పిట్టల కోసం నాలుగు ప్రేమ విత్తులు చల్లు. నీ భుజంపై గూళ్ళు కట్టి ఎన్ని కువకువలు వినిపిస్తాయో. దీర్ఘ మౌనపు వీధుల్లో మాటల దీపాన్ని వెలిగించు. నీడల్లో దాగి ఉన్న హృదయాలన్నీ దేదీప్యమవుతాయి. శీర్షిక మార్గదర్శనం. నన్ను మలిచే ఉలిగా నువ్విక లేవని నేను శిలగా మిగిలిపోలేదు. నువ్వు నాలో నింపిన ఆత్మస్థైర్యంతో నన్ను నేనే తొలుచుకుని మలుచుకుంటున్నాను. కంచెలా నువ్వు నన్నాళ్ళు ఊడల దిగిన మర్రి కూడా ఒదిగి ఉన్నట్టే ఉండేది. నేడు గరిక కూడా గదుముతున్నట్లుంది. చినుకు రాల్చని ఋతువుల కోసం ఎదురు చూడడం లేదు. ఉప్పు నీళ్లను వృధా చేయక కలల సాగుకై కనురెప్పలకు ఆనకట్టలు కట్టేశాను. నువ్విక రావని రాలేవని తెలుసు. అందుకే ప్రియంగా అనిపించే నిన్నటికన్నా శత్రువుగా కనిపించే వాస్తవంతోనే చెలిమి చేస్తున్నాను. కోల్పోవడంలో కష్టం నువ్వు తెలియనివ్వలేదు. ఇప్పుడేమో కోలుకోవడంలో కష్టం తెలుస్తున్నది. అరికాలు కందకుండా అరచేతుల్లో పెంచుకున్న నీ గారాల పట్టి అదృశ్య దుష్టశక్తులతో సాయుధ స్వైర విహారం చేస్తున్నది. నా మనో అమ్ముల పొదిలో నువ్వు పోగు చేసి పెట్టిన ఆయుధాలన్నీ అక్కరకొస్తున్నాయిలే. అదుపు తప్పని ఆవేశాన్ని శక్తిగా మార్చుకుని పరిమితితో పరిణితితో అదనపు ఆకర్షణగా మలుచుకొని కృష్ణ బిలాలను ఛేదించుకుని ద్యుతి పదాలను నిర్మించుకుని జీవన గమ్యాన్ని ఎంచుకుని అడుగులు వేస్తున్నాను. ఒకప్పుడు నా ప్రతి ప్రశ్నకు నువ్వే సమాధానం నాన్న. ఇప్పుడు కూడా నువ్వే మరి. నా ప్రతి గెలుపులో మలుపులో గుండె నిబ్బరమై ధైర్యవచనమై మార్గదర్శనమై. శీర్షిక ఆత్మీయ సంద్రం. బంధాల నుండి విడిపడాలనుకోవడం వర్షాన్ని మేఘం నుండి వేరుచేయడం అనుకోవడం లాంటిదే. విశ్వం నుండి వెలుతురును దూరం చేయాలనుకోవడం లాంటిదే. మట్టి ఒడిలోంచి విత్తనాన్ని లాక్కోవాలనుకోవడం లాంటిదే. కొన్ని బంధాలు సముద్ర గర్భం లాంటివి. కంటికి కనిపించకపోయినా అంతులేని లోతుల్లో మన స్వరూపాన్ని ప్రతిబింబిస్తాయి. కొన్ని బంధాలు కొండచెరియల్లా అలల శక్తికి తట్టుకుని నిలబడి మనలోని ఆత్మవిశ్వాసానికి ఆధారమవుతాయి. కొన్ని బంధాలు సూర్యకిరణాల వంటివి, ఆలస్యంగా వచ్చిన చలిని కరిగించి మన హృదయాన్ని ఉష్ణంగా కౌగిలించుకుంటాయి. అవి వసంతపు రెమ్మల్లా కొత్త వెచ్చదనం సృష్టించి మనలో నిశ్శేషంగా ఉన్న ఆశల్ని మేల్కొల్పుతాయి. అంతేనా కాదు, వెన్నెల నదీ ప్రవాహంలా రాత్రి నిశ్శబ్దమంతా వ్యాపించి మన ఆలోచనల ఒడ్డును మృదువుగా తాకుతాయి. కొన్ని బంధాలు గాలిలాంటివి, కంటికి కనపడకపోయినా మన పరిమళాన్ని ఉత్సవంగా మోసుకుపోతాయి. వృక్షపు వేర్లలా లోతుగా పాతుకుపోయి మనల్ని నేల మీద నిటారుగా నిలబెడతాయి. పొద్దుతిరుగుడు పువ్వులా సూర్యుణ్ణి అనుసరించే తపనతో ఉన్నట్లే మన దిశల్ని అనుసరిస్తూ ఉంటాయి. కొన్ని బంధాలు గూటికి తిరిగొచ్చే పక్షుల్లా దూరం ఎగిరినా ఎప్పుడూ మార్గం తప్పవు. ఏదేమైనా వర్షం లేక నది ఉండదు, నది లేక సాగు ఉండదు, సాగు లేక జీవితమే ఉండదు. అలాగే బంధం లేక మనిషి ఉండడు. ప్రపంచమంతా ఆత్మీయల సముద్రమే. అందులో ప్రతిబంధం ఒక అలగా మన హృదయ తీరాన్ని తడిపేస్తూ ఉంటుంది. శీర్షిక మనోవీధిలో. కలలన్నీ తలపుల్లా కాదు, కొన్ని కలలు మౌనపు గదుల్లో వదిలేసిన నిస్సంగతులు. వాటికి నువ్వు పేరు పెట్టలేవు, కానీ వాటి కదలిక నీ ఊపిరిలో వినిపిస్తుంది. నీటిపై తేలే ఆకులా, ఎదురుగాలికి తడబడే అనుభూతుల్లా, ఎదురు చూపుల్లో అడుగుల సవ్వడిలా, మనసు తాళం తట్టే స్వరంలా, ఏదో ఎక్కడో చప్పట్లు విన్నట్టు కానీ అసలు శబ్దమే లేనట్టు ఓ చిరుస్పర్శలా గుండెలో కెరటమవుతుంది. ప్రేమపై విరక్తి చూపడం అంత సులువు కాదు. అది ఒక తలకిందుల జ్ఞానం. నువ్వు దూరం కావాలనుకుంటే అంతకన్నా అది మరింత దగ్గరగా మారిపోతుంది. ఇప్పటికీ ఎప్పటికీ ఎదురుచూపుల కిటికీ వెనక ఒక తడిమే పద్యం రాయబడి ఉంటుంది. ఎవరూ చదవకపోయినా అది మన హృదయంలో వెలిగే దీపం. నిశ్శబ్దపు మాటల్లోనే వేదనలు పలికినప్పుడు నీ పేరు లేకుండా పలికే ప్రతి మాట ఒక గాయం, ఒక మౌన గీతం. చూపుల నీడల మధ్య నువ్వు విడిచిన చిరునవ్వు ఇంకా అద్దంలో నిలిచే ఉంటుంది. కాలం దూసుకెళ్ళినా అదే నవ్వు ప్రతి ఉదయాన్ని పలకరిస్తుంది. ఎప్పటికైనా మనం ఒకరినొకరం మర్చిపోవచ్చు, కానీ ఆ కలల శ్వాసలు, ఆ తడిమే పద్యాలు మనసు మెరిసే ప్రతి క్షణంలో ఒక చీకటి వెలుగుల కాంతిలా నిలిచిపోతాయి. ఒకరోజు నువ్వు మళ్ళీ ఆ తలుపుల వీధిలో నడుస్తావు, కానీ గాలి నీ జ్ఞాపకాల సవ్వడి మోస్తుంది. అప్పుడే మౌనంగా ఓ చిరునవ్వు పుడుతుంది కంటికి మనసుకి మధ్యలో. శీర్షిక ద్యుతిపదం. జీవిత క్యాన్వాస్పై నడకొక అస్పష్ట చిత్రకావ్యం. వెన్ను వొంగని విల్లే గమ్యాన్ని ఛేదిస్తుంది. స్వప్నాలను స్ఖలించని కళ్ళే విజయ గర్వాన్ని ప్రసరిస్తాయి. సమాజంలో అత్తరు చల్లే మెత్తని మాటలు కొత్తేమీ కాదు. స్వాభిమానం మీద విసిరే రాళ్లకు కొదవలేదు. గుండెకు సున్నితంగా సూదులు గుచ్చే నమ్మక ద్రోహాలు లేకపోలేదు. గమ్యం ఎప్పుడూ గువ్వల నీ గుమ్మంలో వాలదు. చీకటి శిఖరాలను ఛేదిస్తేనే వెలుగుదారులు విచ్చుకుంటాయి. పడిలేచిన గమనంలో తడబడిన అడుగులన్నీ విజయానికి చిహ్నాలే. నిస్సహాయతలోనూ శక్తి ఉందని, నిద్రలేని రాత్రుల్లోనూ పునరుత్తేజం ఉందని, నిశ్శబ్దాన్ని చెరిపేసి నినాదమై వినిపించాలి. ఛిద్రం చేసిపోయిన మనిషితనానికి, కృంగదీసిన మనోనిబ్బరానికి మలామును రాసి మరమ్మత్తు చేస్తూనే నిరంతరం హృదయంలో ఉత్తేజిత పాదరసాన్ని ఉబికిస్తూ ఉండాలి. నేల నుండి పెకిలించిన తుంగవేర్లకు అంటుకున్న మట్టిగంధమై పరిమళించాలి. ఏటొడ్డున ఇసుకలో నడిచొచ్చిన పాదముద్రలను వెనుదిరిగి మురిపంగా పలకరించాలి. శీర్షిక రజిత నదం. చంద్రకాంత శిలలేవో కరిగి భూమి మీదకు ప్రవహిస్తున్నట్టు వెలుగుకి పురుడు పోస్తున్న కిరణాలు. పాల నురగల మబ్బు చీరలోంచి జాబిలి పుప్పుడుల్లా రాలుస్తున్న పుచ్చపూల వెన్నెల. ఆకాశ అద్దంలో మెరిసిపోతున్న చంద్రుని తొలిముద్దుకు నది మది ఉప్పొంగి ఊయలు లూగుతున్న పడవల వయ్యారం. తరళ జలాలపై వెన్నెల ప్రతిబింబమై నాట్యం చేస్తుంటే అలలన్నీ ఏవేవో రహస్యాలను ఒడ్డుకు చేరవేస్తున్నాయి. ఈ రేయి వెన్నెల నావలో వేకువ తీరానికి పయనమైంది. కొత్త పూల పుట్టుకతో జతకట్టిందో ఏమో, పిల్లగాలి వసంత గంధాన్ని వలకబోస్తున్నది. వెదురు పొదలన్నీ పాత కొత్త స్వరాలతో జుగల్బందీ చేస్తుంటే వెన్నెల ధారై జారిపోతున్న గడియల్ని నిశ్శబ్ద మోహనంగా కళ్ళు ఒడిసిపడుతున్నాయి. నింగి అంచుపట్టుకు వేలాడే మేఘశకలంలా ఓ చిన్న సందేహం, మళ్ళీ దొరుకుతుందో లేదో మనసు దాహాన్ని తీర్చే ఈ తీయందనం. శీర్షిక జీవనార్థం. ఈ విశాలమైన జీవన పదంలో ఓ చిన్న ధూళు రేణువు మన జీవితం. మట్టిలో చిగురించిన ఒక ఆశ, అదే మట్టిలో కలిసిపోయే ఒక గాథ. అంతు చిక్కని ప్రయాణంలో మనిషికి మనసుకు మధ్య సంగ్రామం. గాలి తాకినప్పుడల్లా తడబడి పలుకని మాటల్లో దాగి నిశ్శబ్దంగా మనసులోకే మురిసిపోయే కొన్ని ఆశలు, చూపుల కొలనులో మెరుపులు, గుండె చప్పుడు వెంట పరుగులు, వెనుదిరగని నడకలో సోలని స్వప్నాలు, ప్రతి శ్వాసలో, ప్రతి చూపులో, ప్రతి మౌనపు లోతులో ఓ జీవనార్థం ప్రత్యక్షమవుతుంది. చిరిగిన పుటైనా మనఃపుటల్లోకి జారి కథగా మారుతుంది. దుఃఖం ఒక నిధి, సంతోషం ఒక బహుమతి, నిన్నటి గాయమే రేపటి ప్రేరణ. నడుస్తూనే నడత నేర్చుకున్న ప్రతి అడుగులో ఓ కొత్త అర్థం. జీవించడం అంటే అర్థాన్ని వెతకడం కాదు, అర్థవంతంగా బతకడం. శీర్షిక తూలిక. లోపల రేగిన గుబులు కుందేలు పిల్లలలా కుదురుగా ఉండనప్పుడో కలబోసుకున్న మమతల్లో అనుభూతి నెమలీక స్పర్శలా తడిమినప్పుడో ఆత్మీయత అనుకున్న పెళుసు కొమ్మ పెడేలున విరిగినప్పుడో ఎక్కడ పుట్టిందో తెలియని సెలయేరులా ఓ భావం హృదయాన్ని తడిచేస్తూ పద్యమై ప్రవహిస్తుంది. అమ్మ దిష్టి తీసి నిప్పుల్లో వేసిన

0: రాళ్ల ఉప్పై ఒకసారి, పెరటిలో పరుచుకున్న బాదం చెట్టు నీడై మరోసారి, గోదారి గట్టున తడికాళ్లకు అంటుకున్న ఇసుకలా ఇంకోసారి, కావిడి బిందెల్లో నీళ్ళలా మనసు తొణికిసలాడుతూ వణకబోస్తుంది. గాయాలు పాఠాలు రెండూ అందమైనవే. లోన కురిసిన వర్షానికి బయట మినుగురులు మెరిసేస్తుంటే, అలసట తీర్చే ఆకాశం అందేస్తుంటే ఆరాలు ఎందుకు? గతాలను స్మరిస్తూ స్వగతాలను లిఖిస్తూ దొర్లుతున్న ముత్యాలకు దోసిలు పట్టక.
1: మీరింతవరకు శ్రీమతి పి కృష్ణవేణి గారి స్వీయ కవితలు విన్నారు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు ఉంటారు. ముందుగా చలో ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: మీరు వినబోతున్న పాట ఫిదా చిత్రానికి సింధూరి సినవరాజ్ గానం.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 8:30 మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గిరిజన లబ్దిదారులకు ఉపకార వేతనాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అనేది సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. వ్యక్తులను చైతన్యవంతులుగా సమర్థులుగా విద్య తీర్చిదిద్దుతుందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వ ఉపకార వేతన పథకాలు గిరిజనుల జీవితాలను మార్చివేశాయని చెప్పారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, దానిని గుర్తించి అభివృద్ది చెందడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము తెలియజేస్తూ,
1: मुझे ये जानकर प्रसन्नता हुई कि उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खुलती है. अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्र में उच्च शिक्षा प्राप्त की है. कोई युवाओं को अन्य देशों के प्रतिष्ठित विश्वविद्यालय में भी अध्ययन का अवसर प्राप्त हुआ है. अपने कठिन परिस्थितियों का सामना करते हुए जो उपलब्धियां

0: हासिल की है, वे लाखों युवाओं के लिए प्रेरणा के स्रोत है।
1: ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటూ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసింది. భారత్కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరింత కాలం దేశంలో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్టేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు పూర్తయిన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపుకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడవ పక్షం ప్రమేయం అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు, అలాగే తదనంతరం నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించబడినప్పటికీ కొన్ని అపరిష్కృత విభాగాలున్నాయని తెలిపారు. జమ్మూ కశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తప్పుపట్టారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని జైష్వాల్ పేర్కొంటూ,
2: కన్సర్నింగ్ ఇండియా నేపాల్ బౌండరీ యాజ్ వెల్ యాజ్ ది సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ మేడ్ బై ది నేపాలీ ఫారెన్ ఆఫీస్ ఆన్ దిస్ మ్యాటర్, వైల్ క్లోజ్ టు 98% ఆఫ్ ఇండియా నేపాల్ బౌండరీ హ్యాస్ బీన్ డిమార్కేటెడ్ and encroachment of no man's land, we have established bilateral mechanisms to deal with all aspects of boundary matters. It should be clear to all concerned that there is no role for any third parties in a bilateral matter between India and Nepal.
1: దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చిన వారు, అలాగే ఆ దేశం గుండా ప్రయాణించిన వారికి ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కంఠరాల నొప్పి, విరేచనాలు, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని ఆ మంత్రిత్వ శాఖ సూచించింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్పల్లి, జస్టిస్ వెంకట సుబ్రహ్మణి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. అదేవిధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ జర్మనీలోని తూరింగియా రాష్ట మంత్రి మ్యారియో వైట్ క్వాంటమ్ కమ్యూనికేషన్, ఫోటోనిక్స్ పరిశ్రమల నేతృత్వంలోని డీప్టెక్ భాగస్వామ్యాలపై న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత జర్మనీ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ప్రజల మధ్య కూడా బలమైన సంబంధాలున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పరిశోధనలు, ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ది రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నీటి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ గణనీయమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు సిడిసిలకు 2వ విడత వైద్య సహాయాన్ని భారత్ ఈరోజు పంపింది. ఇందులో రక్షణ పరికరాలు, రోగ నిర్ధారణ పర్యవేక్షణ పరికరాలు, మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్రికా సిడిసికి వైద్య సహాయాన్ని పంపించిందని తెలిపారు. ఈ 43 టన్నుల వైద్య సామాగ్రి అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని జయశంకర్ వ్యక్తం చేశారు. వాతావరణం. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, కోస్తాంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశముందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు రేపటి వరకు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
3: సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్ లైక్లీ టు సెట్ ఇన్ ఓవర్ కేరళ అరౌండ్ 4th June 2026. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ దట్ ఈస్ రెయిన్ఫాల్ అమౌంట్ 7 to 20 cm వెరీ లైక్లీ ఓవర్ కేరళ డ్యూరింగ్ నెక్స్ట్ 7 days. ఆల్సో ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ దట్ ఈస్ రెయిన్ఫాల్ అమౌంట్ 7 to 11 cm లైక్లీ ఓవర్ తమిళనాడు కర్ణాటక డ్యూరింగ్ నెక్స్ట్ 6 to 7 days. మోడరేట్ టు సివియర్ థండర్స్టార్మ్ యాక్టివిటీ అలాంగ్ విత్ గస్ట్ విండ్ స్పీడ్ రీచింగ్ 40 to 50 లైక్లీ ఓవర్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ.
1: జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రధానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 42 పంచాయతీలకు అవార్డులను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,267 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమై చివరకు 382 పాయింట్ల లాభంతో 74,669 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్ల లాభపడి 23,483 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.28 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.96 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,528 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మషతిలతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల పాల్ మషతిలేకు ఉన్న దృఢ సంకల్పాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఎబోలా వైరస్కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేల హరికథ. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్.
2: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మకర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్

జయబలో శ్రీకృష్ణ భగవానికి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజున భాగవతంలోని కుచేలోపాఖ్యానం అనే హరికథను గానం చేస్తున్నాను. వినితరించ ప్రార్థన.

వసుదేవుడు కృష్ణునికి బలరామునికి ఉపనయనం కావించి విద్యాభ్యాసం చేయించనించి గురువైనటువంటి గర్గ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. కృష్ణునికి బలరామునికి విద్యాభ్యాసం చేయించదగ్గ ఎవరి దగ్గర చేస్తే బాగుంటుంది, అలాంటి విద్వాంసులు ఎవరైనా ఉన్నారా అని గర్గ మహర్షిని కోరగా, అందుకు గర్గ మహర్షి వసుదేవ, ఇతటికి దాపున వెలయు నిద్ద జనపదంబు, ఇతటికి దాపున వెలయు నిద్ద జనపదంబు విద్యానిలయము సుధామపురము దాన సాందీపుడను మునిదనరు అతట కృష్ణు.

వేదవేదాంగ పారంగతుడైన సాందీపముని వద్ద విద్యాభ్యాసం చేయించమని తెలిపినాడు. వసుదేవుడు ఒక శుభముహూర్తాన రథంపై బలరామకృష్ణులను ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు. బలరామకృష్ణులు ఇరువురు కూడా ఆశ్రమంలో సాందీపని పాదాలకు నమస్కారం చేయగా ఆ సాందీప మహర్షి కృష్ణ పరమాత్మను చూచి పారవశ్యంతో, కృష్ణయ్యా

చతుర్దశ భువనాలను నీ బుద్ధలో దాచుకున్న మహానుభావుడివి, జగద్గురువు అయిన నీకు గురువు ఎవరున్నారు స్వామి? ఓహో, జగన్నాటక సూత్రధారి, నీ నాటకంలో నన్ను గురువుగా ఈ పాత్ర వేయమంటున్నావా? అలాగే కృష్ణ అని కృష్ణ పరమాత్ముణ్ణి బలరాముణ్ణి తన వద్ద చేర్చుకొని విద్యాభ్యాసం ప్రారంభం చేస్తున్నారు.

కృష్ణ, నీవు సంకల్పించినప్పుడు నేను ఎంతవాణ్ణి స్వామి అని అలాగే అని ఆనంద బాష్పాలు రాస్తూ పులకించిపోతున్న ఆ సుధామును పక్కనే ఈ దృశ్యానంతా చూస్తున్నాడు. నేను కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చదువుకోబోతున్నానా అని మహదానంద పడిపోతున్నాడు. విద్యాభ్యాసం జరుగుతోంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజున గురుపత్ని కృష్ణుని కుచేలిని ఇద్దరిని పిలిచి, నాయనలారా, రేపు మనం ఒక చిన్న యాగం చేయవలసి ఉంది. దానికి కొన్ని సమిధలు అవసరమున్నాయి. మీరిద్దరూ పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్ళి రేపటికి కావలసిన సమిధలు తీసుకురమ్మంది. అలాగే అని కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా అడవికి బయలుదేరి వెళ్ళారు. వాసుదేవుడు కుచేలుడు తద్వనమున

అడవి లోపల కృష్ణుడు కుచేలు ఇద్దరు కలయ తిరిగి వారు మోయగలిగినంత సమిధల మోపును మోపు చేసుకొని తల మీద పెట్టుకుని ఇక బయలుదేరామనుకున్నారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. ఇంతలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. అది కృష్ణుడు కుచేలుని పరీక్ష చేయాలని కురిపించిన మాయా వర్షమేమో. ఆ వర్షంలో ఇద్దరూ తడిచిపోతున్నారు. కృష్ణుడు తడిచిపోతుంటే కుచేలుడు ఆందోళన చెందుతూ, కృష్ణయ్య నువ్వు తడిచిపోతున్నావే, ఇప్పుడు ఎలా కృష్ణ అంటున్నాడు. కానీ తను తడిచిపోతున్నాడు, అది అతనికి తెలియడం లేదు. నిజమైన భక్తి అంటే అది. కృష్ణుడు తడవకుండా ఏం చేయాలని అనుకుంటుండగా అక్కడొక ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టు ఒక పెద్ద త్వర ఉన్నది. అందులో కృష్ణ పరమాత్మని తడవకుండా నిలబెట్టి తను బయట నిల్చున్నాడు. అంటే ఆ చింత చెట్టు త్వర కూడా ఆలయంలాగా ఉన్నదటండి, గర్భగుడిలాగా ఉంది. ఈయన భగవంతుడు కదా, ఆ గుడిలో నిలిపి తను భక్తుడు కదా, బయట నిలబడ్డట్టుగా ఉన్నదట అక్కడ సన్నివేశం. జల్లులు పడుతుంటే వర్షపు జల్లులు చేతులు అడ్డు పెడుతున్నాడు కుచేలుడు. అర్ధరాత్రి అయిపోయింది, వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, కుచేల భయంగా ఉందా, చలేస్తుందా, ఇలా రావయ్యా అని తన దగ్గరగా తన పక్కన నిలబెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, కృష్ణ, కృష్ణుడు అలా తన దగ్గర నిలబెట్టుకుంటే కుచేలుడు అంటున్నాడు, కృష్ణయ్యా

కృష్ణయ్య, మెరిసే మెరుపు, అందులో వెలుగు, ఉరిమే ఉరుము, అందుగల శబ్దము, ఈ సర్వ ప్రకృతి అంతా నువ్వే కదా. అటువంటి నీవు నా హృదయమంతా నిండి ఉన్నావు. నీవు నా పక్కన ఉండగా నాకు చలి గాని భయం గాని లేవు కృష్ణ. కానీ ఈ సమయంలో ఈ చెట్టు నీకు ఆశ్రయాన్ని కలిగించింది. ఆహా, ఇది ఏ జన్మలో ఏ సుకృతము నర్చి ఇచట జన్మిల్చనో, నీవు కృపదలిర్ప వర్షమిషేరి.

0: ఈ చెట్టు చేసిన తపమును చేసే చెప్పుమా.
1: కృష్ణ, ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో కదా ఈ చెట్టు. సకల ప్రపంచానికి ఆధారభూతుడవైన నీకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నీకు, ఆద్యంతములు లేని నీకు ఒక చెట్టు ఆశ్రయాన్నిచ్చింది కదా. ఆహా, నేను ఈ చెట్టుగానైనా పుట్టకపోతేనే అని కుచేలుడు అంటుంటే, కుచేలుని భక్తికి కృష్ణ పరమాత్మ ఆనందపడుతూ ఇంకా పరీక్ష చేయదలిచి, కుచేల నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. అప్పుడు కుచేలుడు, అయ్యో స్వామి, నీకు ఆకలిగా ఉందా? ఈ దరిద్రుడి వెంట తీసుకొనిచ్చి నిన్ను బాధ పెడుతున్నానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఈ వర్షం తగ్గినా బాగుండేనే కృష్ణ, అయ్యో అనుకుంటుండగా, నీ ఆకలి ఎలా తీర్చాలి అని కుచేలుడు అనుకుంటుండగా, సమిధలు మోపు చేస్తున్నప్పుడు ఒక ఫలం దొరికిందటండి. అది మోపుల మధ్యన పెట్టి కట్టి ఉంచాడు. అది గుర్తొచ్చింది. ఆ మోపును విప్పి అందులో ఉన్న పండును తీసుకొని కృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ, కృష్ణ,

0: అప్పటి నుంచి మర్చిపోయాను కృష్ణ. ఈ పండు నీకివ్వాలనే దాచి ఉంచాను. ఈ పండు తిని నీ ఆకలి తీర్చుకో కృష్ణ అని కుచేలుడు ఆ పండును అందించే విధానముందే ఆ భక్తికి సంతసించి కృష్ణ పరమాత్మ,
1: ఓ ఈ చలికాడా ఎన్నడే నొరులకిచ్చుకొనుటయ్యగాని నే పుచ్చుకొనుటెరుంగ ఇప్పుడిది నీ వనగొని ఈయగలనే భక్తి ఫలమునకు దగు ప్రతిఫలంబు.
0: మిత్రమా కుచేలా, నేను ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకునేది ఏమీ ఉండదే. నీవు భక్తితో ఇచ్చిన ఈ పండును తీసుకుని నేను తింటే దీనికి తగ్గ ప్రతిఫలం నా దగ్గర ఏముందా అని ఆలోచిస్తున్నానని సందేహాన్ని వెలిబుచ్చాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమాత్ముడు భక్తికి మాత్రమే కట్టుబడిపోతాడన్నమాట. పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదీ లేకుంటే ఒక్క నమస్కారమో చాలు ఆయనకి. ఒక్కసారి గోవిందా అని తలుచుకుంటే చాలు, పొంగిపోయి మనకు లొంగిపోతాడు. గోవిందా గోవిందా. కాబట్టి మనం భగవంతునిపై పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఏర్పరచుకోవాలి. భగవంతుని దృష్టి మన మీద పడాలి అంటే అనే దృష్టి మనకుండాలి. కృష్ణ పరమాత్మ, నేను తిరిగి నేను నీకు ఏమి ఇవ్వగలనా అనగానే కుచేలుడు, కృష్ణయ్య నాకేమీ ఇవ్వవలసిన పని లేదయ్యా,

నీ అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే చాలు. మనల్ని మించిన ధనవంతుడు ఇంకెవరూ ఉండరు కదా. అదే మనం కోరుకోవాలి. ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అనే ఈ కథలో నీతి. కృష్ణ అందుకే కుచేలుడు అంటాడు, కృష్ణయ్య నీ కరుణాకటాక్ష వీక్షణలు మా మీద ఉంటే చాలు కదా కృష్ణ, అంతకన్నా మాకు ఇంకేమీ అవసరం లేదు కృష్ణ అన్నాడు. ఆ మాట విన్న కృష్ణ పరమాత్మ మహానందపడి కుచేలుడు భక్తితో ఇచ్చిన పండును తృప్తిగా ఆరగించినాడు. ఆ రేయంతా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారింది. ఇద్దరూ ఆశ్రమానికి బయలుదేరుతున్నారు. అక్కడ ఆశ్రమంలో సాందీపని మహర్షి ఆందోళన చెంది పిల్లలు ఏమైపోయారో అని అడవి చేరుకొని శ్రీకృష్ణ సుధామా అని పిలుస్తుండగా ఆ పిలుపు విని కృష్ణ కుచేలు ఇరువురు కూడా గురువుగారిని చేరి నమస్కరించగా సాందీపముని ఇద్దరినీ దగ్గరికి తీసుకొని, నాయనలారా ఎంత పొరపాటు జరిగిపోయింది, మీకేం కాలేదు కదా, ఏమీ కాలేదు కదా అని ఆందోళన చెందుతూ ఇలా దీవిస్తున్నాడు. కడగడా ఇట్లు మా కొరకుగా చనుదెల్చి మగాటవి సముత్కట పరిపీడ నొంది తిరిగా ఉనా శిష్యులు మారునంబు నీగుట నిటులయ్యగాన సమకూరెడుపో ఇక మీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతు. సాందీపని మహర్షి ఇద్దరినీ చెరగవైపు గుండెలు కత్తుకుని దీవిస్తున్నాడు. మా కొరకు ఇంత బాధపడి మా రుణం ఈ ప్రకారంగా తీర్చుకున్నారు కాబట్టి సమకూరెడు పోయి కబీద మీకు విస్ఫుట ధన బంధు దార అని కృష్ణుని దీవించి బహుపుత్ర విభూతి అని కుచేలును దీవించారట. గురువుగారు సందీపని కావాలని ఎలా దీవించలేదు, కానీ మామూలుగా ఒక వ్యక్తి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని చూచి ఒక మాట ఇంకొకరిని చూచి ఇంకొక మాట చెప్పినట్టుగా అన్నాడంతే. అదే ఇక్కడ జరిగింది. అనుకోకుండా జరిగింది. ఒక ముహూర్త కాలంలో ఎంతో మార్పు జరిగిపోతుంది. గురువుగారి దీవెన ఫలించిందా అన్నట్లుగా కృష్ణునికి సమస్త భోగభాగ్యాలు లభిస్తే కుచేలునికి సంతానం మాత్రమే కలిగి దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి జయాయురున్నతుల్ అని ఆలస్యంగా అన్నందుకుగాను కుచేలునికి ఆలస్యంగానే అష్టైశ్వర్యాలు కలిగినాయని పెద్దలు చెప్తుంటారు. గురువుగారు ఇద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. కొంతకాలానికి విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. బలరామకృష్ణులు ఇరువురు రథంపై వారింటికి వెళ్ళిపోతుండగా తన ప్రాణమిత్రుడు కృష్ణుడు తనని విడిచి వెళ్ళుతున్నందుకు కుచేలుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృష్ణ వెళ్ళొస్తావా, నన్ను మర్చిపోవద్దు కృష్ణయ్య, నన్ను గుర్తుంచుకుంటావు కదా, మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను కృష్ణ కృష్ణ అంటుండగా రథం కదిలింది. కుచేలుడు రథం వెంత పరిగెత్తు కృష్ణుని చేయి విడవలేక విడిచాడు. రథం కనుమరుగైపోయింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కొంతకాలానికి కృష్ణుడు అష్టభార్యలతో ద్వారకలో ఆనందంగా ఉంటే మన కుచేలుడు వామాక్షి అనే పుణ్యాంగనను వివాహం చేసుకున్నాడు. ఆ మహాసాధ్వీమణి వామాక్షి నియమములెల్చు ఆత్మవిభుల్ నిమ్మి భజిల్చు గృహక్రియల్ శుభోదయముగనాచరిల్చు ఫలదానముల వొనరిల్చు ధర్మమే జయమని ఎల్చు అర్థిగని జాలి వగిల్చు అలంకృతు పతిప్రియ గృహ లక్ష్మి అన్నట్టు ధరిల్చు సుధాముని పత్ని సాక్షి అయ్యే. పతి మాటలకు ఎదురు చెప్పగా, ఎవరి మనసు కష్టపెట్టగా, ఎట్టి సమయంలోనూ అసత్యమాడక గ్రహ కర్తవ్యములను నెరవేర్చుకుంటుంది వామాక్షి. కుచేలుడు ఉంచవృత్తి చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏ పూటకు ఆ పూట గడవడం కష్టంగా మారింది. నిరుపేదకు కుక్కమురికి సంతానం అని ఆదిభట్నారాయణ దాస్ గారు అన్నట్లుగా ఆ దంపతులకు సంతానం 27 మంది కలిగారు. కుచేలుడు మాత్రం ఎంత దారిద్ర్యాన్ని అనుభవించినా హరినామస్మరణ చేయడం మాత్రం మరవలేదు. ఒకరోజు కుచేలుడు
హరిధ్యానంలో నిమగ్నమై తాదాత్మ్యస్థితికి చేరుకొని ఈ లోకాన్ని మర్చిపోయి ఆ హరిధ్యానంలోనే పరవశించిపోతున్నాడు. ఇంట్లో పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోయారు. వామాక్షి భర్తను మాట్లాడించి ధ్యానభంగం చేయలేకపోయింది. ఆ రోజుకు మంచినీళ్లతో పిల్లల ఆకలి తీర్చింది వామాక్షి. మరుసటి రోజు కూడా కుచేలుడు ధ్యానంలో హరినామస్మరణ చేస్తూ ఉండిపోగా పిల్లలు ఆకలి బాధను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. వామాక్షి ఏమీ అనలేకపోయింది. ఆ పిల్లలందరూ కూడా తల్లి చుట్టూ చేరి ఆకలికి అల్లాడిపోతూ

అమ్మా ఆకలి వస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా, ఈ ఆకలికి తట్టుకోలేమమ్మా అని పిల్లలందరూ చుట్టూ చేరి అమ్మరో ఆకలి కాగదాలను కనులు తిరుగునంచు నేల దొరదునొకడు. పండగ నాటికెర్పడజేయు మీ కొత్త గోతి అంచును జాలిగుచ్చునొకడు. మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అని వీపు తట్టునొకడు. తమ్మునికిచ్చినంతలపవేమని చీర కొంగులాగుచు కిందగూలునొకడు. ఒకడాయాసపడు, ఒకడొదిగి ఏడ్చు, ఒకడు తన పొట్ట చూపు, ఒకడు దీన దృక్కులం చూచు, ఇంకొకడు ఎడగజేరి మూలుగు వామ.

పిల్లలు ఎంతగాని ఆకలి కోర్చుకుంటారు చెప్పండి. అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అన్నం పెట్టమ్మా అని ఒకటి. నాకు లేకున్నా పర్వాలేదమ్మా, తమ్ముడిని చూడమ్మా, వాడి పొట్ట వీపులోకి వెళ్ళిపోయిందమ్మా, వాడికైనా అన్నం పెట్టమ్మా, లేకపోతే వాడు చనిపోతాడమ్మా అని అంటుంటే ఇంకొకడు, అమ్మా మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అంటే వామాక్షి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడో పారేసుకుని ఒక రొట్టె ముక్క దొరికింది. అది చిన్నవాడికిచ్చింది. అది చూచి ఇంకొకడు, తమ్మునికి చిన్నందలపవేమని చీర కొంగులాగుతూ కిందగూలునొకడు, అమ్మా వాడు మాత్రమే నీ కొడుక, నేను నీ కొడుకును కాదా, నాకివ్వవేంటమ్మా అని ఇంకొకడు ఆకలికి తట్టుకోలేక, అమ్మా ఆకలమ్మా పట్టడి రథం పెట్టమ్మా, అంతకంటే మాకింకేం వద్దమ్మా అని ఆ పిల్లలు అడుగుతుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో కదా. వామాక్షి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనలారా మీకు పట్టెడు అన్నం పెట్టలేని నేను తల్లిని కాదురా, నా హృదయం కఠిన కర్కశ పాషాణంరా, భగవంతుడా ఏమిటి పరీక్ష అని తన దుస్థితికి బోరున విలపిస్తూ

రామచంద్రాయని ఆత్సు పిల్లలు మూగ చూసు నాకన్న దరిద్ర దేవత ధరలోన ఇక మరెవ్వరుందురు. ఆ పన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చు గాని ఆపన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చు గాని ఈ తెన్నున అన్న ఘోష దురదృష్టము పండినగాక కలుగునే. భగవంతుడా, కన్న బిడ్డలకు పట్టడన్నం పెట్టలేని దుస్థితి ఈ ప్రపంచంలో. ఏ తల్లికి రాణియకు స్వామి, నాయనలరా, నేను మీ అమ్మను కాదురా. ఒకవేళ నేను మీ కన్న తల్లిని అయితే మీరు అమ్మా ఆకలమ్మా అన్నం పెట్టమ్మా అంతకన్నా ఇంకేమి వద్దమ్మా అని అడిగినప్పుడే నా గుండె పగిలి నేను చావవలసిన దానిరా. నా గుండె కఠిన కర్కశ పాశాలనరా అని గుండె చెరువుగా విలపిస్తుంది వామాక్షి. చివరకు భర్త వద్దకు వచ్చి స్వామీ స్వామీ అని పిలవలేక పిలిచింది. ఆ పిలుపుతో ధ్యాన నిమగ్నుడైన కుచేరుడు ఈ లోకంలోకి వచ్చాడు. కన్నీటి పర్యంతమై విలపిస్తున్న వామాక్షిని చూచి ఏం జరిగింది వామాక్షి అన్నాడు. పొంగే దుఃఖాన్ని దిగమింగుతూ, స్వామి, మన పెళ్లినాటి నుంచి మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈరోజు నేను కోరే నా కోరికను మాత్రం కాదనకండి స్వామి అన్నది. ఏమిటో చెప్పు వామాక్షి అనగానే, పిల్లలు 2 రోజులుగా అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు స్వామి. మన బిడ్డలకు పట్టెడన్నం పెట్టే ప్రయత్నం చేయండి, అంతకన్నా నాకేమి అవసరం లేదు అని పిల్లల్ని చూపిస్తూ బోరున విలపించింది వామాక్షి. అప్పుడు కుచేరుడు, వామాక్షి పిచ్చిదానా, నారు పోసిన వాడు నీరు పోయక మానడే. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది, మన నిమిత్త మాత్రం అన్నాడు. అప్పుడు వామాక్షి, అంత మాట అనకండి స్వామి. నాథ దయముంచి ఒక మాట వినుడు, తమకు తెలిపెడునంత దానగా నేను దైవంబు ప్రేరేచి దాచుకోలేని మనసుగా ఉన ఒక మనవి చేసేదను. స్వామి, నేను తమకు తెలుపునంతటి దానను కాను, కానీ నా ఈ ఒక్క కోరికను దయచేసి కాదనకండి అనగానే, అయితే సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు కుచేరుడు. అప్పుడు వామాక్షి, స్వామి, తమ

స్వామి తమరు ద్వారకకు వెళ్ళి తమ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణునికి మన పరిస్థితి వివరిస్తే కొంతైనా సహాయం చేయకపోతాడా? మీ మాట కాదనడు కదా స్వామి. వెళ్ళిరమ్మనగానే ఆ వామాక్షి ప్రోద్బలంతో ఆమె మాట కాదనలేక అలాగే వెళ్ళి వస్తాను కా వామాక్షి అని. వామాక్షి ఇచ్చిన ఆ గుప్పెడు అటుకులు తన ఉత్తరీయంలో మూటకట్టుకొని ద్వారకానాథ శ్రీకృష్ణ దర్శనము జన్మ తారక మగుటనే చనుజనటు అసట అక్కడికి వెళ్తాను కానీ ఆయన కానకగా ఇవ్వటానికి మన దగ్గర ఏముంది అని ఆ వామాక్షి ఇచ్చిన ఆ దోషడు అటుకులు ఉత్తరీయంలో మూటకట్టుకొని కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం తనకు కలుగుతున్నందుకు ఆనందపడుతూ అటుకుల మూటను భుజాన ధరించిన కుచేరుడు ద్వారకకు ప్రయాణమై కృష్ణ దర్శనార్థమై వెళ్తున్నాడు.

కుచేలుడు ద్వారకా నగరాన్ని చేరే ప్రయత్నంలో ఆ హలని కీర్తిస్తూ మహారణ్యాన్ని కూడా ఇలా కీర్తనతో పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

0: అనే ఆ స్వామి నన్ను గుర్తుపడతాడో లేదో, అసలు నన్ను ద్వారపాలకులు లోపలికి వెళ్ళనిస్తారో లేదో. నావలే ఎందరు వచ్చుంటారో, నా కోరికను అవునంటారో కాదంటాడు. ఏమైనా సరే ఆ స్వామి ఆశ్రయాన్ని కోరుతాను అనుకొని ద్వారకానగర సమీపమునకు చేరుకుంటుండగా, అక్కడ ఆ పొలిమేరలో ఈ పశువులను కాచుకునే కొందరు గోపాల బాలురు భక్తితో ఆ కృష్ణయ్య ఇలా కీర్తించడం కుచేరుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎలా కీర్తిస్తున్నారు?
1: గోవింద గొడ్లెంబడి పడిపోయి అడవిలదిరి ఏటోళ్ళం, జ్ఞానమే లేనోళ్ళం గొడ్లగా చేటోళ్ళం. అరే

అని భక్తి పారవశ్యంతో పాడుతున్న వారిని చూచి కుచేలుడు మహదానందతో వారి వద్దకు వెళ్ళి వారు నాట్యం చేస్తున్న ప్రదేశంలో ఉన్న పాదధూళిని తన శిరస్సును ధరించి ద్వారకా నగరి చేరుకున్నాడు. కృష్ణ దర్శనార్థమై మందిరంలోనికి ప్రవేశించబోగా సింహద్వారం వద్ద ద్వారపాలకులు లోనికి వెళ్ళటానికి నిరాకరించగా వారికి అనేక విధాలుగా నచ్చజెప్తూ, కృష్ణుడు నా ప్రాణమిత్రుడయ్యా, నన్ను పంపకపోయినా పర్వాలేదు, మీరెవరైనా వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితుడు కుచేరుడు వచ్చాడని చెప్పండి అని బ్రతిమలాడుకొని వినయోక్తులు మెప్పించగా ద్వారపాలకులలో ఒకడు వెళ్ళి కృష్ణయ్యా అని పిలిచాడు. హంసతూలికా తల్పంపై యోగ నిద్రలో ఉన్న ఆ స్వామి ఎవరది అన్నాడు. నేను కిట్టయ్యా, ద్వారపాలకుణ్ణి అన్నాడు. ఏం కావాలి అన్నాడు కృష్ణుడు. తమ కొరకు ఎవరో వచ్చారు కిట్టయ్యా. పేరేమిటట అన్నాడు ఆయన. కుచేరుడట స్వామి, కుచేరుడు అన్నాడండి. ఎప్పుడైతే కుచేరుడు అన్న మాట వినిపించిందో కృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పమున దిగ్గున దిగి ఎవరెవరు ఎవరెవరు మా బాల్య సఖుల అహగా భవ్య సాందీపముని తీర్థ పాదముఖ్య శిష్యులా ప్రాణమిత్రులా చేర్చుడిటకు తక్షణమే గౌరవముగా ఆదరమే సంగా. నా చిన్ననాటి ప్రాణమిత్రుడు కుచేరుడు నన్ను చూడటానికి వస్తే లోపలికి రాకుండా అడిగించారా? అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. వెంటనే సకల మర్యాదలతో తోడ్కొని రమ్మని గంగాజలాన్ని తెప్పించి బ్రాహ్మణోత్తములతో వేదమంత్రోక్తంగా స్వాగతం పలుకుతూ పూర్ణకుంభంతో ఓం అగ్నిమీహిలే పురోహితం యజ్ఞస్వదేవమృత్యుజం హోత ఆరగం రత్నధాతము అని పురుష సూక్తంతో స్వాగతం పలుకుతూ ఎదురేగి మిత్రమా కుచేలా అని కౌగిలించుకున్నాడు. తను దయాసాగరుడు కదా, కరుణా సముద్రుడు కదా, ఆ కరుణా సముద్రంలో మునిగిపోతున్నానేమో అనుకుంటున్నాడు కుచేలుడు. ఆ తర్వాత కుచేలుణ్ణి తన మందిరంలోనికి తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మ ఇతమతి శయ్య చేర్చి ఇతమతి శయ్య చేర్చి నయవృత్తి జలంబుల కాళ్ళు గడిగి శ్రీపతి తన శీర్షమందు కడు భక్తి దళిర్ప ధరించి మించి సమ్మతి ఘనసారమిచ్చి

కృష్ణుడు కుచేలుణ్ణి తను కూర్చున్న ఆసనం మీద కూర్చోబెట్టి అతని పాదములకు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఎవరు, మన లక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఆ కుచేలుని పాదాలు కడుగుతూ ఆ జలాన్ని శిరస్సును దల్లుకొని నూతన వస్త్రాలతో సత్కరించి గంధము పూసి పుష్పమాలాలంకృతుణ్ణి చేసి రత్నదీపాలతో నీరాజనమిస్తున్న ఆ దృశ్యాన్ని చూచారు అక్కడున్నటువంటి అంతఃపుర వాసనలందరూ కూడా. డబ్బు లేని వాణ్ణి బంధువులు కూడా తమ బంధువుని చెప్పుకోవడానికి చెప్పుకోరటండి, మిత్రులు కూడా అపరిచితుల్లాగా ప్రవర్తిస్తారు డబ్బు లేని వాళ్ళని, కనిపించగానే ముఖం చాటు వేస్తారట. కానీ కృష్ణుడు మాత్రం కుచేలుని ఆదరించిన విధానం ఎంత గొప్పది, భక్తికి ఉన్న శక్తి అది. కృష్ణ పరమాత్మ తనకు చేస్తున్న ఉపచారములకు కుచేలుడు పులకాంకితుడై ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అంతఃపురాంగణులు ఏంటి కృష్ణ పరమాత్మ ఇలా చేస్తున్నాడని, ఎవడో భూసురుడు

ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, విధి వికిత సత్కర్మరతుడటే, మునిజనులు పగడు సమ్మతుడటే, ఎంతటి వాడోగాక ఇతడెవ్వడ్డో భూసురుడు. ఇతేంద్రియులకంతరంగగతుడగున తీంద్రియుని నత సురేంద్రుగనుగొనే, జితేంద్రియులకంతరంగగతుడగున తీంద్రియుని నత సురేంద్రుగను నతి

0: ఈ భూసురోత్తముడు ఎవరో కదా, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. కృష్ణ పరమాత్మ ఇతన్ని పాదాలు కడిగి ఆ జలాన్ని శిరస్సును తదుకొని సకలోపచారాలు చేస్తున్నాడే, ఎంతటి భాగ్యవంతుడు అని ఆశ్చర్యపోతుండగా శ్రీకృష్ణుడు కుచేలుని భుజము తట్టి, మిత్రమా కుచేల,
1: మరచిపోలేదు కదా, మరచిపోలేదు కదా మన చెల్లి.

మిత్రమా, కుచేలా, ఎన్నాళ్ళకు కలిశామయ్యా. మన గురువుగారు సుఖంగా ఉన్నారా? ఆ మర్చానయ్యా, నీకు పిల్లలెంతమంది? నీ భార్య నీకు అనుకూలవతి అయినా? ఎంత మారిపోయావయ్యా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా కుచేలుడు

నీకు తెలియనిదేమున్నది కృష్ణ? అంతా క్షేమమే అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అది సరిగాని ఆడవినప్పుడు భీకర వర్ష బాధలో ఇదిగో ఎటంచు వండు ఫలమీ విడి నన్ పరితృప్తు చేసినావు, అది మది బాయలేదు. సుగుణాస్పద బాల్యము నాటి సౌఖ్య సంపద గృహి అయిన నాడు.

సత్యరా, నీ గుర్తుందా? ఆ రోజు మనం అడవి లోపల వర్షంలో తడిచిపోయాం, నువ్వు నాకు ఒక పండు ఇచ్చావు. అబ్బా, అది నేను ఇంకా మర్చిపోలేదయ్యా. ఆ రోజున నువ్వు ఇచ్చిన పండు ఎంత రుచిగా ఉందంటే, అసలు అంత రుచిగల పండు మళ్ళీ నేను ఇంతవరకు తినలేదయ్యా. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అనగానే అటుకులు తెచ్చానని సిగ్గుపడుతూ అటుకుల మూటను దాచే ప్రయత్నం చేస్తుండగా, అదిగో ఏదో దాస్తున్నావు. ఏమిటయ్యా అది, కుచేరా?

అన్న సరణి గొందు హృదయ సంశుద్ధి కన్న సంపదలు కలవే. భగవంతుడు మనకు ఎంత ఇస్తున్నామని కాక ఎలా ఇస్తున్నామని చూస్తాడట.

తేలిపోయాయట. ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే పరమాత్మను తృప్తి పరచగలిగిన వాడు ధనవంతుడు. మరి దరిద్రుడు ఎవడయ్యా అంటే అంతా నాదే అనుకునేవాడు ప్రపంచంలో దరిద్రుడటండి. రుక్మిణి అమ్మవారు కృష్ణుని చేయి పట్టుకొని జగన్నాటకాన్ని చాలించండి అనగానే ఇంకొక గుప్పటి అటుకులు తినే ఆ ప్రయత్నం మాని, ఆ మిత్రమా మర్చానయ్యా ఈ దిశ

కుచేలా, రాకరాక వచ్చావు. మంచి విందు భోజనం ఏర్పాటు చేశాను. అందులో నీవు నా కొరకు తీసుకొచ్చిన అటుకుల రుచి ఉందో లేదో ఆ విందును ఆరగించి చెబుతూ రావయ్యా అని కృష్ణ పరమాత్మ కుచేలుని తీసుకుని వెళ్ళి దగ్గర ఉండి కుచేలుడికి ఆ విందును ఆరగింపచేశాడు. కుచేలుడు ఆ మృష్టాన్నములు ఆరగించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు.

అని అనేక విధాలుగా ప్రస్తుతించి, జగన్నాయక నేను వెళ్ళి వస్తానన్నాడు. కృష్ణ పరమాత్మని దర్శనంతో పొంగిపోయిన కుచేలుడు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాడు. కృష్ణ పరమాత్మ తనకు చేసిన ఆదరణానికి, ఆ సత్కారానికి ఆనందంతో మైమరిచిపోయి తన భార్య చెప్పిన పని మర్చిపోయాడు. మార్గ మధ్యన గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయానే, ఇంతకు పద్మనాభుని పరీక్షగ దర్శనమభ్యగాని నా స్వాంతము సంపదర్థము తపకృషమౌట ఎరింగి గూడా రవ్వంత వసంగినట్లు కను

కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాను, కానీ నేను వచ్చిన పని మర్చిపోయానే. అయినా నేను వచ్చింది ఎందుకో ఆ స్వామికి తెలియదా? కృష్ణ పరమాత్మ నా మనసు తెలిసి కూడా వృధాగా పంపించాడే. ఓహో, సంపదలు కలగజేస్తే తను భక్తికి దూరమవుతాననుకున్నాడేమో ఏమో.

చేరుడు ఊరు చేరుకుని తన కుటీరం ఉన్న చోటన ఒక పెద్ద భవంతి ఉండడం చూచి, అయ్యో ఏమిటిది, ఉన్న గుడిసె కూడా పోయింది కదా అనుకుంటుండగా, సకల ఆభరణాలు ధరించి తనకు నమస్కరించుచున్న భార్యను చూచి ఆనందంతో కృష్ణ పరమాత్మ తనకు చేసినటువంటి దీనికి ఆనందపడి స్వామిని మరవకుండా ఇలాగా మంగళహారతులు పాడుతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు సూక్తిశుద్ధ సమర్పణ, డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 2వ అంశం గ్రామీణ మహిళలు హక్కులపై అవగాహన గురించి డాక్టర్ జి పద్మినీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సమాజ శాంతి కోసం సైకిల్ యాత్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన దేశ సైకిల్ యాత్రికుడు శ్రీ నాగరాజు గౌడ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం లలిత గీతం వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారి వయలిన్ వాద్యం వింటారు. 10 గంటలకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే తిథి. 1:30 వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకం, తల్లిదండ్రుల బాధ్యత ఈ అంశం గురించి శ్రీమతి వరిగుంట గాయత్రి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతం. 3వ అంశం నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించడం ఎలా, శ్రీమతి కె లక్ష్మీ కమల గారి ప్రసంగం వింటారు. సాయంత్రం 6:30 పల్లెసిమలు కార్యక్రమంలో గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలో షుగర్, బీపీ, గుండెపై వాటి ప్రభావం డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 వైదేహి నాటిక వింటారు. రచన శ్రీమతి ఈ శకుంతల, నిర్వహణ శ్రీ పాండురంగ. 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి లలితా చంద్రశేఖర్ గారి గానం వింటారు. శ్రీమతి మద్దా శ్రీరమ్య గారు వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు గారు మృదంగ సహకారం. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. విత్తనాల వంటివి మన చేతలు, వాటిని బట్టే ఫలితాలు ఉంటాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:47:38. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. FM 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.